ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz ఈనాటి మా ప్రసారాలకు స్వాగతం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 21వ తేదీ ఆదివారం. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం సరిగ్గా ఉదయం 6 గంటలు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం. జయము జయము తల్లి బృందగానం, రచన టి. భద్రరాజు, సంగీతం పాలగుమ్మి విశ్వనాథం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ నుంచి.

భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆదిత్య హృదయం, సూర్యదండకం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:30 కావస్తోంది. మరి కాసేపట్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించే సామూహిక యోగా ప్రదర్శనతో కూడిన జాతీయ స్థాయి వేడుకకు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు నాయకత్వం వహించనున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా రెడ్ రోడ్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారం మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి రిలే.

0: அஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి ஸ்ரீ ஓபிலாஷி சை பால்
3: பதி லட்சல லாட்டரி நாகா వావ్
4: చిక్కుకుంది
5: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి
6: ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి
0: ముఖాన మొటిమల
1: సై బాల్
0: గజ్జా బొబ్బల
1: సై బాల్
0: నడువుల తామర
1: సై బాల్
0: బురద పుల్ల
1: సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
7: మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: పరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు?
2: ఆర్బీఐ అంటోంది.
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుండి ప్రసారం.

0: Starting from an ill-tempered defeat in their previous match, India able look to settle scores when they take on Sri Lanka A in the final, with teenage sensation Vaibhav Suryavanshi set to be in the spotlight once again. In FIFA World Cup, Germany defeated Ivory Coast 2-1 in Toronto, Canada, and clinched a spot in the knockout phase at the tournament. For Germany, Dennis Undav scored twice. Earlier, the Netherlands secured a commanding 5-1 victory over Sweden in Group F match at NRG Stadium in Houston, United States. Yesterday, in another match, Brazil recorded their first win of the FIFA World Cup with a comfortable 3-0 victory over Haiti at the Philadelphia Stadium. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Sunil. NEET UG re-examination is the top story on dailies today. All hams on deck for NEET retest, writes Hindustan Times. 1.38 lakh CCTV, 51,000 jammers for leak-proof NEET today, headlines The Asian Age. The war between Iran and Israel, too, continues to dominate front pages of dailies. Iran closes Hormuz amid Israeli attacks on Lebanon, reads the Hindu headline. On the 12th International Day of Yoga 2026, the Pioneer writes that 6 lakh people will perform yoga today with Prime Minister Modi in Kolkata. Two studies led by Ames have found that yoga may improve women's hormone and insulin levels, reports the Times of India. An AI-enabled queue management system will be implemented in Kerala's Sabarimala Ayyappa Temple from November, reports the Hindu. In just over 3 months, from the end of February until early June, Indian records in athletics were broken 20 times, reveals the Indian Express. And finally, the ASI has made significant discoveries at Rakhigarhi, perhaps the largest site of the Indus Valley civilization, with the recovery of 8 skeletons and pottery offerings, reports the Tribune. DNA testing is underway. And with that, it's back to you, Sunil.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. International Yoga Day being celebrated across the globe today. Prime Minister Narendra Modi leads the nation in practicing common yoga protocol from historic Red Road in Kolkata. Prime Minister to also commission 3 indigenously built Indian Navy platforms, INS Dunagiri, INS Sanshodhak and INS Agra in Kolkata today. National Testing Agency to conduct NEET UG re-examination in India and abroad this afternoon. 3 Indian-flagged crude oil tankers carrying over 8.6 lakh metric tons of cargo successfully crossed Strait of Hormuz. IMD issues red alert for extremely heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in cricket, India A to take on Sri Lanka A in tri-series final in Dambulla this morning. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి నెల్లూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రేయస్ అమరనారాయణ.
3: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంతో ఆత్మకూరు పట్టణ ప్రజలకు తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆత్మకూరులో 15 కోట్ల రూపాయల నిధులతో అమృత్ 2.0 పథకం కింద చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు 9 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. పట్టణ పరిధిలో 1500 గృహాలకు కొత్త తాగునీటి కనెక్షన్లు అందించేలా ప్రణాళికను రూపొందించామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను జిల్లాలోని అర్హులకు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని నెల్లూరు లోక్సభ సభ్యులు, జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు ఇప్పటికే ఆలస్యమైనందున వేగవంతంగా పూర్తి చేయాలని రైల్వే అధికారులను ఆదేశించారు. జలజీవన్ మిషన్, ప్రధానమంత్రి సూర్యఘర్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై మరింత అవగాహన కలిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ, ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ హిమాన్సు శుక్లా తెలిపారు. జూలై 14 వరకు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాలను సేకరిస్తారన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం 2352 మంది బూత్ స్థాయి అధికారులను

0: ను నియమించామన్నారు. వీరు సేకరించిన వివరాల ఆధారంగా ముసాయిదా ఓటరు జాబితాను జూలై 21న విడుదల చేస్తామని, దీనిపై అభ్యంతరాలు క్లెయిమ్లు స్వీకరణకు జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ సందీప్ మాథుర్ తెలిపారు. విజయవాడ నుంచి గూడూరు వరకు ఆయన ప్రత్యేక రైలులో ప్రయాణిస్తూ వివిధ స్టేషన్లను ఆయన పరిశీలించారు. బిట్రకుంట రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్న వేలాది ఎకరాల భూములను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. నెల్లూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 20,000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది పనులను చేపట్టినట్టు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిని 2 ఏళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు. జూలై ఆఖరు కల్లా రాష్ట్రంలో టిట్కో గృహాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. విద్యార్థులు తమ విద్యను వ్యక్తిగత అభివృద్దికే కాకుండా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని రాష్ట గవర్నర్ విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. నెల్లూరులో జరిగిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 17 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య, పరిశోధన, సామాజిక సేవల ద్వారా విఎస్యు విశేష ప్రగతిని సాధించిందని గవర్నర్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ కింద 20 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు కావడం, డీప్ ఓషన్ మిషన్ కార్యక్రమం కింద మెరైన్ బయాలజీ విభాగానికి 4,12,00,000 రూపాయల గ్రాంట్ లభించడం అభినందనీయమన్నారు. ఈ నిధుల ద్వారా పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ది, డిజిటల్ విద్య మరియు విద్యార్థుల నైపుణ్యాభివృద్దికి మరింత ఊతం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో భూ రికార్డులను ప్రక్షాళన చేయడంతో పాటు భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం రీసర్వేను నిర్వహిస్తోందని రాష్ట సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణక్కి కూర్మనాథ్ తెలిపారు. దగదర్తి, బోగోలు, మనుబోలు మండలాల్లో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన అమర్ నారాయణ, వ్యాఖ్యానం కల్పనా మధిర, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2255533, అలాగే 2968990, ఎస్టీడీ కోడ్ 08554. మరి కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు, మరి రెగ్యులర్ శ్రోతనా లేకపోతే కొత్త శ్రోతనా అని చూద్దాం. హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో హలో
2: హలో
1: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు?
2: నమస్తే సార్.
1: నమస్తే.
2: అనంతపురం మండలం కోడిమి నుంచి సర్దానప్ప మాట్లాడుతున్నా సార్.
1: కోడిమి సర్దానప్ప గారు, బాగున్నారా?
2: బాగున్నాం సార్. మీరంతా బాగున్నారా సార్?
1: అందరం బాగున్నాం అండి.
2: అన్నమయ్య చిత్రం సార్.
1: అన్నమయ్య?
2: అవును సార్.
1: అన్నమయ్యలోంచి ఏ పాట?
2: అందులో పురుషోత్తమ అనే పాట చూస్తారు సార్.
1: పురుషోత్తమ అనే, చెప్పండి. కోడిమిలో ఎట్లా వర్షాలు పడినాయా? బాగా
2: పన్నాయి సార్. బాగానే పన్నాయి సార్. మన అనంతపురం మీద పన్నట్లేదు సార్, ఇక్కడ కొడిమి మీద కూడా.
1: అవునులేండి. ఓకే ఓకే. ఇంకేంటి వర్షాలు అయితే తక్కువే.
2: వర్షాలు అయితే తక్కువగానే ఉన్నాయి సార్.
1: ఓకే ఓకే సార్. దనాప్ గారు, మరి మీరు కోన్ పాట వస్తుంది విందామా?
2: ఓకే, థ్యాంక్ యూ.
1: ఓకేనండి.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే
0: అండి. చింతాభవన్ గారా?
1: ఏమండి?
0: అవునండి, మీరు చింతాభవన్ గారా?
1: అవును
0: కదా, మీ వాయిస్ వాళ్ళ వాయిస్ ఒకటే ఉంటుంది. నార్పల్ నుంచి తోటలో పని చేసుకుంటూ చేస్తున్నారా? అదే భాగ్యమ్మ గారు. అదే మీరు పూల తోటలో పని చేస్తూ ఉంటారు కదా? మీరు కదా మస్తాన్ బి వీళ్ళంతా చేస్తూ ఉంటారు కదా రెగ్యులర్ గా? అవునా? ఓకే ఓకే. ఏమండి? అవునులేండి. ఓకే ఓకే. మీరు కదా, మీరు వాళ్ళ గ్రూప్ లో లేరా? భాగ్యమ్మ గారు మీరు వేరే. ఏం పని చేస్తూ ఉంటారు? ఇంటికాడే ఉంటారా? ఓకే. చెప్పండి.
1: ఈరోజు మా మధ్య వాళ్ళకి నేరేడుపల్లి మీకే పోతాం సార్.
0: నేరేడుపల్లి? ఓకే. మరి ఏ పాట విందాం మరి భాగ్యమ్మ గారు?
1: ఈరోజు పాట ఏం పాట ఉంది సార్?
0: హలో నేరేడు కళ్ళ దానానే. ఏమిట్లా సినిమా చెప్పండి?
1: అదే నేరేడుపల్లి పాట.
0: సీను సీను లోంచి సినిమాలో పాట. అదే నేరేడుపల్లి పీకెక్కిపోతున్నానని ఆ పాట గుర్తొచ్చింది నాకు. అవునా? చాలా సంతోషం అండి భాగ్యమ్మ గారు. ఓకే ఓకే. దగ్గరేనా మీకు నేరేడు తోట? రోజుకి ఎన్ని కాయలు బిక్తారు?

0: బాక్సులు అట్లా బాక్సులకు ఇస్తారు సార్ వీళ్ళు.
1: బాక్సులు గంపలు కాదు కదా ఇప్పుడు,
0: గంపలు కాదు సార్ బాక్సులకే.
1: అంటే మీకు బాక్స్ ప్రకారం ఇస్తారా లేకపోతే కేజీల ప్రకారమా?
0: కేజీల ప్రకారం సార్ వీళ్ళు అమ్మేది.
1: కాదు కాదు మీకు ఇచ్చేది, మీకు పీకినందుకు డబ్బులు ఇచ్చేది ఎంత ప్రకారం ఇస్తారు?
0: తీసుకుంటారు సార్ మా మరిది.
1: ఎట్లా
0: తోట
1: కాయలు? ఓకే ఓకే, మీ మరిది తీసుకున్నారు దాన్ని. ఓకే లీజ్కి
0: పోతాం కదా, చూద్దామని వచ్చినాం సార్ ఈరోజు తోటలోకి.
1: అట్లనా? ఓకే, మీరు పీకేకి వెళ్ళినారేమో అని మేము అనుకున్నాం.
0: వచ్చినారు అంతా పీకే కూలోళ్ళుగానే ఉన్నాము ఉన్నారు.
1: ఓకే ఓకే ఓకే, అందరు వింటున్నారా కూలోళ్ళు కూడా మరి మా రేడియోని?
0: అందరు వింటాం సార్ మేము
1: ఆకాశవాణిని
0: పనిచేస్తాను.
1: ఓకే ధన్యవాదాలండి భాగ్యమ్మ గారు. మరి పాట వస్తుంది విందామా, శ్రోతలు చెప్తారా? చెప్పండి.
0: నార్పల్ నుంచి భాగ్యమ్మ, వరలక్ష్మి, పవన్, కీర్తి, మీ పేరు చెప్పండి. నాగేంద్రమ్మ, రమాదేవి, పెద్దన్న, ఉమా, నల్లమ్మయ్య, ఆనందం ఇంకా ఎక్కువ. చింటూ చింటూ సార్ లాస్ట్.
1: ఆనందం ఎక్కువైందా
0: సార్? తోటలోకి వచ్చేసినాం ఇప్పుడు.
1: ఓకే ఓకే భాగ్యమ్మ గారు, చాలా సంతోషం కాల్ చేసినందుకు.
0: సరే సార్,
1: నేరేడు తోటలో ఉండి నేరేడు కళ్ళ పాట వినండి మరి.
0: ఆ పాట వేయండి సార్. ఏ సినిమా సార్ అది?
1: ఇది సీను, సీను చిత్రం నుండి పాట.
0: అవునులే సార్, వెంకటేష్ది.
1: వెంకటేష్ది.
0: సరే సార్, విందాం సార్.
1: ఓకేనండి, సంతోషం కాల్ చేసి ధన్యవాదాలు.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
2: నమస్తే సార్.
1: నమస్తే అండి.

0: ఎవరు
1: సార్? తాడిచాల నుంచి పెద్దన్న సార్.
0: పెద్దన్న గారు
1: బాగున్నారా సార్?
0: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్.
0: చెప్పండి పెద్దన్న గారు, ఏ పాట విందాం
1: సార్? దొంగమ్మగుడు సార్.
0: దొంగమ్మగుడు?
1: అవును సార్. చిరంజీవి గారు.
0: ఏది?
1: చిరంజీవి గారు సార్ సినిమా.
0: అవునవును. అందులోంచి ఏ పాట?
1: కోకమ్మ చెప్పమ్మ అనే సాంగ్ సార్.
0: కోకమ్మ చెప్పమ్మ.
1: అవును సార్.
0: ఓకే పెద్దన్న గారు, బాగున్నారు కదా అంతా?
1: బాగున్నాం సార్. బాగున్నాం సార్. మన స్టాఫ్ అంతా బాగున్నారా సార్?
0: అందరు బాగున్నారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం.
2: హలో, గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి.
2: సార్, మా తెలంగాణ సార్, మా రాజన్న సిరిసిల్ల జిల్లా తీర్లవంచ నుండి నా పేరు వేములో పరశురాం.
1: వేములో ప్రతి వారం చేస్తుంటారు కదండి పరశురాం గారు?
2: పోయిన వారం చేయలేదు సార్, ఈ వారం.
1: పోయిన వారం చేయలేదా, గ్యాప్ తీసుకున్నారా?
2: సార్,
1: ఓకే, చెప్పండి పరశురాం గారు, ఏ పాట విందాం?
2: చిక్కడు దొరకడు సినిమా పేరు.
1: చిక్కడు దొరకడు, అందులోంచి
2: దూర నిమ్మ పండు లాగుంటుంది.
1: దూర నిమ్మ పండు.
2: ఎన్టీ రామారావు కాంతారావు.
1: ఎన్టీ రామారావు కాంతారావా? చిక్కడు దొరకడు, దూర నిమ్మ పండా? ఓకే ఓకే ఓకేనండి. మరి మీరు కోన పాట వస్తుంది విందామా పరశురాం గారు?
2: విందాం సార్, చీరలో వంచే నుండి మేము పరశురాం.
1: అంతేనా? ఓకేనండి, పాట విందాం మరి.
2: థ్యాంక్ యూ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడిక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం.
5: హలో, గుడ్ మార్నింగ్ సార్.
4: గుడ్ మార్నింగ్ అండి.
5: కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం తంగరడున గ్రామం హరినాథ్ రెడ్డి సార్. బాగున్నారా సార్?
4: బాగున్నామండి హరినాథ్ రెడ్డి గారు. మీరంతా బాగున్నారా
5: సార్? బాగున్నాం సార్, వర్షం కోసం ఎదురు చూస్తున్నాము. పోయిన శనివారం పడింది సార్ బాగా, మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం సార్. మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఏమో, కొద్ది వాతావరణం అనుకూలించలేదు మరి ఈ వారంలో.
4: దున్ని పెట్టుకున్నారా అన్నీ?
5: పత్తి సార్, మా కాడ ఎక్కువ సార్ పత్తి అయిపోయింది అంటే పెట్టేసినాం సార్. కొద్దిగా వస్తే కొద్దిగా వెనక ఉన్న కొద్దిగా మలస్తాయి సార్, మళ్ళా అందులోంచి మాకు వర్షాధారమే సార్ ఎక్కువ. బోర్లు గానీ ఉన్నాయి సార్, ఉన్నళ్ళు ఉన్నాయి, కొన్ని మందికి లేవు.
4: అన్ని నల్లరేగడి భూములేనా?
5: నల్లరేగడు మస అదే సార్, మసక ఉంటుంది సార్. తెల్ల భూమి అంటే నల్ల భూమి, ఎర్ర భూమి
4: రెండు
5: మిక్స్డ్ సార్. మిక్స్డ్ ఉంది, రేగడి ఉన్నాయి సార్.
4: రేగడి అంటే పత్తి ఎక్కువ వేస్తూ ఉంటారు కదా రేగడి భూముల్లో?
5: మా సైడ్ పత్తి ఎక్కువ సార్, కొద్దిగా ఎక్కువ వేసేది 15-16 దాకా వస్తా సార్ క్వింటాల్.
4: అవునా? పెద్ద మిల్లే పెట్టిండి అది పత్తి
5: సార్. పెద్ద సార్ మార్కెటింగ్ పెద్ద సార్, జిన్నలు అట్లే ఉన్నాయి సార్
4: ప్రైవేట్ గా.
5: అవును సార్, సెకండ్ బాంబే అంటున్నారు సార్.
4: ఏ పాట విందాం హరినాథ్ రెడ్డి గారు చెప్పండి
5: సార్. మీకు డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలు సార్. నారీ నారీ నడుమ మురారి సార్ సినిమా పేరు.
4: నారీ నారీ నడుమ మురారి,
5: అందులో నుంచి ఇరు ఊరి భామల కౌగిలి అనే పాట ఉంటుంది సార్.
4: ఇరు ఊరి భామల కౌగిలిలో. ఓకే ఓకే హరినాథ్ రెడ్డి గారు, మరి విందాం ఆ పాట.
5: అవునా సార్, మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, డిన్ అందరి కోసం సార్ ధన్యవాదాలు సార్.
4: ఓకేనండి.

0: హలో అభిలాష. టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఆరోగ్యకరమైన జీవనానికి యోగా. శ్రీమతి వేలూరు స్వప్న గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ వి చలపతి. నిర్వహణ కె శృతి ప్రియాంక.
1: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి పెద్దలు. మానవుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించడానికి వీలుంటుంది. ఈశ్వరోమణి మనుషులుంటే దేశమే గతి బాగుపడినోయ్ అన్నారు గురుజాడప్పారావు గారు కూడా. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వారు కూడా మనిషి శారీరకంగాను మానసికంగాను సమాజంలో సంతోషంగా గడపడం వంటి విషయాలను సంపూర్ణ ఆరోగ్యం అని నిర్వచించింది. ఆధునిక జీవన విధానంలో మన ఆరోగ్యం మన చేయి దాటిపోతోంది. ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం వంటివి మనిషి ఆయుర్దాయాన్ని హరింపచేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడి మనిషి నిత్య చైతన్యంగా ఉండటానికి దోహదం చేసే వాటిలో యోగా ప్రముఖమైంది. పతంజలి యోగా సూత్రాల నుండి రూపుదిద్దుకున్న యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇంతటి ప్రాధాన్యతను పొందిన యోగా గురించి నిత్య జీవితంలో ఎలా ఆచరించాలో తెలియచేయటానికి యోగా శిక్షకులు శ్రీమతి వేలూరు స్వప్న గారు ఆకాశవాణికి విచ్చేశారు. వారి మాటల్లోనే విందాం. నమస్కారం అండి స్వప్న గారు.
2: నమస్కారం అండి.
1: యోగా

0: కర్మసు కౌశలం అంటారు కదండి, యోగానే వృత్తిగా స్వీకరించి నైపుణ్యాన్ని సాధించడానికి గల కారణం ఏమిటి?
1: మొట్టమొదటిగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు అండి. భగవద్గీతలోని 2వ అధ్యాయం 50వ శ్లోకంలో వస్తుంది యోగహు కర్మసు కౌశలం అనేది. దీని అర్థం ఏమిటంటే పనులను నైపుణ్యంతో, సమతుల్యతతో, ఏకాగ్రతతో చేయడమే యోగం అని. ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాన్ని పూర్తి నైపుణ్యంతో, సమతుల్యతతో, ముఖ్యంగా ఏకాగ్రతతో చేసినప్పుడు మాత్రమే మంచి ఫలితం వస్తుందనేది మనందరికీ తెలుసు. శరీరం అనేది ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం నైపుణ్యంగా, సమతుల్యతతో పనులను చేయగలం. మనస్సు స్థిరంగా ఉన్నప్పుడే ఏకాగ్రత అనేది వీలవుతుంది. మన మనస్సు, శరీరం ఏకమైనప్పుడు మాత్రమే మనం ఒక పనిని ఎంతో నైపుణ్యంగా, సమతుల్యతతో, ఏకాగ్రతతో చేయగలం. ఇది కేవలం ఒక్క యోగా ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకా ముఖ్యంగా నేను ఈ వృత్తినే ఎందుకు ఎన్నుకున్నాను అంటే 2003లో మా బాబుకు డెలివరీ అయిన 10 రోజులకి నేను కింద పడడం జరిగింది. అప్పుడు నా బ్యాక్ పెయిన్కి బాగా ఇబ్బంది కలగడం వల్ల నేను దాదాపు 2010 సంవత్సరాల వరకు కూడా అనేక మంది డాక్టర్ని సంప్రదించడం జరిగింది. వెన్నెముకతో చాలా ఇబ్బంది పడ్డాను సార్. అల్లోపతి వాడాను, ఆయుర్వేదం వాడాను, హోమియోపతి కూడా వాడాను. అనేక మెడిసిన్స్ వాడినా కూడా ట్యాబ్లెట్ వేసుకున్న రోజు మాత్రం నొప్పి తగ్గేది. ఒక్కరోజు ట్యాబ్లెట్ మర్చిపోయినా, ఒకవేళ లేకపోయినా కూడా భయంకరంగా పెయిన్ వచ్చేదన్నమాట. విసుగొచ్చేసి నాకు డాక్టర్ గారిని అడిగాను, 8 సంవత్సరాలు ఇంకా వాడాల్సి ఉంటుందంటే జీవితకాలం అంతా మీరు వాడాల్సి ఉంటుంది అని చెప్పారు. అలాగే ఎక్కువ రెస్ట్లో కూడా ఉండాలని చెప్పారు. చిన్న చిన్న బరువులు కూడా అట్లీస్ట్ 1 లీటర్ వాటర్ బాటిల్ కూడా ఎత్తకూడదు అని చెప్పారు. నేను ఇంకా నిర్ణయం తీసేసుకున్నాను, ఇలా అయితే జీవితకాలం అంతా అంటే చాలా ఇబ్బంది అవుతుంది, దట్టు రెస్ట్లో ఉండాలని చెప్పారు. సామాన్య ఒక కుటుంబంలో ఉండే స్త్రీకి, ఒక గృహిణికి ఇదంతా కూడా చాలా ఇబ్బందికరం అనిపించింది. అందుకే నేను నిర్ణయం తీసుకొని ఇంకా ట్యాబ్లెట్ కూడా తీసుకోకుండా ఇంటికి వచ్చేసాను. నాకున్న ఒక చిన్న హ్యాబిట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా పేపర్ క్లిప్పింగ్స్ ఏవైనా మంచి ఇంపార్టెంట్ ఉన్నాయంటే క్లిప్పింగ్స్ కట్ చేసుకుంటూ ఉండేదాన్ని.
0: వాటిని సేకరించి పెట్టుకుంటా,
1: సేకరించి పెట్టుకునే ఒక హ్యాబిట్ ఉండేదన్నమాట. అలాగే వసుంధరాలో అరుణ మేడం గారు, యోగా శిక్షకురాలు, అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, నెక్ పెయిన్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న వాటికి ఒక్కొక్క దానికి సంబంధించి ఆసనాలు, సూచన ఇచ్చేవారు, మంచిగా వివరణతో ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆ క్లిప్పింగ్స్ అన్ని నేను చూసుకున్నాను. అందులో బ్యాక్ పెయిన్కి నాకు సయాటికా పెయిన్ కూడా ఉండేది, ఇంకా నిద్ర కూడా రాలేదు. దాదాపు నేను 7 సంవత్సరాలు ఈ టాబ్లెట్లు అన్నీ వాడడం వల్ల నా శరీరం పైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అవ్వడం వల్ల, దుష్ప్రభావం చూపించడం వల్ల నాకు నిద్ర కూడా సరిగా పట్టేది కాదనమాట. నిద్ర మాత్రలు కూడా వాడాను నేను దాదాపు ఒక 5 సంవత్సరాలు. వీటన్నిటికీ కూడా చాలా ఇబ్బంది పడ్డాను. సో ఆ క్లిప్పింగ్స్ తీసుకొని, బ్యాక్ పెయిన్కి, సయాటికాకి సంబంధించిన క్లిప్పింగ్స్ తీసుకొని నేను ఉదయం సాయంత్రం జస్ట్ కేవలం 10 నిమిషాలు మాత్రమే సాధన చేసుకునేదాన్ని అనమాట.
0: ప్రతిరోజు
1: ఉదయం సాయంత్రం 10 నిమిషాలు అలా. ఒక 3వ రోజుకే నాకు కొంచెం పెయిన్ తగ్గడం గమనించాను నేను.
0: మంచి మార్పు అది,
1: చాలా మంచి మార్పు. దా తర్వాత 10 రోజులకంతా కంప్లీట్గా పెయిన్ అనేది లేదు. అంతకుముందు ట్యాబ్లెట్ వేసుకుంటేనే పెయిన్ అనేది ఉండేది కాదు. కానీ 10 రోజుల తర్వాత అప్పటికే నేను ట్యాబ్లెట్లు వాడలేదు, చెప్పాను కదా ట్యాబ్లెట్లు కూడా తీసుకోలేదు.
0: మొదలు పెట్టాను అప్పటి నుంచి ఇంకా మాత్రలు మానేశారు.
1: మానేశాను. ఆ మాత్రలు మానేయాలని నిర్ణయం తీసుకున్నాకనే యోగా సాధన స్టార్ట్ చేశాను నేను. 3వ రోజుకే కొంచెం పెయిన్ రిలీఫ్ అనేది వచ్చింది, చాలా వరకు తగ్గుముఖం పట్టింది. 10వ రోజుకంతా కూడా నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను, నిద్ర కూడా బాగా పట్టేదన్నమాట. ఎటువంటి ట్యాబ్లెట్లు వాడలేదు,
0: నిద్ర కోసం వేసుకోవాల్సిన
1: మాత్రలు కూడా పక్కన పెట్టేస్తాను అనమాట. ఇంకప్పుడు నేను డిసైడ్ అయ్యాను, కేవలం 10 రోజులు సాధన చేసినందుకే యోగాలో నాకు బ్యాక్ పెయిన్, దాదాపు 7 సంవత్సరాలుగా ఉన్న వెన్నునొప్పి అనేది ఇంత త్వరగా తగ్గింది కాబట్టి దీన్ని వృత్తిగా తీసుకొని ఇంకా కొంతమందికి నేను ఏదైనా సహాయం చేయగలను కదా ఉద్దేశంతో నేను దీన్ని వృత్తిగా తీసుకున్నాను.
0: ఎన్ని సంవత్సరాల నుంచి మొదలు పెట్టారండి మీరు?
1: నేను ఇది 2010 నుంచి కూడా కంటిన్యూ చేస్తూ వచ్చాను. 2016లో నేను వైఎస్సీ చేయడం, దీనిలోని యోగాలోని పీజీ డిప్లొమా చేయడం, ఎంఎస్సీ యోగా చేయడం, అప్పటి నుంచి కూడా నేను యోగా వృత్తిని తీసుకొని యోగా టీచర్గా కంటిన్యూ చేస్తూ ఉన్నాను.
0: మీకు అనారోగ్యపరంగా బాగు చేసుకోవడమే కాకుండా ఆ తర్వాత యోగాని వృత్తిగా స్వీకరించి ఈరోజు ఇంతమందికి మీరు యోగాని నేర్పిస్తూ, మీరు ఆనందాన్ని పొందుతూ ఎంతోమంది ఆరోగ్య రక్షణలో మీరు కూడా పాల్పంచుకుంటున్నారు, అది చాలా సంతోషంగా ఉందండి. యోగాకు మూలం ఏమిటంటారు?
1: యోగానికి మూలం చాలా ప్రాచీనమైనది. మన భారతదేశం, మన సనాతన ధర్మం మనకిచ్చిన వాటిలో యోగా అనేది కూడా ఒక గొప్ప వరం అనే చెప్పాలి. యోగా అనే పదం సంస్కృతంలోని యుజ్ అనే ధాతువు నుండి వచ్చింది. అంటే మిగతా మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, ఏ పదమైనా కానీ లాటిన్ కానీ గ్రీకు పదాల నుంచి వచ్చి ఉంటాయి. కానీ ఇది మన భారతదేశంలోనే పుట్టింది అనడానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. యుజ్ అనే ధాతువు సాంస్క్రిట్ పదం నుంచి వచ్చిందనమాట. ఇజ్ అండ్

0: అంటే కలపడం, ఐక్యం చేయడం, అనుసంధానం చేయడం అన్నమాట. యోగా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే శరీరం, మనసు, ప్రాణం, ఆత్మలను సమన్వయం చేయడం, వ్యక్తిగత చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో కలపడం, జీవాత్మను పరమాత్మతో కలపడం, మన ఆత్మను పరమాత్మతో కలపడాన్ని కూడా యోగాని అంటారనమాట. మన చరిత్ర పరంగా చూస్తే యోగ భారతదేశంలో వేల సంవత్సరాల క్రితమే ఉద్భవించింది. ఉపనిషత్తులు మరియు వేదాలలో యోగానికి సంబంధించిన భావనలు అనేకం కనిపిస్తాయి. భగవద్గీతలో కూడా యోగం గురించి విస్తృతంగా చెప్పబడింది. పతంజలి మహర్షి గారు యోగాన్ని శాస్త్రీయంగా క్రమ పద్ధతిలో వ్యవస్థీకరించి యోగ సూత్రాలు రచించారు. పతంజలి గారు వేదాలలో ఉపనిషత్తులలో ఉన్న యోగాని ఒక క్రమ పద్ధతిలో క్రోడీకరించి యోగ సూత్రాలుగా మనకి అందించడం జరిగింది. అందుకే పతంజలి గారిని ఫాదర్ ఆఫ్ యోగా అని కూడా అంటారు. అంటే ఈ యోగా అనేది ఎప్పటి నుంచో కూడా ఉందండి, వేదాల్లో ఉంది, మన ఉపనిషత్తుల్లో అన్నిట్లోనూ ఉంది. మన పతంజలి గారు ఏం చేశారో వీటన్నిటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో తీసుకురావడం జరిగింది. అందువల్లనే ఈయన్ని ఫాదర్ ఆఫ్ యోగా అని కూడా అంటారు.
1: యోగా పితామహుడు
0: అని అంటారు.
1: పతంజలి గారి దగ్గర నుంచి రూపుదిద్దుకొని ఈ రోజు
0: ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుంది.
1: దైనందిన జీవితంలో యోగాను ఎలా అలవర్చుకోవాలో చెప్తారా?
0: యోగా అంటే కేవలం జనరల్గా మనం అందరం ఏమనుకుంటాం, ఆసనాలు ఒక్కటే అనుకుంటాం. బయట అందరూ కూడా యోగా అంటేనే రకరకాల ఆసనాలు చేయడం మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. అలా కాదండి, మన డైలీ లైఫ్లో ఒక జీవన విధానంగా అలవర్చుకున్నప్పుడు మాత్రమే దీని ఫలితం అనేది మనము అనుభవించగలం. దైనందిన జీవితంలో యోగాన్ని అలవర్చుకోవాలంటే ప్రతిరోజు కూడా శరీరానికి తగిన ఆసనాలు వేయడం, కొంత సమయం ప్రాణాయామం, ధ్యానం కోసం కేటాయించడం వలన మన రోజును ప్రశాంతంగా ప్రారంభించవచ్చు. అలాగే మన మాటల్లో, ఆలోచనలో, ప్రవర్తనలో సమతుల్యత, సహనం, సానుకూలతను పెంపొందించుకోవడం కూడా యోగమే. జనరల్గా ఏమనుకుంటారు అందరూ కూడాను ఆసనాలు ప్రాణాయామం ఇది చేస్తేనే యోగా అనుకుంటారు. అలా అని ఏం లేదండి, మనం చేసే ప్రతి పనిలో కూడా, మాటల్లో కూడా, ఆచరణలో ఉంచినప్పుడు మాత్రమే అది యోగా కిందకు వస్తుంది.
1: చాలా మందికి స్వప్న గారు, ఇప్పుడు మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పొలంలో పని చేసుకుంటా అంటాం, కాబట్టి పని చేసేది కూడా శారీరక శ్రమే కదా, అలాంటప్పుడు మరి యోగాసనాలు ఎందుకు, ఇది సరిపోతుంది కదా అనే భావన కూడా ఉంది.
0: అవును,
1: ఇప్పుడు మీరు చెప్పిన విషయం ఏంటంటే ఈ యోగాకి ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయించగలిగితేనే అది ఫలం లభిస్తుంది,
0: ఫలితం అనేది ఉంటుంది. యోగా మనకి ఆరోగ్యాన్ని మాత్రమే కాదండి, మానసిక ప్రశాంతతను మరియు జీవన నాణ్యతను కూడా అందిస్తుంది. రోజులో మనకి 24 గంటలు ఉన్నాయి కదా, 24 గంటలు కేవలం ఒక గంట ఉదయం కానీ సాయంత్రం కానీ యోగాకి మనం కేటాయించినట్టయితే మిగతా 23 గంటలు కూడా మనం మంచిగా ఆరోగ్యంగా గడపగలం.
1: యోగా సాధన వల్ల శారీరక దారుఢ్యం మాత్రమేనా, లేదంటే యోగా వల్ల మనకు మరి మానసిక పరమైనటువంటివి కూడా లభించేటువంటి అవకాశం ఉందంటారా?
0: ఖచ్చితంగా ఉందండి. యోగా సాధన వల్ల శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా అనేక ప్రయోజనాలు ఉంటాయి. జనరల్గా వేరే ఎక్సర్సైజ్, వేరే ఏది చేసినా కూడా శారీరకంగా మాత్రమే ఉపయోగం అనేది ఉంటుంది. కానీ యోగా చేయడం వల్ల శారీరక లాభం ఉంటుంది, మానసిక లాభం ఉంటుంది, ముఖ్యంగా భావోద్వేగపరంగా కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. శారీరకంగా శరీరానికి బలం, ఫ్లెక్సిబిలిటీ, సమతుల్యత పెరుగుతాయి. కండరాలు, కీళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రాణాయామం వల్ల శ్వాసకోశ సామర్థ్యం మెరుగుపడుతుంది. మానసికంగా ఒత్తిడి, ఆందోళన తగ్గి మనశ్శాంతి అనేది పెరుగుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం మెరుగుపడతాయి. భావోద్వేగపరంగా చూసుకుంటే సహనం, సానుకూల దృక్పథం, భావోద్వేగ నియంత్రణ పెరుగుతాయన్నమాట. నేటి వేగవంతమైన జీవితంలో యోగా మనకు ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, జీవితాన్ని సమతుల్యంగా, ఆనందంగా జీవించే మార్గాన్ని కూడా చూపిస్తుంది. యోగా జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే వ్యాధులు వచ్చినాకనే చేస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఇది వ్యాధులు వచ్చిన తర్వాత చేసుకునే చికిత్స కాదన్నమాట, వ్యాధులు రాకుండా చేసే జీవన శైలి అని గుర్తించడం ముఖ్యం.
1: యోగాని శిక్షణ పొందిన వారి చేతన నేర్చుకోవాలి అంటారు, ఎందుకని?
0: యోగాని శిక్షణ పొందిన నిపుణుల వద్ద నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అండి, ప్రతి ఆసనం, ప్రాణాయామం, ధ్యానం పద్ధతి ఒక నిర్దిష్ట విధానంలో ఉంటుందన్నమాట. ఒక ఆసన చేసేటప్పుడు ఎంతవరకు బెండ్ అవ్వాలి, శ్వాస ఎలా తీసుకోవాలి అనేది చాలా ముఖ్యం.
1: శిక్షకులైతే
0: ఇంకా ఏంటంటే వయసు రీత్యా కూడా మనం ఏ వయసు వారు ఏం చేయాలి, పిల్లలు ఏం చేయాలి, పెద్దలు ఏం చేయాలి, స్త్రీలకు వాళ్ళ వయసు రీత్యా వాళ్ళకున్న అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, వాటిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆసనాలు ఉంటాయి అన్నమాట. అందుకని ఖచ్చితంగా మనము శిక్షణ పొందిన వారి దగ్గరే నేర్చుకోవడం మంచిది. అందువల్ల యోగాని పుస్తకాలు లేదా వీడియోలు చూసి మాత్రమే కాకుండా అర్హత కలిగిన యోగా శిక్షకుల మార్గదర్శకత్వం

0: ను నేర్చుకోవడం సురక్షితం మరియు ఫలవంతంగా కూడా ఉంటుంది.
1: అలానే స్వప్న గారు, ఈ యోగా సాధన చేసేటప్పుడు ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలంటారు?
0: ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి. జనరల్గా అందరూ ఏమనుకుంటారు అంటే, యోగా చేస్తే సరిపోతుంది కదా, మేమేం తీసుకున్నా అని అనుకుంటూ ఉంటారు. కానీ యోగాతో పాటు ఆహారపు అలవాట్లు కూడా సమతుల్యంగా, సహజంగా, ఆరోగ్యకరంగా ఉండాలి. తాజా కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన గింజలు, పప్పు ధాన్యాలు, తగినంత నీరు ఆహారంలో ఉండాలి. ఇంకా అధికంగా నూనె, మసాలాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలను బయట అమ్మే, జనరల్గా ఇప్పుడు అందరూ కూడా ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు, వాటన్నిటిని కూడా అవాయిడ్ చేయాలి. మనం తీసుకోవడంతో పాటు వేటిని నివారించాలి అనేది కూడా ముఖ్యం అన్నమాట.
1: అవునండి, ఇవన్నీ పాటిస్తూ యోగా సాధన చేయటం వల్ల ఫలితం
0: మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అండి, మనం తీసుకునే ఆహారాన్ని నెమ్మదిగా, ప్రశాంతంగా, బాగా నమిలి తినాలి. అంటే మనము సాత్విక ఫుడ్ తీసుకోమన్నామని చెప్పేసి గాబరగాబరగా తినడం, టీవీ చూస్తూనో, మొబైల్ మాట్లాడుతూనో తినడం అది మంచి పద్ధతి కాదనమాట. నెమ్మదిగా మనం తింటున్న ఆహారం మీద శ్రద్ధతో తీసుకున్నప్పుడే మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తినడం, అతిగా తినకపోవడం కూడా ముఖ్యమే అన్నమాట. మనం తీసుకునే ఆహారం శరీరానికే కాదు మనసుకు కూడా ప్రభావం చూపుతుంది. అందుకే సాత్వికమైన, పరిశుభ్రమైన, పోషక విలువలు ఉన్న తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన యోగ సాధన కలిసినప్పుడు మాత్రమే సంపూర్ణ ఆరోగ్యం అనేది సాధ్యమవుతుంది.
1: నేను ఇందాక మీతో నేను ఒక విషయాన్ని మనవి చేశాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము పొలంలో పనిచేస్తూ ఉంటాం కదా, అది సరిపోతుంది కదా, మరీ ఎందుకు యోగా అన్నది ఒకటి. నేను దాని మీద నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. నేను యోగా వ్యాయామం సరిపోతుందంటారా, లేదంటే దానికి అనుబంధంగా ఇతరమైనటువంటి వ్యాయామాలు కూడా చేయాలంటారా?
0: జనరల్గా ఏంటంటే, యోగా అనేది ఒక సంపూర్ణమైన సాధన అండి. దీన్ని రెగ్యులర్గా నిత్య సాధనలో చేసుకుంటూ ఉంటే ఇంకా ఇతరమైన వేరే వ్యాయామాలు ఏమీ అవసరం లేదు. కానీ కొంతమందికి ఏంటంటే, ఉదాహరణకి గుండె ఆరోగ్యం కోసం వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్ లాంటి కార్డియో వ్యాయామాలు చేసుకోవచ్చు అనమాట, అంటే డాక్టర్ సలహా మేరకు మాత్రమే. ఇంకా కొంతమంది కండరాల బలం పెంచుకోవాలనుకునేవారు తగిన స్ట్రెంగ్త్ ట్రైనింగు, జిమ్ లాంటివి కూడా చేసుకోవచ్చు. అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట.
1: అవునండి.
0: కానీ సాధారణంగా ఆరోగ్యంగా, సమతుల్యతతో, మానసిక ప్రశాంతత కోసం యోగా ఒక్కటే చాలా మందికి సరిపోతుంది. యోగా ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం శరీరాన్నే కాదు మనసును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు వేరే ఏ వ్యాయామాలు చేసినా కూడా శరీరం మీద మాత్రమే ఫలితం అనేది ఇస్తుంది, కానీ యోగా మాత్రం మనసు మీద కూడా ఫలితం అనేది ఇస్తుంది.
1: శారీరకంగా,
0: మానసికంగా, భావోద్వేగ పరంగా కూడా మంచి చేస్తుంది యోగా అనేది.
1: అవునండి. ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న విషయాల్లో కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది, అటువంటి వారికి చాలా పనికొస్తుంది
0: అంటే.
1: అలానే యోగా ద్వారా శారీరక దారుఢ్యం వస్తుంది, సరే మానసికంగా కూడా, మీరు ఇందాక చెప్పారు మానసికంగా కూడా పనికొస్తుంది అన్నారు, దీని గురించి మాకు ఇంకొంచెం చెప్పగలుగుతారా?
0: ఖచ్చితంగా అండి. యోగా మానసిక ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మన శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థపై ఇది సానుకూల ప్రభావం చూపుతుందన్నమాట. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మన శరీరంలో కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్లు పెరుగుతూ ఉంటాయి. యోగ సాధనలో ముఖ్యంగా ప్రాణాయామ మరియు ధ్యానం ఒత్తిడి హార్మోన్ల స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయన్నమాట. అలాగే యోగా రోజు చేయడం వల్ల పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివ్గా ఉంచుతుంది. ఈ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇది గుండె వేగాన్ని తగ్గించి శ్వాసను సమతుల్యం చేసి మెదడుకు ప్రశాంత సంకేతాలను పంపుతుంది. యోగా నిత్య సాధన వలన సెరటోనిన్, డోపమిన్ వంటి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందువల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత మరియు ఏకాగ్రత కూడా పెరుగుతాయన్నమాట. సరళంగా చెప్పాలి అంటే, యోగా శరీరాన్ని రిలాక్స్ చేయడమే కాదు, మెదడు మరియు నాడీ వ్యవస్థను కూడా సమతుల్యం చేసి మనల్ని ప్రశాంతంగా, స్థిరంగా ఆలోచించేలా చేస్తుందండి.
1: అంటే నిత్యం చైతన్యంగా ఉండటానికి దోహదం పడుతుందంట.
0: ఖచ్చితంగా.
1: అలానే స్వప్న గారు, మరి ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి యోగా మరి శాస్త్రీయంగా నిరూపణ అయిందా అండి?
0: అయిందండి. ప్రపంచవ్యాప్తంగా కూడా శాస్త్రీయంగా అనేక పరిశోధనల ద్వారా నిరూపణ అనేది జరిగిందండి. యోగా అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ యోగాపై జరిపిన అనేక పరిశోధనల ద్వారా యోగా ఒత్తిడి తగ్గించడం, నిద్ర నాణ్యతను మెరుగుపరచడం, వెన్ను నొప్పిని తగ్గించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనేక పరిశోధనల ద్వారా తెలియజెప్పడం జరిగిందనమాట. ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా శారీరక చురుకుదనం, మానసిక ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యానికి సహాయపడే సాధనాల్లో యోగా ఒక గొప్ప ఉపయోగకరమైన మార్గంగా గుర్తించింది. అందుకే WHO కూడా మనం ఈరోజు అంతర్జాతీయ యోగా

0: దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే కారణం ఏంటంటే అనేక ప్రయోగాల ద్వారా నిరూపణ జరిగింది కాబట్టి WHO కూడా మనకి అనుమతి అనేది ఇచ్చిందనమాట. ఇంకా హార్వర్డ్ మెడికల్ స్కూల్కి చెందిన పరిశోధనలు యోగా మరియు ధ్యానం వల్ల ఒత్తిడి వలన వచ్చే ప్రతిస్పందనలు తగ్గుతాయని నిరూపించారు. ఈ ఒత్తిడి వలన వచ్చే ప్రతిస్పందనలు అనేక రకాలుగా ఉంటాయన్నమాట. శారీరకంగా ఉంటాయి, మానసికంగా ఉంటాయి, భావోద్వేగపరంగా కూడా ఉంటాయి. శారీరకంగా ఎలాంటి ప్రతిస్పందనలు వస్తాయి అంటే గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగంగా జరగడం, రక్తపోటు పెరగడం, కండరాలు బిగుసుకుపోవడం, తలనొప్పి, అలసట, మెడ భుజాలు, వెన్నులో నొప్పి రావడం, నిద్ర కూడా సరిగా రాదన్నమాట ఒత్తిడి అనేది ఎక్కువైనప్పుడు. ఇంకా మానసికంగా ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ఒత్తిడికి గురైన వాళ్ళలో ఎక్కువగా ఆందోళనకి గురవుతూ ఉంటారు, చిన్న చిన్న విషయాలకు కూడా చిరాకు పడుతూ ఉంటారు.
1: అందులోనే స్వప్న గారు ఇప్పుడు ఏ పని మీద కూడా
0: సరైన కూడా దృష్టిని కూడా కేంద్రీకరించలేరండి. అవునండి, త్వరగా కూడా కోపం తెచ్చుకుంటూ ఉంటారనమాట. ఏ దాని మీద కూడా ఏకాగ్రత అనేది ఉండదు మీరన్నట్టుగానే. ప్రతి దానికి కూడా ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఈ ఒత్తిడి ఎక్కువైన వాళ్ళు. అదేవిధంగా ఇంకా చెప్పాలి భావోద్వేగ పరంగా అంటే ఒత్తిడి ఎక్కువైతే చిన్న చిన్న విషయాలకి ఎక్కువ బాధపడుతూ ఉంటారు. కొంతమందిని అబ్జర్వ్ చేయండి మీరు, చిన్న మాట అన్నా కూడా ఊరికనే ఏడ్చేస్తూ ఉంటారనమాట. సో ఒత్తిడికి అప్పుడు మనం తెలుసుకోవాలన్నమాట వీళ్ళు ఎక్కువగా ఒత్తిడిలో ఉన్నారు అని. ప్రతి దానికి కూడా భయపడుతూ ఉంటారు, ఎక్కువగా అసహనానికి గురి అవుతూ ఉంటారు, ఉత్సాహం కూడా ఉండదన్నమాట. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేశారు, గమనించారు అంటే ఒక్క ఒత్తిడి అనేది మన జీవితాన్ని ఎంత అల్లకల్లోలం చేస్తుంది చూడండి.
1: అంటే మనిషిని స్థిరత్వం వైపున ఇది నిల్చొనివ్వదు
0: ఒత్తిడి అనేది ఎక్కువ అవడం.
1: సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేనప్పుడు తన జీవితాన్ని కూడా నిలబెట్టుకోలేడు స్వప్న గారు.
0: అంతేకాకుండా ఈ ఒత్తిడి అనేది ఇంకా దీర్ఘకాలికంగా ఎక్కువ అయితే ఏం జరుగుతుందంటే రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి, తీవ్రమైన నిద్ర సమస్యలు కూడా వస్తాయి. మీకు ఇందాక చెప్పాను నేను కూడా నిద్ర లేకుండా చాలా ఇబ్బంది పడ్డాను అని. నాకు కూడా అప్పుడు ఒత్తిడి అనేది ఎక్కువ ఉండడం వల్లనే నిద్ర సమస్యలు కూడా ఇబ్బంది పడ్డాను అనమాట.
1: ఒకటి కాదు అనేక రకాలైనటువంటి అనర్థాలకు దారితీస్తుంది ఈ ఒత్తిడి.
0: ఒత్తిడి అనేది ఇంకా సైంటిఫిక్ గా యోగా ఎలా పనిచేస్తుంది అని వివరంగా చెప్పాలి అంటే ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు కార్టిసోల్ హార్మోన్ పెరుగుతుంది. ప్రాణాయామం ధ్యానం వల్ల కార్టిసోల్ స్థాయిలు తగ్గినట్లు అనేక అధ్యయనాలు నిరూపించాయన్నమాట. వేగస్ నర్వ్ ఉత్తేజితం అవుతుంది. ఈ వేగస్ నర్వ్ మన శరీరంలోని రిలాక్సేషన్ సిస్టమ్ను యాక్టివ్ చేస్తుంది, అందువల్లే గుండె వేగం తగ్గుతుంది అన్నమాట. శ్వాస కూడా ప్రశాంతంగా మారుతుంది, మన మనసు కూడా స్థిరంగా ఉంటుంది. ఇంకా MRI అధ్యయనాల్లో ధ్యానం యోగా సాధన చేసేవారిలో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, భావోద్వేగ నియంత్రణకు సంబంధించిన మెదడు ప్రాంతాలలో సానుకూల మార్పులు కనిపించాయని అనేక పరిశోధనలు నిరూపించాయన్నమాట. యోగా కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదండి, ఒత్తిడి హార్మోన్లను తగ్గించడం, నాడీ వ్యవస్థను సమతుల్యం చేయడం, మానసిక ప్రశాంతతను పెంచడం వంటి అనేక ప్రయోజనాలను ఆధునిక వైద్య పరిశోధనలు శాస్త్రీయంగా గుర్తించాయి.
1: యోగాను శాస్త్రీయంగా ఎలా నిరూపించారన్న విషయాలను బాగా వివరించారు మాకు. అలానే స్వప్న గారు, ప్రజల్లో అవగాహన కలగడానికి మరి ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు?
0: ప్రజల్లో యోగాపై అవగాహన పెరగాలంటే ముందుగా యోగాని కేవలం వ్యాయామంగా కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానంగా పరిచయం చేయాలన్నమాట. జనరల్గా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మొక్కై వంగనిది మానై వంగదు అని. అందుకని ఇది పాఠశాల స్థాయిలోనే సాధన అనేది అలవాటైతే చాలా మంచిదని నా అభిప్రాయం. ఇంకా కళాశాలలలో, కార్యాలయాల్లో, కాలనీల్లో, గ్రామాలలో ఉచిత యోగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందుకొచ్చి చేస్తే ఇంకా మంచిగా ప్రయోజనం అనేది ఉంటుంది.
1: అంటే ప్రభుత్వం వారు కూడా ఎక్కువ మందిని ఇట్లా మీలాగా
0: యోగా శిక్షకుల్ని తయారు చేసి
1: పంపించగలిగితే చాలా మందికి వీళ్ళు నేర్పించడానికి వీలవుతుంది.
0: అలాగే సోషల్ మీడియా, రేడియో, టెలివిజన్ వంటి మాధ్యమాల ద్వారా కూడా యోగా వల్ల కలిగే శారీరక, మానసిక ప్రయోజనాలు శాస్త్రీయ ఆధారాలతో ప్రజలకు తెలియజెప్పాలి. ఏదైనా కానీ నిరూపణ అనేది ఉన్నప్పుడే ఎవరైనా నమ్ముతారు. ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదా శాస్త్రీయంగా నిరూపణ అయిందా అనేది. ఇలాంటి విషయాలు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి సంపూర్ణ నమ్మకం అనేది వస్తుంది.
1: ఎవరికైనా
0: నమ్మకం అనేది వచ్చినప్పుడు ప్రేరణ పొంది చేయడానికి శ్రద్ధ అనేది చూపిస్తారు. ముఖ్యంగా పిల్లలు, యువత మరియు మహిళల్లో అవగాహన పెంచితే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా మారుతుంది. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటే మన దేశం ఆరోగ్య దేశంగా ఇంకా అభివృద్ధి చెందుతుంది. ప్రజలు యోగా గురించి వినడం కంటే అనుభవించినప్పుడే ఎక్కువగా అర్థమవుతుంది. మనం ఇప్పుడు రేడియో ద్వారా చెప్పినా టీవీ ద్వారా చెప్పినా కూడా వాళ్ళు విన్నంత మాత్రాన దాని ఫలితం అనేది తెలియదు కదా. ఎప్పుడైతే వాళ్ళు దాన్ని అనుభవించి చేసినప్పుడు మాత్రమే

0: దాని ఫలితం ఎలా ఉంటుందనేది గమనించగలరు. అందుకని క్లాసులు అనేటివి అంటే వాళ్ళకి దగ్గరలో కానీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న టైంలో ప్రజలకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ యోగా క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి యోగా కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని నా అభిప్రాయము. జూన్ 21 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒక సందేశంతో యోగా దినోత్సవం జరుపుకుంటాం. ఈ సంవత్సరం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే సందేశంతో ఈ దినోత్సవం జరుపుకుంటున్నాము. యోగా భారతదేశంలో పుట్టిన ప్రాచీన సాధన, కానీ 2014 మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రతిపాదనతో అది ప్రపంచ ఉద్యమంగా మారిందన్నమాట. నేడు 190 కంటే ఎక్కువ దేశాలతో జూన్ 21 యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం మన భారతీయ సంస్కృతికి ప్రపంచం ఇచ్చిన గౌరవానికి నిదర్శనమని చెప్పుకోవచ్చు.
1: చాలా బాగుందండి స్వప్న గారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మా ఆకాశవాణికి విచ్చేసి యోగాకు సంబంధించినటువంటి ఎన్నో విలువైనటువంటి విషయాలను మాకు మా శ్రోతలకు తెలియచేశారు. మీకు కృతజ్ఞతలండి. నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
3: ఆర్బీఐ అంటోంది.
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

మీరు ఇంతవరకు ఆరోగ్యకరమైన జీవనానికి యోగ శ్రీమతి వేలూరు స్వప్న గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాల్లోని ముఖ్యాంశాలు. ఈ ప్రసారంలో 9:30 చంపావతి రూపకం వింటారు. చివరి భాగం రచన శ్రీ రాంభట్ల నృసింహశర్మ, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. 10:00 ప్రాంతీయ వార్తలు, 10:10 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 10:20 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 11:00 వార్తావాహిని, 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోను, అలాగే 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు, 2:00 ఆంగ్లంలోను, 2:15 హిందీలోను వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇక ఈరోజు సాయంత్రం 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో నల్లమాడ మండలం మస్కవంకపల్లి మండల పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 ఐసీసీ మహిళల T20 వరల్డ్ కప్ 2026లో భాగంగా మాంచెస్టర్లోని ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. క్రికెట్ వ్యాఖ్యానం

మధ్యలో 7:05, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, అలాగే 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్ ప్రసారమవుతాయి. ఇక 9:30 నుంచి T20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది. ఇక ఈ రాత్రి 11:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:45 ప్రసార సమాప్తి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు వినండి.
1: ఆకాశవాణి చంపావతి రూపకం చివరి భాగం. గేయ రచన శ్రీ రామ్ భట్ల నృసింహ శర్మ. సంగీత నిర్వహణ శ్రీ కెఎస్ చంద్రశేఖర్. రచనా సహకారం శ్రీమతులు బి శారద, టి ఉషశ్రీ, శ్రీ బి రామారావు. నిర్వహణ శ్రీయుతులు ఆర్వి రమణమూర్తి, పివి రామగోపాల్. వినండి చంపావతి రూపకం చివరి భాగం.

0: అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరుంద్విజుడు చొప్పడినయూరనుండుము చొప్పడకున్నట్టియూర చొరకు ముసుమతి.
1: అవసరానికి డబ్బు అప్పిచ్చి ఆదుకునేవాడు, అనారోగ్యానికి చికిత్స అందించే వైద్యుడు, మంచి చెడు చెప్పగలిగేవాడు, వీళ్లతో పాటు ఎప్పుడూ ఎండిపోకుండా గలగలా పారే ఏరు కూడా అమరిన ఊరు ఏదైతే ఉందో అక్కడే నివాసం ఉండి తీరాలన్నాడు సుమతీ శతకకారుడు. అవన్నీ అమరిన ప్రాంతమే ఆవాసానికి యోగ్యం. నీరులేని ఊరంటే ప్రజలకు నీరసం నిరసన కూడా.
0: అలా ఏరుగా మొదలై వేరువేరు సెలయేరుల కలయికగా నది అయి కదలిన జల ప్రవాహమే చంపావతి. అనంతగిరి పర్వత శ్రేణుల్లో అవతరించి 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆంధ్ర సమతలాన్ని చేరి ఆపై ఉత్తరాంధ్ర ప్రాంతాలు కొన్నింటిని హరిత భరితం సంస్కృతి సహితం ఆధ్యాత్మిక తేజో విరాజితం చేస్తున్న జలోద్ధృతి చంపావతి.
1: జలం ఉన్న చోట జనం చేరడం అన్నది నిజం. ఆ నిజాల ఖనిజాలను తవ్వి తలపులకెత్తుతున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్కి చెందిన ఆచార్య పి విజయ్ ప్రకాష్ గారు.
2: చంపావతి నదీ పరివాహక ప్రాంతం మానవ శాస్త్ర అవశేషాలకు నిలయంగా విలసిల్లింది. ఇక్కడ నవీన శిలాయుగ సంస్కృతిక అవశేషాలు లభ్యమయ్యాయి. ఈ సంస్కృతి సుమారు క్రీస్తుపూర్వం 3000 నుండి క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల కాలంలో విలసిలినట్లుగా తెలుస్తోంది. ఈ కాలంలో నునుపురాతి పనిముట్లు ముఖ్యంగా వాడబడ్డాయి. ఇవి రాతిగొడ్డళ్ళు, రాతి ఉలులుగా నిర్ధారించబడ్డాయి. నవీన శిలాయుగం మొట్టమొదటి వ్యవసాయ ఆర్థిక విధానాన్ని సూచిస్తుంది. వీరు నదీ ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పరచుకొని గ్రామీణ జీవన విధానాన్ని సాగించినట్లుగా చరిత్రక

అవశేషాలు తెలియపరుస్తున్నాయి. ఈ కాలంలో కుండల వాడకం ఎక్కువగా ఉండేది. వీటిని రకరకాల పనులకు, అంటే వంట, వార్పులకు, నిలువ ఉంచుకోవడానికి, చనిపోయిన వారిని పూడ్చటానికి వాడేవారు. రాతితో చేసిన పూసలు అలంకార వస్తువులుగా ఉపయోగించేవారు. ఈ కాలంలో పచ్చడి బండలు, సన్నికాలు లాంటి గృహోపకరణాలు వాడినట్లు పరిశోధనలు తెలియపరుస్తాయి.

0: జనం అవసరాలు తీరాలా, అందుకు దోహదపడేవి నదీ తీరాలా అంటే అనాదిగా వస్తున్న జవాబు అవుననే. కాని నరులెక్కువ వనరులు తక్కువ అయితే మంది ఎక్కువై మజ్జిగ పలచబడిపోతుంది. కాబట్టే జనాభాను నియంత్రించే మూర్తి టెక్నిక్ అనే ఒక ప్రక్రియకు రూపకల్పన జరిగింది చంపావతి ఒడ్డున గల గజపతి నగరంలోని. ఆ ప్రక్రియ విధానమేమిటో దాన్ని కనుగొన్న డాక్టర్ బిఎస్ఆర్ మూర్తిగారి ద్వారానే తెలుసుకుందాం.
1: ప్రపంచ ప్రగతికి, మానవాళి ఆనందానికి జనాభా విస్ఫోటకం అడ్డంకిగా ఉంది. భారతదేశంలో భారతీయులు ముఖ్యంగా సంతాన కుటుంబ నియంత్రణ కోసం శస్త్రచికిత్సలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మగవారికి చేసే ఆపరేషన్ సాధారణంగా రెండు పక్కల ఒక అంగుళం అరంగుళం కోతతో ఒకటి రెండు కుట్లతో చేసి కుట్లు వేసి వారం రోజులు పోయిన కుట్లు తీయడం ఆనవాయితీ. స్త్రీలకు చేసే ఆపరేషన్ను పూర్తి మత్తు కానీ వెన్నులో మత్తు కానీ ఇచ్చి శస్త్రచికిత్సలో తీసుకొని వెళ్ళి వారం రోజులు హాస్పిటల్లో ఉంచి కుట్లు తీసిన తర్వాత పంపించడం, ఇవి సాధారణ పద్ధతులు. 1978లో ఈ పద్ధతులను మార్చి స్త్రీలు తమంత తాముగా థియేటర్లోకి నడిచి వచ్చి 8 పరికరాలతో 6 నిమిషాల్లో కుట్లు తీయవలసిన అవసరం లేకుండా ఆపరేషన్ చేయించుకొని బయటకు వచ్చి అరగంట ఉండి మందులు ప్రభుత్వం ఇచ్చే పారితోషికం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయే ప్రక్రియని మూర్తి స్ట్యూబెక్టమీగా అభివర్ణించే ప్రక్రియని 1978లో రూపొందించాం. అలాగే పురుషులకు 4 చిన్న పరికరాలతో 3 నిమిషాలలో చిన్న గంటుతో ఒకే గంటుతో సూది దారము కుట్లు లేకుండా చేసే ప్రక్రియని మూర్తి వెసెక్టమీగా రూపొందించడం జరిగింది. ఈ పద్ధతిలో శస్త్రచికిత్సలు జరిగిన తర్వాత అఖిల భారత వైద్య విజ్ఞాన పరిషత్ వారు వీటిని గమనించి ఈ రంగంలో వీటిని గణనీయమైన పరిశోధనగా భావించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారు 1984 నుంచి 1987 వరకు మాకు ఒక పరిశోధనా పథకాన్ని, ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. ఇప్పటికి మేము 625 శిబిరాలు చేసాం, 20 జిల్లాల్లో చేసాం, ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక ఒరిస్సాలో చేసాం. ప్రభుత్వ డాక్టర్లకు గజపతి నగరంలో మా హాస్పిటల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ఒక జీవో పాస్ చేసి వారిని దఫదఫాలుగా ఒక 14 బ్యాచీల వరకు పంపించడం జరిగింది. ఈ చంపావతి నది నీరు కళలకు, విద్యలకు, వైద్యానికి, శాస్త్రానికి, వేదాలకి పట్టుకమ్మని పరిగణించబడుతుంది.
2: గంగచోళ్ళపెంట గ్రామం అంటే జంట రాజవంశాలు జమిలిగా అల్లుకున్న మైత్రీబంధాల మేలిపంట. అటు తూర్పు గాంగరాజులు, ఇటు దాక్షిణాత్య చోళులు పెళ్లి పేరంటాలు నిరుపుకున్న ప్రసిద్ధ చారిత్రక స్థలం.

0: వైవాహిక జీవనానికే కాదు, వైరాగ్య భావాలకు, వేదాంత పవనాలకు ఆటపట్టు ఈ గంగచోళ్లపెంట గ్రామం. 1930 నుండి ఆధ్యాత్మిక మహస్సును అందిస్తున్న జ్ఞానానంద ఆశ్రమమే అందుకు నిదర్శనం. ఆశ్రమ విషయాలను విశదీకరిస్తూ స్వామి యోగానంద.
1: ఈ ఆశ్రమం 1930లో స్థాపన జరిగిందండి. రామానంద స్వాముల వారు, గురువుగారు జ్ఞానానంద స్వాముల వారు, వారి అనుమతి తీసుకుని ఇక్కడ నిర్మాణం చేశారు. ఈ ప్రాంతం ప్రజలు బాగా ఎన్నికబడినటువంటి వాళ్ళు ఈ ఆధ్యాత్మిక చింత వాళ్ళలో కలగ చేయాలనే ఉద్దేశంతో వారు ఈ ఆశ్రమాన్ని స్థాపన చేశారు. ఇక్కడ భారతీ స్వాముల వారు అని వారి శిష్యులు, వారిని ఇక్కడ దీనికి పీఠానికి అధిపతిగా చేశారు. ఈ ఆశ్రమానికి ఒక 40 ఆశ్రమాలు ఉన్నాయి. వారు 1991లో వారు నిర్వాణం పొందారు. అప్పుడు మళ్ళా స్వాములంతా కూడా ఈ 40 ఆశ్రమాల నుండి వచ్చి నన్ను ఇక్కడ పీఠాధిపతిగా చేశారనమాట. అప్పటి నుంచి కార్యక్రమాలు అలా జరుగుతున్నాయి. ఇక్కడ గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు, ఈ గురు పూజా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఇక్కడ జ్ఞానలింగేశ్వర ఆలయం ఉన్నది, శివాలయం. అక్కడ ఈ మార్చి నెలలో ఏకాదశి నుండి పౌర్ణమి వరకు కూడా 5 రోజుల కార్యక్రమం, కళ్యాణ కార్యక్రమాలు అవుతాయి. ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అంటే దీనికి విజయనగరం మహారాజా వారు 5 ఎకరాలు ఇచ్చున్నారు. ఇక్కడ ఇక్కడ దగ్గర సమీపంలోనే భగ్గం అనేది ఉంది, అక్కడ ఇచ్చున్నారు. అలాగే భక్తులు, శిష్యులంతా కూడా ఇక్కడ పొలాలు ఇచ్చున్నారు. ఈ ఆశ్రమానికి 70 ఎకరాల వరకు కూడా ఉందండి. అది ఆక్రమం అయిపోయి, కానీ ఇది భక్తుల వల్లే ఈ ఆశ్రమం అంతా కూడా నడుస్తుందండి.
2: సర్వమత సమైక్య చిహ్నమైన నిర్మాణాలకు సహనశీల సాక్షాత్కారం కుమిలి, హిందూ మహమ్మదీయ క్రైస్తవ ప్రాతినిధ్యాలకు తోడుగా యోగి పొంగవల విగ్రహాలు చోటు చేసుకున్నాయి ఇక్కడ. వీటన్నిటినీ కుమిలిలో సంస్థాపించిన ధన్యజీవి నీలాపు నర్సయ్యదాసు గారు.

0: కుమిలి దేవాలయాలను గురించి వివరిస్తూ ప్రధాన అర్చకులు కొమాళ్ళపల్లి అపల కామేశ్వరరావు.
1: ఈ ద్వాదశ దేవాలయంలో ప్రధాన దేవాలయం శ్రీ కాళీమాత ఆలయం. ఈ ఆలయంలో సూర్యనారాయణమూర్తి, ఛాయా పద్మని. రెండవ దేవాలయం శ్రీ సత్యనారాయణమూర్తి, రమాదేవి. మూడో ఆలయం దత్తాత్రేయేశ్వర ఆలయం. నాలుగో ఆలయమందు వెంకటేశ్వర స్వామి అల్వేలమంగ, పద్మావతి. ఐదో ఆలయం శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఆరు విఘ్నేశ్వర స్వామి. ఏడు సీతారామ లక్ష్మణ స్వామి. ఎనిమిది రాధా రుక్మిణి ఆలయం. తొమ్మిది ఆండాలమ్మవారు. పది లక్ష్మీ నృసింహస్వామి ఆలయం. పదకొండు శ్రీ కాళీమాత ఆలయం. పన్నెండు నవగ్రహ ఆలయం ఈ ప్రాంగణంలో కలవు. ఈ కళ్యాణ మండపమందు రామాయణ, భారత, భాగవతములు చిత్రించబడినవి. ఈ మండపమందు దుర్గా, సీతారామ లక్ష్మణ, కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ, పార్వతి, సరస్వతి, వేమన్న యోగి, ఏస్తు ప్రభు విగ్రహములు కలవు. సర్వమత సమ్మతమని ఈ మండపమందు మసీదు గుర్తించబడినది. ప్రధాన గోపురమందు సిపాయిలు ఉంచబడినవి. మీదని యమధర్మరాజు, చిత్రగుప్తులు, సప్తమహర్షులు, రామరామణ యుద్ధము మొదలైనవి చిత్రించబడినవి. ఈ ఆలయమందు ధ్వజస్తంభం 67 అడుగుల ప్రమాణము గల స్తంభం

0: కలదు. ఆ స్తంభం ముందు సంతాన గోపాల స్తంభం అని చిత్రించబడినది. ఈ ప్రధాన గోపురమందు పైభాగము లోపల భాగమందు శిఫాయిలు ఏర్పాటు చేయడమైనది. ఈ గోపురం పైనే సక్కుబాయి చరిత్ర, నల మహారాజు చరిత్ర, దశరథ మహారాజు యజ్ఞము, లవకుశల యజ్ఞము మొదలగునవి చిత్రించబడినవి. విజయనగర మహారాజులు, జైపూర్ మహారాజు, కాశీ మహారాజు మొదలగునవి రాజుల విగ్రహములు చిత్రించబడినవి. ఈ కళ్యాణ మండపముందు రామాయణ భారత భాగవతములు ఎర్రయ్యదాసు గారిచే వేయించబడినవి. ఈ ద్వాదశ దేవాలయం ప్రక్కనే శ్రీ శ్రీ శ్రీ నరసయ్య స్వామి గారి సమాధి పైన పాలరాతి విగ్రహం ప్రతిష్ఠించబడినది.
1: కొండలవాడలో పుట్టిన చంపావతికి కొసగా స్వాగతం పలికేది కోనాడ. నదీ సాగర సంగమరంగం ఇది. ఒకనాటి ప్రసిద్ధ రేవు ప్రాంతమైన కోనాడలో చెప్పుకోదగిన ముఖ్యాంశాలు మూడున్నాయి.
2: శివకేశవులకు అభేదంగా ఒకే ఆలయ ప్రాంగణంలో హరిహరులు కొలువై కోవిలైనది కోనాడ. వేణుగోపాల, కామలింగేశ్వర, ఉమారామలింగేశ్వర సముదాయం ఈ ఆలయం. గుడి లోపలి గోడల్లో 1000 గూళ్ల ఏర్పాటుంది. దీనివల్ల ఒకేసారి 1000 దీపాలను వెలిగించగల సౌకర్యం ఈ దేవళంలోని ప్రత్యేకత.
1: మరీ ముఖ్యంగా చెప్పుకోవలసిన అంశం దీపపు శెమ్మె ఆకృతిలో స్థాపితమైన విగ్రహం. ఎవరిదా మూర్తి? ఆయనే ఆ దేవాలయ సముదాయ నిర్మాత, సహస్రదీప ప్రకాశమాన సదుపాయ ప్రదాత శ్రీ మంగటపల్లి కామయ్య శ్రేష్ఠి.
3: ఆ భోగట్టాలను అందిస్తున్నారు ఆలయ అర్చకులు శ్రీ మురపాక కృష్ణమాచార్యులు.
4: ఈ దేవాలయం కట్టించేటువంటి వారు మంగటపల్లి కామయ్య గారు. ఆయన సముద్ర తీరమునందు ఆ కామయ్య గారు వ్యాపారాలు చేస్తూ ఆ ఊర్లోకి వెళ్తూ ఉండగా ఆ నల్లమందు మొక్కలు కోసి పొయ్యిలో పెడుతూ ఉండగా మచ్చలేశం వారిని అందరినీ పిలిపించి అడిగారు, అయ్యా ఈ కాలు పిడకలు మీకు అనవసరం, నా దగ్గర ప్రతిరోజు కూడా నెలకు సరిపోయినటువంటి సామాన్లు మీరు కొంటున్నారు కాబట్టి మీరు డబ్బు ఇవ్వద్దు, కాబట్టి ఇక్కడ ఈ నల్లమంది అమ్మేస్తాను, ఎంత డబ్బు అయితే వస్తుందో ఆ డబ్బుతో నాకు ఎక్కడెక్కడ ఏ కోవిల్లు కట్టాలంటే నేను కట్టించుకుని వెళ్ళిపోతాను. అటు కట్టించిన తర్వాత విజయనగర మహారాజా వారు, బొబ్బిలి మహారాజా వారు వీరందరూ కూడా వచ్చి ఈ దేవాలయాన్ని చూశారు. ఈ మండపం పగడపల్లి నరసింహమూర్తి గారు వారు కూడా ఈ శ్రీకాకుళం నుంచి వచ్చి ఈ బేడ అంతా చూశారండి, పని చేయించారండి. దేవాలయాలు పునరుద్ధారణ చేసినట్టు ప్రతిష్టాపన జన్మస్థానము మహావిష్ణుమూర్తి వారు వెలిశారు. ఆ ఇసుకపట్లో ఈ దేవుడు వెలిసేది. వేణుగోపాల స్వామివారే ఈ పేరు. తర్వాతను రామలింగేశ్వర, పార్వతీదేవి, భువనేశ్వర, మండిరామలింగేశ్వర, కామలింగేశ్వర.
2: 1764లో కోనాడలోని ఈ కోవిలను నిర్మించిన కామయ్య దానశీలానికి మురిసి పచ్చమెట్టు పాపయ్య అనే కవి ఆ మహాదాతపై కామయ్య చంద్రశతకం చెప్పాడు. రాజాశ్రయం కోసం కవిత చెప్పే రోజుల్లో ఒక దాత ఆశయాన్ని ప్రశంసించిన అచ్చమైన కవి పచ్చమెట్టు పాపయ్య.

0: చెంపకం అంటే సంపెంగపు. అది గుర్తుకు రాగానే ఘుమఘుమరు ఆవరిస్తాయి. స్మృతి నిండా సింహాచల పుణ్యక్షేత్రం పరుచుకుంటుంది. మరి చంపావతిని చూసిన ఆ సింహగిరిలో కురువైన నృసింహుడే సాక్షాత్కరిస్తాడు. కారణం, వైరి హరరంహ సింహాద్రి నారసింహ అని సింహాద్రి నారసింహ శతకం చెప్పిన గోగులపాటి కూర్మనాథ కవిది చంపావతి తీరం చెంతనున్న దేవుపల్లి కావటం.
1: గోగులపాటి ఆశవును అలాగే రాసిన ఆదుర్తి హరిహరదాసు స్వగ్రామమైన రామతీర్థం చంపావతి తీరంలోనిది.

0: పార్వతిని చూసిన ఆ సింహగిరిలో కురువైన నృసింహుడే సాక్షాత్కరిస్తాడు. కారణం, వైరి హరరం హసింహాద్రి నారసింహ అని సింహాద్రి నారసింహ శతకం చెప్పిన గోగులపాటి కూర్మనాథ కవిది చంపావతి తీరం చెంతనున్న దేవుపల్లి కావటం.
1: గోగులపాటి ఆశవును అలాగే రాసిన ఆదుర్తి హరిహరదాసు స్వగ్రామమైన రామతీర్థం చంపావతి తీరంలోనిది.

చంపావతి తీరాన ప్రసిద్ధి చెందిన గ్రామీణ కళారూపం జడ కోలాటం. లోగిస గ్రామస్తులు శ్రీయుతులు తాడి కృష్ణ గవరకృష్ణలు అందిస్తున్న ఆ కోలాటం పాట ఇదిగో.

0: క్రీడల్లో రాణకెక్కి పరదాసిపు నీడల్ని పోద్రోలిన ఆటల పోరాటపు వీరులైన చంపావతి తీరస్థులను గురించి శ్రీ ఆర్వి రమణమూర్తి గారు అందిస్తున్న సమాచారం.
1: స్వాతంత్ర సమర కాలంలో 1921 మార్చి 30వ తేదీన గాంధీజీ విజయనగర ప్రాంత ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించారు. విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా గాంధీజీ వచ్చినప్పుడు విజయనగర ప్రజలు ఖద్దరునిధికి దాదాపుగా 3,000 రూపాయల నిధిని సమర్పించారు. ఇక విజయనగరంలో నిర్వహిస్తున్న ఖద్దరు సహకార సంఘం గురించి గొప్పగా పొగుడుతూ 1929 మే నెల 9వ తేదీ నాటి యంగ్ ఇండియా పత్రికలో వ్రాయడం జరిగింది. గాంధీజీ 1933 డిసెంబర్ 29 విజయనగరం బహిరంగ సభలో పాల్గొని ఉపన్యసించారు. ఎందరో బంగారు, వెండి నగలు, వినోద వస్తువులు గాంధీజీకి సమర్పించారు. మరింగంటి గోపాలమ్మన్న పేరుగల 5

0: సంవత్సరాల బాలిక తన బంగారు గాజులను గాంధీజీకి సమర్పించింది. అందవరపు వెంకటరమణమ్మ గారు బంగారు గాజుల జతను, పువ్వాడ సత్యనారాయణ గారి తల్లి వెండి పళ్ళల్లో 116 రూపాయలను గాంధీజీకి సమర్పించారు. క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా 1942 ఆగస్టు 12 నుండి దాదాపు 20 రోజుల పాటు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం మహారాజా కళాశాల విద్యార్థులు సమ్మెను నిర్వహించారు. ఎందరో విద్యార్థి నాయకులకు 4 నెలల పాటు కఠిన జైలు శిక్ష విధించబడింది. ఇక ఈ ప్రాంతం క్రీడారంగ విషయానికి వస్తే ముందుగా మనకు జ్ఞాపకం వచ్చేది క్రికెట్ రంగంలో సర్విజ్జీగా పేరు పొందిన డాక్టర్ విజయానంద గజపతి. వీరికి 1958లో ప్రభుత్వం పద్మభూషణ బిరుదుతో వీరిని సన్మానించింది. కోడి రామ్మూర్తి గారి శిష్యులు నాగమల్లి పైడిరాజు గారు తన 76వ సంవత్సరంలో 1984లో హైదరాబాదులో ఆనాటి ముఖ్యమంత్రి ఎదుట బల ప్రదర్శనలు ఇచ్చారు. ఇక ఫుట్బాల్ క్రీడా విషయానికి వస్తే 1930-1940 మధ్యలో విజయనగరానికి చెందిన కర్రివారి రఘుపతి బ్రదర్స్ దక్షిణ భారతదేశంలోనే చాలా పేరు పొందారు. వీరు 5 సోదరులు క్రీడాకారులే. వీరఘట్టంలో పుట్టిన విజయనగరం వ్యక్తిగా పేరు పొందిన వారు అభినవ భీముడైన కోడి రామ్మూర్తి గారు.
1: ఆటలైనా పాటలైనా మాటలైనా మనుగడైనా శక్తి ఉత్సాహం ఉన్నంతవరకే నది పరిస్థితి కూడా అంతే. నిండా నీరుంటేనే ప్రవాహం, లేకుంటే ఇసుక మేటలు వేసే ప్రమాదం. ఆ అంచుల్లోనే బొట్లు బొట్లుగా చారుతోంది చంపావతి. నేల తల్లి చెక్కిట వెచ్చటి కన్నీటి చుక్కల చన్నీరు కన్నీరై తీరాన్ని చవిటిపర్రగా మార్చకముందే చేపట్టాల్సిన చర్యలేమిటి? ఆ ఆలోచన ఫలితమే చంపావతి పునరుజ్జీవ పథకం. దీని గురించి వివరిస్తున్నారు జిల్లా జలవనరుల యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ సునీల్ రాజ్కుమార్ గారు.
2: విజయనగరం జిల్లాలో 4 ప్రధానమైన నదులు ప్రవహిస్తున్నాయి. 1 నాగావళి, 2 చంపావతి, 3 గోస్తని, 4 కందువలసిగడ్డ. 4 ప్రధానమైన నదుల్లో చంపావతి ముఖ్యమైన నది. ఈ నది యొక్క మొత్తం విస్తీర్ణం 1526 చదరపు కిలోమీటర్లు. ఇందులో 14 మండలాలు ఈ నదీ ప్రవాహక ప్రాంతంలో ఉన్నాయి. సగటున ఈ నదీ ప్రవాహక ప్రాంతంలో వర్షపాతం 1069 మిల్లీమీటర్లు సంవత్సరానికి పడుతుంది. 295 గ్రామాలు ఈ నదీ పరివాహక ప్రాంతంలో మనకి ఉన్నాయి. మైక్రోబేసిన్స్ 17 ఉన్నాయి. అదేవిధంగా ఈ నదీ పరివాహక ప్రాంతంలో అరణ్య ప్రాంతం 352 చదరపు కిలోమీటర్లు కూడా మనకు ఉంది. ఈ నది ఒకప్పుడు జీవనదిగా ఉండేది. తర్వాత కాలంలో ఈ నదిలో నీరు మనకు కనిపించకపోవడం, దానిపైన ఆధారపడినటువంటి వ్యవసాయం కానీ, త్రాగునీటి సదుపాయాలు కానీ, అదేవిధంగా పశు సంవర్ధన కానీ, మత్స్య పరిశ్రమ కానీ చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ చంపావతి నదీ పరివాహక ప్రాంతంలో జల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టి ఈ నదిని జీవనదిగా తయారు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో చంపావతి పునరుజ్జీవ పథకం అనే పథకాన్ని మనం 2003 ప్రారంభించి ఈ జిల్లాలో చక్కగా కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నదీ ప్రవాహక ప్రాంతంలో నీటి యొక్క ప్రవాహ శాతాన్ని తగ్గించి, భూగర్భ జలాలని పెంపొందించి, అదేవిధంగా భూమిలో నీటి తేమని పెంపొందించి, నీరు కొంత ఆవిరి రూపంలో పోతుంది, ఆవిరి శాతాన్ని కూడా తగ్గించి, ఓవరాల్గా భూగర్భ జలాలు పెంపొందించడం ద్వారా నదిలో నిరంతరము ప్రవాహం ఉండేటట్లు చేసి నదిని జీవనదిగా చేయాలన్నది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని మనం చాలా రకాలైనటువంటి జల సంరక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 1630 చిన్న చిన్న ఓట చెరువులు, 1928 చిన్న చిన్న సంకన్ గల్లీ పిట్స్, 1216 కిలోమీటర్లు కాంటూర్ బండింగు అంటే మెట్ట ప్రాంతాల్లో గట్లెత్తే కార్యక్రమం, 52 రాతి కట్టడాలు, 63 చెక్డ్యాములు నిర్మించుకోవడం జరిగింది. ఇంతవరకు దీనివలన 528,000 క్యూబిక్ మీటర్ల పనిని మనం సాధించుకొని మంచి ఫలితాలు సాధించడం జరిగింది. 2002 డిసెంబర్లో ఈ నదీ పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు 5.95 మీటర్ల దూరంలో ఉంటే, ఈ చంపావతి పునరుజ్జీవ పథకం చేసిన తర్వాత డిసెంబర్ 2003లో 2.7 మీటర్లు మనకు భూగర్భ జలాలు లభ్యమయ్యాయి. అంటే 3.25 మీటర్లు భూగర్భ జలాలు పైకి రావడం మనం స్పష్టంగా గమనించడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకుంటున్నప్పుడు నదిలో అంతకుముందు వృధాగా పోయే 40% నీరు దాన్ని 1% తగ్గించి 39% మనం తీసుకురావడం జరిగింది. అంతకుముందు భూమిలోకి 9% మాత్రమే నీరు ఇంకితే ఈ పథకం చేసిన దాని వలన 11% భూగర్భ జలాలని మనం వృద్ధి చేయడం జరిగింది. ఈ రకంగా చేసినందువలన ఈ నదీ పరివాహక ప్రాంతం

0: లో ఉన్నటువంటి పంటలన్నీ బాగా పండే వ్యవసాయ పంటలు ఉత్పత్తి బాగా వచ్చింది. అదేవిధంగా పశు సంవర్ధనకు కూడా త్రాగునీటికి, గడ్డికి, పశువుల దానాకు మంచి అవకాశం కల్పించి తద్వారా పాల ఉత్పత్తిని అధికంగా సాధించడానికి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా చెరువుల్లోని నదిలోని నీరుండడం వల్ల ఈ మత్స్య పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెంది చేపల ఉత్పత్తి అధికంగా సాధించి ఈ మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కూడా తోడ్పడడం జరిగింది.
1: నదీనాం సాగరో గతి.
2: నది అన్నాక సముద్రంలో కలవక తప్పదు,
1: కానీ కలిసేలోగా ఎన్నెన్ని కళలు,
2: ఎంతోటి తడుకులు,
1: ఎన్నోటి కులుకులు,
2: వగలు, వయ్యారాలు, ఒగర్పులు, ఓదార్పులు,
1: అన్ని అన్ని మనిషిలాగే.
2: ఒక్కటే తేడా,
1: నది వల్ల నాగరికత ఎదుగుతుంది,
2: నాగరికుల కారణంగా నది ఎండుతోంది.
1: మరి మనల్ని కాపాడే నదులకు మనం చేయగల ఉపకారం
2: ఆ నదులను పాడు చేయకపోవడం.
3: చంపావతి రూపకం చివరి భాగం విన్నారు. గాయని గాయకులు శ్రీమతులు ఎం శశిరాణి, ఏవిఎల్ పద్మప్రియ, సి మైథిలి, అల్లమురాజు సంధ్య, ఆర్ అచ్యుతానంద జ్యోతి, కుమారి దార్ల సునీత, శ్రీయుతులు కె శంకర్ సింగ్, సింహాద్రి శ్రీనివాసరావు, డి దిలీప్ కుమార్. వాద్య సహకారం వీణ శ్రీమతి ఎంబిటిఎస్ దేవి, కీబోర్డ్స్ శ్రీయుతులు బిఆర్ కిరణ్ కుమార్, ఎస్ శ్రీరాములు, ఎలక్ట్రిక్ గిటార్ శ్రీ ఎం సన్యాసిరాజు, ఎలక్ట్రిక్ ప్యాడ్స్ శ్రీ కె సింహాచలం, తబలా శ్రీయుతులు.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. మానవ జీవితంలో శక్తికి చైతన్యానికి యోగా మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశ ప్రాజెక్టు పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. వార్తల వివరాలు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. 2014 సెప్టెంబర్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ భారతీయుల అతి ప్రాచీనమైన, అమూల్యమైన, విశిష్టమైన యోగా ప్రక్రియ గురించి తెలియజేశారు. యోగా ప్రక్రియ అంతర్జాతీయ స్థాయిలో జరిగేలా తోడ్పాటు అందించాలని ప్రధానమంత్రి ఆ సమావేశంలో చేసిన ప్రతిపాదన ఫలితంగానే జూన్ 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని రెడ్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాసనాలు వేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, అన్ని వయసుల వారు సాధన చేయవచ్చని పేర్కొన్నారు. మానవ జీవితంలో శక్తికి చైతన్యానికి యోగా మూలమని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. వయస్సు పెరుగుతున్నప్పటికీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా, చురుకుగా జీవించే మార్గాన్ని యోగా చూపిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
5: యోగ కేవల్ శారీరక శ్రమ కా సాధన నహీ హై, యోగ కిసీ ఏక్ ఆయు వర్గ్ కే లియే సీమిత్ భీ నహీ హై, యోగ మానవ కే జీవన్ కా చేతనా కే సాథ్ ఊర్జా కే సాథ్ ఏక్ ప్రకాశ్ భీ హై. ఇస్లియే ఇస్ వర్ష్ అంతర్రాష్ట్రీయ యోగ దివస్ కి థీమ్ రఖీ గయీ హై, యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. ఉమ్ర బఢ్నే పర్ భీ హమ్ స్వస్థ రహ సక్తే హై, హమ్ ఊర్జావాన్ ఔర్ సక్రియ రహ సక్తే హై, యోగ హమే ఇస్కే లియే మార్గ దిఖాతా హై.
4: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర రాష్ట్రస్థాయి ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం

0: కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ మార్గదర్శకత్వంలో యోగాసనాలు వేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి ఇంటిలో యోగాను అభ్యసించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఈ సంవత్సరం యోగా యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనేది నినాదం. ఇంటింటికి యోగా, సంపూర్ణ యోగా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 5 అంశాలతో ఒక యాక్షన్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ యోగా నేచురోపతి ప్రచార పరిషత్ ఏర్పాటు చేశాం. దాని ద్వారా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల్లో శాశ్వత యోగా మందిరాలు ఏర్పాటు చేస్తాం. యోగాని పర్యవేక్షించడానికి ఆఫీసర్లు నియమిస్తాం, యోగా సేవలు అందిస్తాం.
0: అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అపరిష్కృత అంశాల పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి నిన్న లేఖ రాశారు. మెట్రో 2వ దశ ప్రాజెక్టు, ఐఆర్ఎఫ్సి ఫైనాన్సింగ్ అంశాలపై చర్చించాల్సిన అవసరముందని లేఖలో పేర్కొన్నారు. రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తే అవసరమైన పత్రాలతో హాజరవుతానని, సమావేశం వివరాలను తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి మెట్రో రైలు అత్యంత కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా ఈరోజు నుంచి ముఖ్యమంత్రి 3 రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాట మంతి కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు వరుసగా 2వ ఏడాది రైతులకు నిధులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 47 లక్షల మంది రైతులకు తొలి విడతగా ఒక్కో రైతు కుటుంబానికి 7,000 రూపాయల చొప్పున అందించనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సమగ్ర అభివృద్ధి కోసం సుమారు 70 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన నిన్న పరిశీలించారు. గతిశక్తి పథకం కింద పాదచారుల వంతెన నిర్మాణానికి 10,22,00,000 రూపాయలు కేటాయించినట్లు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
4: ఉండిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కొన్ని టెక్నికాలిటీస్ కారణంగా చాలా కాలం మధ్యలో పనులు ఆగిపోతే ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ పనులు అప్పగించాక వేగవంతంగా చేస్తున్నారు. రైల్వే పార్టీకి సంబంధించి 3 స్లాబ్లు వేయాల్సి ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 స్లాబ్స్ వేసారు. ఆ 3వ స్లాబ్ వేసిన తర్వాత 5% పని మాత్రం ఉంటుంది. దసరా నాటికి ఈ బ్రిడ్జి మీద, ఆర్ఓబి మీద రాకపోకలు కొనసాగిస్తాం.
0: వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న సేవలకు గాను 2026 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి 3 ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారాలు లభించాయి. డిజిటల్ ఈ గవర్నెన్స్ అభివృద్ధికి చేసిన కృషికి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు స్కోచ్ అవార్డు దక్కింది. అలాగే TGIPAS ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టుల ఆమోదం, స్వీయ ధృవీకరణ వ్యవస్థ అమలులో అందించిన సేవలకు పరిశ్రమల కమిషనరేట్ పురస్కారం అందుకుంది. అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల సంరక్షణలో విశేష కృషి చేసినందుకు నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు స్కోచ్ అవార్డు లభించింది. రాష్ట్రంలోని వివిధ శాఖలు సాధించిన ఈ విజయాలు తెలంగాణ పరిపాలనా సామర్థ్యానికి, అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తింపుగా నిలిచాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రైతులు సమస్యలతో రోడ్డెక్కుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విడదల రజని ఆరోపించారు. పొగాకు, మామిడి, ఆక్వా, శనగ, మొక్కజొన్న సహా పలు పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలోని నాదెండ్ల, వినుకొండ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు జరిగిన

ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఆయా కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, వాటి నివారణకు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. వాతావరణం. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవ జీవితంలో శక్తికి చైతన్యానికి యోగా మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశ ప్రాజెక్టు పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునర్పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన ఉదయపు యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక వేదిక వద్ద జరిగిన కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్లో పాల్గొన్న నరేంద్ర మోదీ వేలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక గల రోజుగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయస్సు వారికైనా పరిమితం కాదని, మానవ స్ఫూర్తి అభివ్యక్తి అని మోదీ అన్నారు.
1: భారత్ మే హిమాలయ సే లేకర్ హింద మహాసాగర్ తక్, పూర్వోత్తర్ ఔర్ పూరబ్ మే బంగాల్ సే లేకర్ పశ్చిమ మే సౌరాష్ట్ర తక్, పూరా దేశ్ యోగ్ కీ ఊర్జా సే చైతన్య సే భరా హువా నజర్ ఆ రహా, పూరా విశ్వ ఏక్ దూసరే సే జుడా హువా నజర్ ఆ రహా హై, ఔర్ యహీ తో యోగ్ కీ తాకత్ హై, యోగ్ సబ్కో జోడ్తా హై. మే ఇస్ అవసర్ పర్ పూరే విశ్వ కో, సంపూర్ణ మానవ సముదాయ కో అంతర్రాష్ట్రీయ యోగ్ దివస్ కీ బహుత్ బహుత్ శుభకామనాయ దేతా.
0: యోగా మనల్ని సమతూకంతో కూడిన పద్ధతిలో జీవించడానికి, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని పొందే మార్గాన్ని కనుగొనడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. 20 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 40 ఏళ్ల వయసులో మరింత ఫ్లెక్సిబుల్గా ఉండాలని, 30 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 50 ఏళ్ల వయసులో మరింత శక్తి కలిగి ఉండడమే మన లక్ష్యం కావాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యోగాను మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని, కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని కూడా ఆయన అన్నారు.
1: యోగ్ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కీ కలా సిఖాతా హై, యోగ్ హమే డూ యర్ డోంట్ సిఖాతా హై, ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే

0: हैं वो स्वास्थ्य हमारा स्वभाव बन जाता है। साथियों, योग केवल हमारे शारीरिक स्वास्थ्य पर ही फोकस नहीं करता, योग मानसिक स्वास्थ्य से शारीरिक स्वास्थ्य का मार्ग दिखाता है।
1: ప్రభుత్వం 100 రోజుల ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా ఈ ఏడాది ప్రచారం చేసిన యోగా 365 అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందిందని మోదీ చెప్పారు. 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధానమంత్రి న్యూఢిల్లీ, చండీగఢ్, లక్నో, మైసూర్, న్యూయార్క్, శ్రీనగర్, విశాఖపట్నంతో సహా వివిధ ప్రాంతాల నుంచి యోగా దినోత్సవానికి నాయకత్వం వహించారు. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు కూడా యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో భారత్ సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని దాని శాశ్వత యోగా సంప్రదాయాలతో ముడిపెడుతూ 100 ప్రతిష్టాత్మకమైన పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్, హంపి, మహాబలిపురం, ముంబై, నలంద, అహ్మదాబాద్, సార్నాథ్, హైదరాబాద్, సిల్చర్తో సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం వేడుకల్లో అపూర్వమైన ప్రజా భాగస్వామ్యానికి నిదర్శనంగా యోగా సంగమం పోర్టల్లో 6 లక్షలకు పైగా సంస్థలు నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతర్జాతీయంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సమన్వయంతో విదేశాల్లో 210కి పైగా భారత రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో జరుగుతున్న యోగా సెషన్లలో పలువురు కేంద్ర మంత్రులు, సంస్థలు, ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు శాంతిపదిలో జరిగిన యోగా వేడుకలకు హాజరయ్యారు. యోగా అనేది ఏ ఒక్క దేశానికో పరిమితం కాకుండా మానవాళి శ్రేయస్సు కోసం ప్రపంచమంతా ఆచరించే పద్ధతిగా మారాలని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో నెహ్రూ పార్క్లో జరిగిన యోగా సెషన్లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. భారతదేశంలో నార్వే రాయబారి మే ఎల్లిన్స్ జెన్నర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో యోగా దినోత్సవంలో పాల్గొనగా ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కూడా క్రీడల మంత్రితో కలిసి యోగా సెషన్లో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా దినోత్సవానికి ఒకరోజు ముందుగానే నిన్న పలు పాశ్చాత్య దేశాల్లో యోగా ప్రేమికులు పెద్ద సంఖ్యలో యోగాసనాలను అభ్యసించారు. కెనడాలోని టొరంటోలో జరిగిన భారీ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొనగా బ్రెజిల్లో, డెన్మార్క్లో, సౌదీ అరేబియాలో, వాషింగ్టన్ డీసీలో కూడా యోగా దినోత్సవ వేడుకలు జరిగినట్లు వార్తలందాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఈరోజు జరుగుతుంది. భారత్లో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 22,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో జరుగుతోంది. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను నిష్పక్షపాతమైన, సజావైన, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. అబ్జర్వర్లు, కోఆర్డినేటర్లు, పోలీస్ బలగాలు, అడ్మినిస్ట్రేటర్లతో సహా 2.5 లక్షల మందికి పైగా సిబ్బందిని పరీక్ష నిర్వహణ కోసం రంగంలోకి దించారు. తప్పుడు ప్రచారాలను అరికట్టడానికి, అవకతవకలు నిరోధించడానికి ఎన్టీఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కూడా చురుగ్గా పర్యవేక్షిస్తోంది. నీట్ పరీక్ష ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపైన చర్చలు జరిపి పరస్పరం అభిప్రాయాలు పంచుకోనున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గేవర్ను ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమం అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపజేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవర్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని,

0: అంటరానితనం లేని ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. ఈరోజు దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. బీహార్, ఒడిషా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దంబుల్లాలో ఈవేళ జరగనున్న త్రైపాక్షిక క్రికెట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుతో ఇండియా ఏ జట్టు తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. గత మ్యాచ్లో ఎదురైన చేదు పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ఇండియా ఏ జట్టు ఈ ఫైనల్లో శ్రీలంక ఏపై పైచేయి సాధించాలని చూస్తోంది. విశేషాలు మరొకసారి. ఈరోజు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మధ్యాహ్నం జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఇక వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.
5: మీరు వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ రాజల్ కింద. అండ్ స్టూడియోలో సమయం 10:21 దాటి 40 సెకండ్లు, విచ్ మీన్స్ మనమైతే ఎంటర్పోయాం హరివిల్లు ప్రోగ్రాంలోకి. అండ్ ఎస్, ఇక్కడైతే చాలా మెసేజెస్ వస్తున్నాయి, అవన్నీ కూడా చదివి వినిపిస్తాను. బట్ అంతకన్నా ముందు మీ అందరి కోసం క్వశ్చన్ అయితే అడిగేశాను. మరి ఈరోజు వరల్డ్ మ్యూజిక్ డే కదా, అందరికీ ఒక ఫేవరెట్ పాట ఉంటుంది. అంటే ఎన్ని సంవత్సరాలు దాటినా అంటే మనకి వారు ఆ పాటకి ఆ పాట బోరే కొట్టదు. ఎన్నిసార్లు విన్నా అబ్బా ఏముందిరా అనిపిస్తుంది. అంటే 100 సార్లు వినుంటాం ఇప్పటికీ, బట్ స్టిల్ ఆ పాట విన్న ప్రతిసారి కూడా తెలియని ఒక ఆనందం అనేది కలుగుతుంది. మరి అలా మీకు ఇష్టమైన అలాంటి ఒక పాట ఏది, అంటే ఎప్పటికీ నచ్చే ఒక పాట, నాకు అన్నీ ఇష్టం, మూడుని బట్టి ఉంటుంది, ఇలాంటి ఆన్సర్స్ పంపించకండి. మూడుని బట్టి ఉంటే ప్రస్తుతం మీకున్న మూడుకి మీకు నచ్చిన పాట ఏంటి అది పంపించండి. సో ముందే పంపించేస్తున్నాను. నేను కూడా అంతే. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా సెలబ్రేషన్ మోడ్లో ఉంటే ఒక సాంగ్ అలా ఉంటుంది, బట్ అలా కాకుండా మనసుకి హత్తుకునే పాట అయితే ఒకటి ఉంటుంది కదా, అదనమాట నేను అడిగిన క్వశ్చన్. సో మరి ఏమాత్రం

లేట్ చేయకుండా మీ ఆన్సర్స్ నాకు పంపించేసేయండి. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488814, 8662488814 ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అన్నీ కూడా పంపించేసేయండి. మరి ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. మరి పాట విన్న తర్వాత దీని స్పెషాలిటీ అంతా ఏంటో మీతో అయితే షేర్ చేసేస్తాను. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ జల్గంద. యెస్ ఫ్రెండ్స్, మరి విన్నారు కదా అద్భుతమైన పాట. ప్రకృతితో మనకున్న ఆ అనుబంధం ఎలాంటిదో తెలిపే ఒక

0: అందమైన కథ, శైలజమ్మ కథ, అదే సంగీతం చిత్రంలోని ఈ లవ్లీ ట్రాక్ట్. సో సంగీతం శ్రీనివాసరావు గారి లేటెస్ట్ ఫిలిం సంగీతం. అసలు సంగీతం గురించి మాట్లాడుకుంటూ ఆయన అంటే ఆయన పేరులోనే ఆ సంగీతం ఉంది కదా, అండ్ అందుకే మరి ఈ సినిమాకు కూడా సంగీతం అని పెట్టారు. ఒక యునిక్ కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చిన ఈ చిత్రం గురించి మరి ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మెసేజెస్ తోటి మన వాట్సాప్ అంతా జామ్ అయిపోతుంది. కాబట్టి మరి నేనైతే అడిగాను మిమ్మల్ని, మీకు ఎప్పటికీ నచ్చే ఒక పాట అంటే అసలు అది ఎన్నిసార్లు విన్నా ఎవరా అసలు ఈ పాటను ఇంత అందంగా తీర్చిదిద్దారు అని అనిపించే పాట ఉంటుంది కదా, సో అది ఏంటి అండ్ నాకు మెసేజ్ పంపించేయండి అని చెప్పాను. అండ్ యస్ ఫ్రెండ్స్, మీ మెసేజెస్ అన్నీ కూడా నాకు రావాలి అంటే మా వాట్సాప్ నెంబర్ మీకు తెలియాలి కదా. సో మా వాట్సాప్ నెంబర్ 8662488114, 8662488114. అండ్ యస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయన్నమాట, అవన్నీ ఏమాత్రం లేట్ చేయకుండా మీకోసం చదివి వినిపించేస్తున్నాను. సుధా ఫ్రమ్ కొత్తగూడెం, మల్కినంద గారు హ్యాపీ ఫాదర్స్ డే అంటున్నారండి, థ్యాంక్ యూ. అండ్ మీ నాన్నగారికి కూడా అండి. అండ్ మల్కినంద గారు గుడ్ మార్నింగ్, జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో జోరైన మీ మాటలతో హుషారైన పాటలతో అందరినీ ఓకే అందరు శ్రోతలని ఆలోచిస్తున్నందుకు కృతజ్ఞతలు. వరల్డ్ మ్యూజిక్ డే శుభాకాంక్షలు అన్నాడు డాక్టర్ ప్రసాద్ తన్నీరు అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ ఒంగోలు. సో ప్రసాద్ గారు మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అది కూడా పంపించేసేయండి. సో నెక్స్ట్ హై జాబ్లమ్మ, గుడ్ మార్నింగ్, ఫాదర్స్ డే అందరు ఫాదర్స్కి విషెస్ అంటూ మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం వెంకటేశ్వరరావు గారు అంటూ, అబ్బా సాంగ్స్ సూపర్గా ఉన్నాయి అంటున్నారు ఎవరు, టైలర్ సుజాత శ్రీనివాసరావు గారు దొడదేవరపాడు నుంచి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కొండేటి శ్రీదుర్గ అండ్ ఇంకా నాగమణి గారు విజయవాడ నుంచి. ఎస్ నాన్న ఓకే, నీ మనసే వెన్న అమృతం కన్నా అనే సాంగ్ పంపించారు. ఎస్ ఇఫ్ టైం పర్మిట్స్ నేనైతే ఖచ్చితంగా ప్లే చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ నెక్స్ట్ ఎవరంటే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. ఓకే, ఓన్ ఫాదర్కి ఆ ఫాదర్హుడ్కి డిఫరెన్స్ ఉంటుంది కదా అన్నట్టుగా ఒక పెద్ద మెసేజ్ పంపించారు. అయ్యో మీరు ఇట్లాగా నా సొంత బిడ్డల్నే నేను బాగా చూసుకుంటా, పక్కనాళ్ళ పాటలు వాళ్ళు ఎట్లా పోతే నాకేంటి అనుకుంటే ఈ డేస్ అన్నీ చేసి కూడా ఉపయోగం లేదండి. సో అంటే మీ జీతమంతా అందరికీ పంచి పని చెప్పను కానీ సొంత వాళ్ళ పట్ల ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కానీ ఆ ప్రేమ ఆ ఫాదర్హుడ్ ఆర్ ఈవెన్ అమ్మాయిలు అయితే ఆ అమ్మతనం అనేది ఆ మంచితనం అనేది మనం ఎవరి పట్ల అయినా చూపించవచ్చు. సో ఎస్, అది తెలపడానికే ఈ స్పెషల్ డేస్ అన్నీ పెట్టారు. అంతేగాని మన పేరెంట్స్ పట్ల మనకు ఖచ్చితంగా ఆ అభిమానం గౌరవం ఉంటుంది, కానీ ఆ భావన మొత్తం అందరి పట్ల ఉండాలని ఈ డేస్ అన్నీ కూడా స్టార్ట్ చేశారండి. అండ్ ఎస్, ఇంకా మెసేజెస్ అయితే ఇంకా చాలా వస్తున్నాయండి. సో రాఘవ మెసేజ్ పంపించారు, రాఘవ ఇక్కడ మీకు ఇష్టమైన సాంగ్ కూడా పంపించేసేయండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఓకే మనసుల్ని రంజింప చేయడంలో ఆకాశవాణి కృషి అమోఘం. ఎస్ అందుకే కదా మరి రీసెంట్గా 90 ఇయర్స్ కూడా సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ మీకు శ్రోతలందరికీ కూడా మ్యూజిక్ డే విషెస్ అండి. అండ్ అల్కనంద గారు ఆదివారం రోజున ఇన్ని ప్రత్యేకతలు చెప్పడం మా అదృష్టం ఉండదు, నా అదృష్టం కూడా. సో ఈరోజే ఇన్ని స్పెషల్స్ రావడం. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి త్యాగరాజ కృతి నగుమోమో, వండర్ఫుల్ ట్రాక్. సో అలా అందరూ వాళ్ళ ఫేవరెట్ ట్రాక్స్ ఇప్పుడు చెప్పేస్తున్నారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎవరబ్బా కుర్నూతుల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి, వన్స్ అగైన్ యోగా అండ్ ఫాదర్స్ డే విషెస్ టు యూ మేడం అంటూ తెలుసా మనసా సాంగ్ అండి క్రిమినల్ మూవీ నుంచి అంటున్నారు. బట్ ఎలా అయినా మెలోడీస్కున్న ఆ ఇదే వేరు, అంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కదా. అండ్ అదేంటో మీరు రాగానే మా లిజినెస్ అందరిలో తెలియని వైబ్స్ వచ్చేస్తాయండి అంటున్నారు. రావాలి రావాలి అండ్ ఆ జోష్ కూడా అలానే వీక్ అంతా కొనసాగాలి, సండే జోష్. అండ్ ఎస్ ఫ్రెండ్స్, చాలా మెసేజెస్ ఉన్నాయి బట్ మీ అందరికోసం ఇంకో లవ్లీ ట్రాక్ వినిపిస్తాను. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్ వివిద్ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు.

0: శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
1: పది లక్షల లాటరీ నాకా? వావ్,
2: చిక్కుకుంది. ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: TFM 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, దిస్ ఈస్ యువర్ జల్కందా. అండ్ ఎస్, నేనైతే మరి ఈరోజు సెకండ్ క్వశ్చన్ కూడా అడుగుదాం అనుకున్నాను, కానీ సంగీత ప్రియులందరూ వాళ్ళ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఇక్కడ ఆల్రెడీ 40+, సో ఎస్, హాఫ్ సెంచురీ కొట్టేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక నేను ఒక 15 మెసేజెస్ చదివి వినిపించేశాను కాబట్టి. మరి ముందుగా అయితే అసలు ఏమాత్రం లేట్ చేయకుండా ఎవరు వాళ్ళ ఫేవరెట్ సాంగ్ ఏమని పంపించారో చూద్దాం. ఎస్, ఎవరు అంటే ఓకే, నైరుబైలు తిరుపతి జిల్లా నుండి సదాశివ గారు. ఓకే, పిలిచినారా అని అంటావా, అతడు ఫిలిం నుంచి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే వాన ఫిలిం నుంచి, ఎదుట నిలిచింది చూడు సాంగ్ అంటున్నారు సుసి గుడ్లవల్లి నుంచి. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు ఏమంటున్నారంటే, గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు, నాకు నచ్చిన పాట అకినే నాగేశ్వరరావు గారు నటించిన ధర్మదాతలో ఓ నాన్న నీ మనసే వెన్న. ఎస్, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడల నుంచి, ఓకే, ఆహా ఫిలింలో ప్రియులారి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, హాయ్ అల్కందాజీ, కూల్ కూల్ శుభోదయం అండి అంటూ హర్విల్లో ప్రశ్నకు నా ఆన్సర్ శంకరాభరణంలో శంకర నాద శరీరాపర. ఎస్, ఎవర్ గ్రీన్ సూపర్ డూపర్ హిట్ ట్రాక్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే సీతారాముల కళ్యాణం, ఓకే, చూతము రారండి అనుకుంటా. అండ్ ఎవరు అంటే పంపించింది అబ్దుల్ కలాం పెద్ద పరిమి నుంచి. అండ్ ఇంకా హాయ్ నెలకొని గారు అంటే

సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి. ఓకే, ఘంటసాల గారి శిలలపై శిల్పాలు చెక్కినారు. అండ్ ఇంకా అలానే బాలసుబ్రహ్మణ్యం గారి ఓకే సిరిమల్లి నీవే విరజల్లి కావే. ఎస్ అబ్బా, అసలు ఒక్కొక్క పాట వింటుంటే అసలు వాళ్ళ నాకు కనుక ఆప్షన్ ఉంటే అన్ని పాటలు వినిపించాలి అన్నంత హ్యాపీగా ఉంది. బట్ చూద్దాం, ఇంకా 15 మినిట్స్ ఉంది కాబట్టి ఏం పాటలు వినిపిస్తాను అని చెప్పి. నెక్స్ట్ ఎవరంటే గుడ్ మార్నింగ్ అల్కనంద గారు అంటూ ఓకే అన్ని విషయస్ పంపించేశారనమాట. మ్యూజిక్ డే ఆడే ఈడే అన్ని అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే ఇంతకీ హిందూపూర్ నుంచి రాజేష్ గారు, నాకు బాగా నచ్చిన సాంగ్ మీ శ్రేయోభిలాషి చిత్రంలో చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిలా బ్రతకాలి. ఎస్, సూపర్ సాంగ్. అండ్ అలానే మ్యూజిక్ కాదు, లిరిక్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకా మోటివేషనల్ సాంగ్ జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా, ఈ పాట ఎవరు అంటే చెప్పింది ఓకే శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి. ఓకే పట్టాభిరామ్ గారు ఎప్పటికీ ఓకే ఈ పాట గురించి చెప్పారు అంటూ అన్నారు ఓకే బీవీ పట్టాభిరామ్. అండ్ అలానే ఆ ఇన్స్పిరేషన్ సాంగ్స్ నిజంగా ఒక్కొక్కసారి ఎవరు ఉండరు కదా మనకి, షేర్ చేసుకున్నా అర్థం చేసుకోరు ఇంట్లో వాళ్ళు, ఆర్ ఫ్రెండ్స్, సో కాల్డ్ ఫ్రెండ్స్, ఏ చిన్నదానికి నువ్వు ఫీల్ అవుతావు. అలాంటప్పుడు ఇలాంటి సాంగ్స్, మోటివేషనల్ సాంగ్స్ ఒక 2-3 పెట్టుకుని వింటే చాలండి, వచ్చి తొక్కలేదు ఎవడో ఏంటి నాకు సపోర్ట్ చేసేది, అసలు నేనే కింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఎస్, అలాంటి ప్లేలిస్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి, మెలోడీ సాంగ్స్ అవన్నీ పక్కన పెడితే. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎస్, ఓ నాన నీ మనసే వెన్న అనే పాట పిఎస్ రంగారావు గారు ఉభయ స్థానం చెన్నై నుంచి. ఎస్, ఇంతమంది అడిగారు. అండ్ ఆల్సో ఇవాళ ఫాదర్స్ డే కాబట్టి నేను వెళ్ళేలోపు అట్లీస్ట్ కొంచెమైనా ఆ పాట వినిపించే ప్రయత్నం చేస్తానండి. అండ్ హాయ్ మేడం అంటున్నారు శ్రీనివాస అమ్మ గారు బెంగళూరు నుంచి, క్రిమినల్లో తెలుసా మనసా సాంగ్ అంటూ ఉన్నారు. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ ప్రోగ్రామ్ సూపర్ అంటున్నారు రాంబాబు గారు. ఓకే, సో టైలర్ కమల మాన్సా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడి నుంచి అంటే బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్ట్రిక్ట్ లవకుశ ఫిలింలో ఓకే ఏ నిమిషానికి అనే సాంగ్. ఓకే, కొంచెం ఫిలసాఫికల్ టచ్ ఉంటుంది కానీ ఇలాంటివి ఎక్కువ వినకూడదండి, ఒక్కొక్కసారి డిప్రెషన్ వస్తుంది. బట్ ఆ లవ్లీ ట్రాక్. అండ్ ఇంకా ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు ఏఎన్ఆర్ గారు నటించిన పెళ్లి కానుకలో ఓకే పులకించని మది పులకించు అనే పాట నాకు ఎంతో ఇష్టం అంటున్నారు. అలాంటి పాటలు వింటే నిజంగానే పులకించని మది పులకిస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ హాయ్ అంటున్నారు మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి, ముందుగా మీ నాన్నగారికి అండ్ అలానే మా నాన్నగారికి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఎవరైతే ఆ ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్ స్వచ్ఛంగా అంటే ఏ కల్మషన్ లేకుండా నిర్వర్తిస్తున్నారు వాళ్ళందరికీ కూడా. అండ్ ఇంకా నాకు నచ్చిన పాట మా అమ్మ చిన్నప్పుడు పాడిన లాలి పాట, ఎప్పుడు ఎవరైనా పాడితే అమ్మ గుర్తుకొస్తుంది అంటున్నారు. దట్ సో స్వీట్ మెమరీ. అండ్ ఇంకా అల్కనంద గారు రసగుల్లా మూవీ నుండి చంద్రుడు అనే పాట అంట, అయ్యో ఈ సినిమా ఉందని నాకు తెలియదు, ఈ పాట అసలే తెలీదు. సో మురళి గారు చెప్తున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, ఓకే పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతిక. అబ్బా ఎంత అద్భుతమైన పాటలో ఒక్కొక్కటి మీరు చెప్తుంటే సూపర్ అనిపిస్తుందండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే రామచంద్రరావు గారు విజయవాడ నుంచి, ఎస్ సర్వే జన సిగ్నభవంతు సంస్థలోకి సిగ్నభవంతు అంటూ ఆయన స్టైల్లోనే పంపించారు మెసేజ్. ఇంటర్నేషనల్ యోగా డే విషయస్ చెప్పారు కానీ పాట విషయం చెప్పలేదు. అండ్ ఎస్, ఇంకా చాలా మెసేజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. బట్ మీ అందరి కోసం అంటే పాట ఆర్ మ్యూజిక్ అంటే మెలోడీ మాత్రమే కాదు, ఆ ఫోక్లో అన్నిటిలో కూడా ఆ ఫాస్ట్ బీట్స్లో కూడా మనం ఆనందించే ఆ మ్యూజిక్ ఉంటుంది. మరి అలాంటి ఒక ఎవర్ గ్రీన్ ట్రాక్ మీ అందరి కోసం వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం ఓకే ఓకే డు స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్కనంద.

సో ఎస్ విన్నారు కదా, గోల గోలగా ఉన్న దానిలో కూడా ఎంత బీట్స్ అండ్ ఎంత చక్కటి మ్యూజిక్ ఉందో. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మెసేజెస్ వస్తూనే ఉన్నాయి అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్ చెప్పాను కదా. మరి మన అందరినీ కనెక్ట్ చేసే ఆ యూనివర్సల్ మ్యూజిక్ గురించి ఎన్నో అండ్ ఎన్నెన్నో మెసేజెస్ వచ్చేసాయి. సో విజయ గారు మెసేజ్ పంపించారండి. ఓకే, విజయ ఫ్రమ్ బాలు శ్రీశైలం అంటూ, సో సిరివెన్నెల ఫిలింలో విధాత సాంగ్ చాలా ఇష్టం అంటూ మెసేజ్ పంపించారండి. అండ్ ఎస్, నెక్స్ట్ ఎవరు అంటే బషీర్ మీరబ్బ ఏలూరు నుంచి, స్వాగ్ ఫిలిం నుంచి, ఓకే నీలో నాలో అనే సాంగ్ ఇష్టం అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే రబ్బవరం, ఖమ్మం డిస్ట్రిక్ట్ రబ్బవరం నుంచి నాగుల్ మీరా, ఓకే సరైనడు సినిమాలో తెలుసా తెలుసా. అండ్ ఈ పాటలన్నీ బయటికి చదివి వినిపిస్తుంటే అర్థమైపోతుంది ఒక్కొక్కరి టేస్ట్.

ఏంటి అని చెప్పి, అంటే కొంతమంది మెలోడీస్ అండ్ కొంతమంది ఏమో ఫాస్ట్ బీట్స్ అట్లాగా. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే రవీందర్ దుబాయ్ నుంచి అన్నయ్య ఫిలింలో హిమసీమల్లో ఎల్లో అనే పాట ఇష్టం అంటున్నారు. అండ్ తిరువిల్ల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి ఫ్రమ్ కృష్ణా జిల్లా కాజా, ఏంటండి ఏమే పేరు చాలా రోజులకి. సో ఏమని పంపించారు అంటే, ఓకే మన ఊరి కథా చిత్రంలో ఓకే మావ కూతుర అనే సాంగ్ ఇష్టం అంటూ పంపించారు. నెక్స్ట్ ఎవరు అంటే మాటే మంత్రము అనే పాట, సీతాకోక చిలుక. ఎస్, అది ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ కదా, శోభా గారు తిరుపతి నుంచి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఓకే గుర్తుండిపోయే పాట ఇళయరాజా మ్యూజిక్ అండి. సో మనసు అలా లాగుతుంది, గీతాంజలి ఫిలింలో ఆమని పాడవే అంటూ డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి పంపించేశారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే గురుస్వామి నాయుడు, ధనలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే ముద్దుల మావయ్య, ముద్దుల మావయ్య అనే ఓకే ముద్దుల మావయ్య చిత్రంలో మావయ్య అన్న పిలుపు. ఎస్, వెరీ బ్యూటిఫుల్ ట్రాక్. అండ్ ఇంకా ఎంఎస్ దుర్గారావు గారు హిందీ మూవీ అభి, ఓకే దానిలో ఎంఎం కీరవాణి గారి సాంగ్ అండి. సో వైలిన్ సౌండ్ అయితే సూపర్గా ఉంటుంది అంటూ ఓకే ఏక లడకీతో దేఖాతో ఏసా లగా ఆ ట్రాక్ ఇష్టం అంటూ పంపించారు దుర్గారావు గారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, మణి శర్మ గారి సంగీతంలో ఎస్పి బాలు చిత్ర గారు పాడిన పాట స్వప్న వేణువేదో. ఓకే సో ఎస్, మీకు ఇష్టమైన పాట అయితే ఆల్రెడీ వినిపించేశాను, సూపర్ అండి. అండ్ ఇంకా రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారండి. ఏమని అంటే సో ఎస్, భద్రాద్రి కొత్తగూడెం నుంచి పంపించారు. సో ఇంతకీ నేను అడిగిన ఆన్సర్ ఏదండి, నేను అడిగాను కదా పాట. అండ్ ఉప్పెనలో ఓకే ఓకే సో ఎస్, కష్టాల కళ్ళు ఈదాలన్న నాన్న అని వచ్చే పాట అంటూ పంపించారు. అండ్ ఎస్, ఇంకా ఫాదర్స్ డే గురించి కూడా పంపించారు. సో మెసేజెస్ పంపించేటప్పుడు కొంచెం ఆ స్పేస్లు అవి ఇస్తే మాకు చదవడానికి ఈజీగా ఉంటుంది, ఎస్పెషల్లీ చూడండి ఇట్లా ఇన్ని మెసేజెస్ వచ్చినప్పుడు. అండ్ ఇంకా ఏబీవీ నాగేశ్వర గారు హైదరాబాద్ నుంచి, ఓకే మా అమ్మ నాజీ అల్కనంద గారు. సో ఎస్, ధర్మతాత చిత్రంలో ఓనా అన్న నీ మనసేవన్న అనే పాట. అండ్ ఇంకా బుల్లమ్మ బుల్లడ్లో అమ్మ అనేది ఒక కమ్మని పాట. సో రెండు కూడా పేరెంట్స్కి రిలేటెడ్, సూపర్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఓకే బంగారు పంజరం సినిమాలో జానకి గారు పాడిన పాట ఒక స్పెషల్ సాంగ్ అంటూ మెసేజ్ పంపించారండి. ఎవరు సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు. అండ్ ఇంకా అలానే భాషతో సంబంధం లేకుండా మన భావాల్ని పండించే ఈ మ్యూజిక్ సూపర్ అంటూ ఒక మెసేజ్ పంపించారు. అండ్ కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి ఓకే పర్టికులర్ సాంగ్ అంటూ లేదు, అన్నీ ఇష్టపడతాను అంటూ మెసేజ్ పంపించారు. శుభోదయం మల్కనంద గారు, ఎలా ఉన్నారు, క్షేమమేనా అంటూ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి పంపించారండి. నాకు నచ్చిన పాట ఎవరికి తలవంచుకు ఎవరిని యాచించుకు అనే పాట అంటూ. అండ్ ఎస్, నేను సూపర్గా ఉన్నాను, థ్యాంక్స్ అండి. అండ్ హై జాబ్లమ్మ, నాకు ఇష్టమైన సాంగ్ ఏంటంటే సీతారామం ఫిలింలో సాంగ్స్ అన్నీ ఇష్టం. అసలు దేవుడు కనిపించి ఏ వరం కావాలి అని అడిగితే ఏమడగాలి అని అడగాలో అర్థమవదు. అలాగే నాకు ఏ సాంగ్ ఇష్టం అంటే ఓకే జానకి గారు, చిత్ర గారు, సుంద గారు. అబ్బో చాలా అర్థమైపోయిందండి మీ ఆన్సర్లోనే, మీకు ఎన్ని ఇష్టమో. అండ్ ఇంకా ఇంతకీ ఎవరు అంటే సుజాత అండ్ శ్రీనివాసరావు గారు దొడ్డదేవరపాడు నుంచి పంపించారండి. అండ్ నెక్స్ట్ అల్కనంద గారు, అమ్మ అని పిలిచిన ఆలకించవమ్మ ఈ పాట అంటూ బొల్ల గిరిధర్ రెడ్డి వీరల పాలెం నుంచి మెసేజ్ పంపించారండి. అబ్బా ఇంకా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి, నేను చదివే కొద్దీ. అండ్ రాజమకటంలో సడిచేయకోగాలి అనే పాట అంటూ భాస్కర్ రావు పోలవరం నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ ఎవరంటే సోగ్గాడ ఫిలింలో ఏడుకొండలవాడ వెంకటేష్ అనే సాంగ్ అనంతపురం నుండి మధుసూదన్ రెడ్డి గారు పంపించారండి. అండ్ ఇంకా కొల్లపర్రి నుంచి మౌలాలి గుండెలో వాలన చెలి చిలక అనే సాంగ్ ఇష్టం ఈశ్వర్ ఫిలింలో అంటూ పంపించారండి. అండ్ ఆమని పాడవే హాయిగా అనే సాంగ్ అంటున్నారు కర్నూలు జిల్లా నుంచి. ఓకే కర్నూలు జిల్లా సుంకన్న. అండ్ ఇంకా పండు
అండ్ ఇంకా నా ఎవర్గ్రీన్ సాంగ్ అండి, ఒకటి కాదు చాలా ఉన్నాయి అంటున్నారు జీకే వేణి బృందావన్ కాలనీ విజయవాడ నుంచి. సో ఇయాల జంపాలలో కొండగారి తిరిగింది అండ్ అలానే మేక సందేశంలో ఆకులు ఆకునాయి అనే సాంగ్ అందరికీ యోగా అండ్ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. సో జీకే వేణి గారు మీకు నచ్చిన పాట కూడా ప్లే చేసేసాను. సో వాట్ ఏ కోయిన్సిడెన్స్.

నందా ఒక పాట పలానా అని కాదు, చాలా ఓకే పాటలు చాలా బాగా పాడారు అన్నారు మురళీ గారు. ఓకే మురళీ గారు మీ గురించి చెప్పన్నానండి. అండ్ ఇంకా కనకరావు గారు పెడ నుంచి గోలు తెల్లన, వావ్ సూపర్ సాంగ్. అండ్ అనురామ్ ఫిల్మ్ నుంచి ఎవరో ఒకరు అనే సాంగ్ నాకు ఇష్టం అక్క అంటూ మెసేజ్ పంపించారు, బట్ నేమ్ అయితే పంపలేదు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎస్ పరశురామ్ అన్నమాట, ఎస్వి ప్రకాష్ గారు చింతామణి కర్ణాటక స్వయం కృషిలో పారా హుషార్ ఎస్. అండ్ ఇంకా ప్రతిఘటన విజయశాంతి మూవీలో దుర్యాధన దుస్శాసనం అనే సాంగ్ ఎస్వి సుబ్బారెడ్డి గారు నెల్లూరు నుంచి, అలానే మీ సూపర్ అన్నారు, థ్యాంక్స్ అండి. కానూరు నుంచి జయవర్ష కార్తీక, ఓకే సో వీళ్ళు ఫాదర్స్ డే గురించి పంపించారు. అండ్ ఇంకా సతీష్ బాబు గారు వింటున్నారు కదా మీరు కూడా. అండ్ ఇంకా వాస్తవానికి ఇందాక లిజినెస్ చెప్పిన పాటలు అన్నీ కూడా ఇష్టమే మేడం, హ్యావ్ ఎ ప్లెజెంట్ డే అంటున్నారు. ఓకే సునీల్ గారు. అండ్ ఎస్ వన్ ఫైనల్ మెసేజ్ చక్రపాణి వరలక్ష్మి గారు కర్నూలు నుంచి. ఎస్ ఫ్రెండ్స్ ఇవి అన్నమాట వచ్చిన మెసేజెస్ అన్నీ. సో థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ యోగా డే, ఫాదర్స్ డే అండ్ అలానే మ్యూజిక్ డే. సో ఈ మ్యూజిక్ అయితే మా వివిధ భారతిలో ఇలానే కొనసాగుతూ ఉంటుంది. బట్ రైట్ నౌ టైం అయితే 11:00 మీకోసం వస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్ లైన్స్. స్టే ట్యూన్డ్.

0: വിവിധ ഭാരതി എഫ്എം ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. నేడు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ యూజీ పునః పరీక్షకు దాదాపు 22 లక్షల మంది అభ్యర్థులు హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పలు సూచనలు చేశారు. ఎలాంటి ఆందోళన లేకుండా ధైర్యంగా పరీక్షకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. పరీక్ష సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేసి విద్యార్థులను ఆందోళనకు గురిచేయవద్దని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే పనులు చేయవద్దన్నారు. అదే సమయంలో పెండింగ్లో ఉన్న సీబీఎస్ఈ ఫలితాలను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పరీక్ష నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విద్యార్థులకు పలు సూచనలు చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను వెంటనే తీసుకురావాలని సూచించింది. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 11 గంటలకు ప్రవేశం ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని తెలిపింది. ఈ సమయం దాటితే ఏ అభ్యర్థిని లోపలికి అనుమతించబోరని ఎన్టీఏ పేర్కొంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 రోజుల్లో ఇరాన్తో తుది ఒప్పందం కుదరకపోతే జలసంధి మార్గంలో టోల్ విధిస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియా దేశాలకు యుఎస్ అందించిన రక్షణ సేవలకు గాను ఆ డబ్బును తీసుకోనున్నట్లు వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 35,000 మందితో కలిసి ప్రధాని కామన్ యోగా ప్రోటోకాల్ను అభ్యసించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ సమక్షంలో పలువురు యోగాసనాలు సాధన చేశారు. దాదాపు 7,000 మంది కూర్చుని యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడకు చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసులో రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రవిప్రకాష్, సభ్యులుగా పశ్చిమ గోదావరి అల్లూరి సీతారామరాజు, బాపట్ల జిల్లాల అదనపు ఎస్పీలను ప్రభుత్వం నియమించింది. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ జల్కనంద. స్టూడియోల సమయం 11:04, విచ్ మీన్స్ నేనైతే సైనింగ్ ఆఫ్ చెప్పేసే సమయం వచ్చింది, బికాస్ నెక్స్ట్ ఆర్జే మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి. సో నాన్న సంగీతం ఈ ఇద్దరు గురించి మాట్లాడుకుంటూ ఉంటే మాటలు పాటలు రెండు సరిపో, బట్ మనసుందా ఆ నాన్నలందరికీ కూడా మరొక్కసారి వెరీ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే తెలియజేస్తూ దిస్ ఈజ్ యువర్ అర్జల్టందా సైనింగ్ ఆఫ్ టట్ బాబాయ్ సైనారో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యూ రాజీ సమత. మరి సమయం చూస్తే 11:08:38 అయితే అయిపోయింది అనమాట మన స్టూడియోస్ లో. మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. అయితే నేటి వేగవంతమైనటువంటి జీవితంలో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత రెండూ ఎంతో అవసరం. అయితే ఈ రెండింటినీ ఒకేసారి అందించేటువంటి అద్భుతమైనటువంటి సాధనే యోగా. సో ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని జరుపుకుంటున్నాం. సో ఈ రోజు మన సినిమా కబుర్లో మరి ఈ యోగా ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ, మన తెలుగు సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదండి, జీవితానికి అవసరమైనటువంటి ఎన్నో విలువల్ని కూడా అందించాయి. ముఖ్యంగా ఫిట్నెస్, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఇలా మానసిక బలం, ఇట్లాంటి ఎన్నో అంశాలను ప్రతిబింబించినటువంటి కొన్ని సినిమాలు ఎప్పటికీ కూడా ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తాయి. అలాంటి కొన్ని చిత్రాల గురించి ఈరోజు మనమైతే మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి అలా యోగా చేసేయాలంటే ఒక ఇన్స్పిరేషన్ కావాలి కదా. సో ఇప్పుడైతే మీ అందరి కోసం చిత్రగారి వాయిస్లో అల్లరి మొగుడు ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: भारती FM 101.3
1: वीण वेणु वैन सरिगम विन्नावा
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ఈ సినిమా కబుర్ల ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, అలాగే మానసికమైనటువంటి బలం, ఈ అంశాలు మనకు ఎంత ముఖ్యము అనేటువంటి విషయాలను ప్రతిబింబించేటువంటి కొన్ని తెలుగు సినిమాల గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం కదా. అందులో ముఖ్యంగా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఫిజికల్ ఫిట్నెస్. అంటే మనకి కనుక శారీరక దృఢత్వం ఉంటే మనం ఏదైనా సాధించగలం, ఫస్ట్ థింగ్ అనే విషయాన్ని మనకి చూపిస్తుంది రాజమౌళి దర్శకత్వంలో వచ్చినటువంటి సై సినిమా అనమాట. కేవలం రగ్బీ ఆట చుట్టూ తిరిగేటువంటి స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు ఈ సినిమా. యోగా ద్వారా మనకు నేర్పేటువంటి శారీరక మానసిక సమతుల్యతకు ఇదొక చక్కని ఉదాహరణ అని చెప్పొచ్చు. అండ్ కాలేజ్ని కాపాడుకోవడానికి విద్యార్థులంతా కూడా ఆట కోసం సిద్ధమవుతారు. అండ్ ఎలా అయితే మనకి యోగాలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, స్టామినా ఎంత ముఖ్యమో, ఇలా ఆట ఆడడం వల్ల మనకి ఎలాంటి ఫిట్నెస్ వస్తుంది అనేది చూపించారు ఈ సినిమాలో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోకస్ డిసిప్లిన్ కూడా. సినిమాలో అప్పటి వరకు గొడవలు పడుతూ ఉంటారు రెండు గ్రూపులు, కానీ వాళ్లను వాళ్ళు నియంత్రించుకొని మనసును ప్రశాంతంగా ఉంచి ఒకే లక్ష్యం వైపు నడిపించేటువంటి ఫిలాసఫీని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ టీమ్ యూనిటీ, అండ్ అంటే ఇక్కడ టీమ్ యూనిటీ అంటే అందరూ టీం అని కాదు, మనమే, మన శరీరం, మనస్సు ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉండాలి. విడివిడిగా ఉంటే మనం బలహీనలం, కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సినిమా మనకి చూపిస్తుంది అనమాట. అండ్ ఇలా మరి ఈ యోగా దినోత్సవం సందర్భంగా సై సినిమా స్ఫూర్తితో మనమంతా కూడా ఇలా శారీరక ఫిట్నెస్ వైపు అడుగులు వేద్దాం అంటూ మనకైతే ఒక సందేశాన్ని ఇస్తుంది ఈ సినిమా. అండ్ ఇలాగా ఎన్నో సినిమాలు ఉన్నాయి మన తెలుగులో, అయితే వాటిలో మనం కుదిరినన్ని సినిమాలు అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం, తెలుసుకుందాం వాటన్నిటి గురించి. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: సినిమా కబుర్ల ప్రోగ్రాంలో మనం అయితే మాట్లాడుకుంటున్నాం. మరి ఈ యోగా అనేది జస్ట్ ఓన్లీ ఫిజికల్గా మనం చేసేటువంటి యోగా మాత్రమే కాదండి, మనం ఆడేటువంటి స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఫిజికల్ ఫిట్నెస్ని ఇస్తాయి. సో ఇలాంటి ఫిజికల్ ఫిట్నెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అనేటువంటి మరో హిట్ సినిమా అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. అండ్ ఈ సినిమాలో మనకి బాక్సింగ్ నేపథ్యంలో మనైతే హీరో చూపిస్తారు కదా, సో ఈ బాక్సింగ్తో పాటు శ్రమ, పట్టుదల, ఫిట్నెస్ ఇవన్నీ కూడా ఎంత ముఖ్యమో చాలా అద్భుతంగా చూపించారు. అండ్ క్రమం తప్పకుండా మనం చేసేటువంటి సాధన ఏదైనా కూడా మనల్ని విజయానికి చేరువ చేస్తుందని చెప్తుంది ఈ సినిమా. అండ్ ఈ సినిమాతో పాటు ఇలాగే అంటే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, మన ఆశయం వైపు మనం అలా పరుగులు తీస్తూ ఉండాలి లేదా శ్రమించాలి వాటి కోసం అనేటువంటి నేపథ్యంతో వచ్చినటువంటి మరొక సినిమా ఒక్కడు. సో ఈ సినిమాలో మనం చూసుకున్నట్లయితే కబడ్డీ మైదానంలో పరుగులు తీసినటువంటి అజయ్ అనే యువకుడు తన తండ్రి ఆశయాలకు భిన్నంగా కబడ్డీలో రాణించాలని కలకంటాడు. అయితే క్రీడల పట్ల అంకిత భావం, కఠినమైనటువంటి సాధన, ఆత్మవిశ్వాసం ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఈ చిత్రం మనకైతే చూపిస్తుంది. అండ్ ఇంకా ఇలాంటి మరికొన్ని ఫిజికల్ ఫిట్నెస్ మాత్రమే కాదండి, మనకి మానసిక పరమైనటువంటి ప్రశాంతత ఎంత ముఖ్యం, అండ్ వీటితో పాటు శారీరక దృఢత్వం ఇవన్నీ కూడా ఎలా ఇంపార్టెంట్ అనేటువంటి చెప్పే సినిమాలు ఇంకా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా నేను మీతో అయితే షేర్ చేస్తూ ఉంటాను, అండ్ మీరు కూడా వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ఈ చిత్రం నుంచి కౌసల్య గారి వాయిస్లో చంద్రబోస్ గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్ అయితే వచ్చేస్తుంది ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి

0: ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ఉన్నటువంటి సినిమాల గురించి. ఇలా బాక్సింగ్ నేపథ్యంలో వచ్చినటువంటి మరొక సినిమా తమ్ముడు. సో ఈ సినిమా మనం కనుక చూస్తే ఇందులో ఫిట్నెస్ కోసమే కాదు కఠోర శ్రమ ఉంటుంది, క్రమశిక్షణ. సో వీటన్నీ కూడా యువతకు ఎలా ఉంటాయి అంటే యువతను ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలి పట్ల ఆసక్తిని పెంచినటువంటి చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిస్తే, ఇలాంటి సినిమాలు చూసి ఒక్కడు సినిమా కానివ్వండి, తమ్ముడు సినిమా కానివ్వండి, అండ్ భీమిలి కమడ్డి జట్టు ఇందాక నేను చెప్పినటువంటి సినిమాలు అమ్మా నాన్న తమ్ముడమ్మాయి, సో ఈ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది యూత్ అవును నిజంగా మనం కూడా ఇలా ఫిట్గా ఉండాలి, లేదంటే ఇలా మన దేశం కోసం కానివ్వండి, లేకపోతే మన కోసం మన ఫ్యామిలీ కోసమైనా సరే ఇలాంటి స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యం అయితే ఉంది. అలాగే పేరెంట్స్ కూడా ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఇన్స్పైర్ అయ్యి నిజంగానే ఒకవేళ వాళ్ళ పిల్లలు ఇలా బాక్సింగ్లో కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, ఇలాంటి నాన్న నేను ఈ గేమ్ నేర్చుకుంటాను లేకపోతే నేను ఇది నేర్చుకుంటాను అన్నప్పుడు వాళ్ళని వద్దు అని చెప్పి అనకుండా ఎస్ నిజంగా నువ్వు కూడా చేయగలవు అంటే ఖచ్చితంగా చెయ్యి అని చెప్పి ప్రోత్సహించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా ఉన్నటువంటి మరికొన్ని సినిమాలు కనుక చూసుకున్నట్లయితే భీమిలి కబడ్డీ జట్టు, సో ఈ చిత్రంలో ఒక గ్రామీణ క్రీడ నేపథ్యంలో వచ్చేటువంటి సినిమా అన్నమాట మనకి. అండ్ ఈ సినిమాలో క్రమశిక్షణ, నిరంతర సాధన, శారీరక దృఢత్వం యొక్క ప్రాధాన్యతను మనకు ఈ సినిమా చూపిస్తుంది. అలాగే బాక్సింగ్ కోచ్గా వెంకటేష్ గారు నటించినటువంటి చిత్రం గురు. సో ఇందులో అబ్బాయిలు మాత్రమే కాదండి, అంటే హీరోస్కి మాత్రమే కాదు ఫిజికల్ ఫిట్నెస్, అమ్మాయిల్లో కూడా మెంటల్ టఫ్నెస్ అలాగే ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ముఖ్యమో ఎంత అవసరమైనటువంటి అద్భుతంగా చూపిస్తుంది అన్నమాట ఈ సినిమా. అండ్ ఇంకా ఇలాంటి సినిమాలు మరికొన్ని అయితే ఉన్నాయి తెలుగులో. సో వాటన్నిటి గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ తమ్ముడు అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. మరి వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మరి ఇలా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, చక్కగా మానసికంగా కూడా దృఢంగా ఉండాలి అని చెప్పినటువంటి సినిమాలు మరికొన్ని ఉన్నాయన్నమాట. సో అందులో తెలుగు సినిమా చరిత్రలోనే హాకీ క్రీడను ప్రధానంగా తీసుకొని చూపించినటువంటి అరుదైన చిత్రాల్లో ఒకటి ఏ1 ఎక్స్ప్రెస్. సో ఈ చిత్రంలో కూడా క్రీడాకారులకు అవసరమైనటువంటి ఫిట్నెస్, స్టామినా అండ్ టీమ్ స్పిరిట్ ఏదైతే ఉందో ఇవి క్రమశిక్షణ వీటన్నిటిని కూడా చక్కగా చూపించారు. అండ్ యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంచేటువంటి సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుందన్నమాట. అలాగే జెర్సీ ఈ చిత్రానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మెంటల్ అండ్ ఫిజికల్ రిపోర్ట్ అనేది అవసరం. సో 36 ఇయర్స్లో అందరూ కెరీర్ అయిపోయింది అనుకునేటువంటి టైంలో హీరో నాని క్రికెట్ పిచ్ పై రీఎంట్రీ ఇస్తాడు. సో బాడీ సపోర్ట్ చేయకపోయినా కఠినమైనటువంటి రన్నింగ్ వర్కౌట్స్తో ఫిట్నెస్ను సాధిస్తాడు. అండ్ యోగా అనేది అంటే వయస్సుకి సంబంధం లేకుండా, అంటే వయస్సు అంటే ఈ వయసు వారే చేయాలి, ఆ వయసు వారు చేయకూడదు ఇలాంటివి ఏం లేకుండా, జస్ట్ ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. ఎప్పుడైతే మనల్ని మనం బిలీవ్ చేస్తానో అప్పుడు వీటన్నిటిని ఎలాంటి సిచ్యుయేషన్స్ అయినా కూడా మనం ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళొచ్చు అనేది నిరూపిస్తుంది అన్నమాట ఈ చిత్రం జెర్సీ. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం జెర్సీ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది. సో ఇది వాళ్ళ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్. నెక్స్ట్ మీకు తెలుసా ప్రోగ్రామ్ కూడా రెడీగా ఉంది మరిన్ని మంచి మంచి విషయాలతో, సూపర్ సాంగ్స్తో. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లాప్రగడ. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశ సనాతన జ్ఞాన సంప్రదాయమే యోగా అని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ లోక్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ, యోగా శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమన్వయాన్ని నెలకొల్పే మహోన్నత సాధనమని చెప్పారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 35,000 మందితో కలిసి ప్రధాని కామన్ యోగా ప్రోటోకాల్ను అభ్యసించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ సమక్షంలో పలువురు యోగాసనాలు సాధన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి యోగా సాధన ఎంతో అవసరమని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ మోహిత్ సోనాకియా అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైల్వే ఫంక్షన్ హాల్లో థీమ్ యోగా కార్యక్రమంలో రైల్వే ఉద్యోగులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. అనంతరం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ, పెరుగుతున్న వృద్ధ జనాభా నేపథ్యంలో యోగా వంటి సులభమైన, అందుబాటులో ఉండే సమగ్ర ఆరోగ్య పద్ధతులు భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. జిల్లాలోని ప్రతి పాఠశాల విద్యార్థికి సూర్య నమస్కారాలను తప్పనిసరి చేసిన మొట్టమొదటి జిల్లాగా పార్వతీపురం మన్యం జిల్లా రికార్డు సృష్టించిందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆయుష్ శాఖ, జిల్లా యంత్రాంగం సంయుక్త
2: शारीरिक स्वास्थ्य पर ही फोकस नहीं करता. योग मानसिक स्वास्थ्य से शारीरिक स्वास्थ्य का मार्ग दिखाता है.
3: राष्ट्रपति द्रौपदी मुर्मू ने मध्य प्रदेश के जबलपुर में अंतर्राष्ट्रीय योग दिवस समारोह में योग किया. इस अवसर पर राज्यपाल मंगूभाई पटेल और मुख्यमंत्री डॉ. मोहन यादव भी उपस्थित रहे. राष्ट्रीय राजधानी क्षेत्र में विभिन्न योग कार्यक्रमों का आयोजन किया गया. स्वास्थ्य मंत्री जगत प्रकाश नड्डा, विदेश मंत्री एस जयशंकर, खेल मंत्री मनसुख मांडविया और शिक्षा मंत्री धर्मेंद्र प्रधान सहित कई गणमान्य व्यक्तियों ने योग सत्र में भाग लिया. दिल्ली की मुख्यमंत्री रेखा गुप्ता ने भी योग कार्यक्रम में हिस्सा लिया. आंध्र प्रदेश के मुख्यमंत्री एन चंद्रबाबू नायडू ने विजयवाड़ा योग समारोह में राज्यभर के स्वर्ण ग्राम और स्वर्ण वार्ड कार्यालय में स्थायी योग केंद्र स्थापित करने की घोषणा की है. समारोह का नेतृत्व योग गुरु बाबा रामदेव ने किया. राष्ट्रीय परीक्षा एजेंसी एनटीए ने आज राष्ट्रीय पात्रता सह प्रवेश परीक्षा नीट यूजी पुनर्परीक्षा के लिए दिशा निर्देश जारी किए हैं. देश और विदेश के विभिन्न शहरों में 22,79,000 से अधिक अभ्यर्थी परीक्षा में शामिल होंगे. परीक्षा केंद्रों में प्रवेश सुबह 11 बजे से शुरू हो गया है और ये दोपहर 1:30 बजे तक चलेगा. शिक्षा मंत्री धर्मेंद्र प्रधान ने कहा कि परीक्षा के लिए सभी आवश्यक व्यवस्थाएं की गई हैं और अभ्यर्थी बिना किसी भय के परीक्षा दें.
4: नीट आज पुनः परीक्षा होने जा रहा है. मेरा पूरा भरोसा है एनटीए के ऊपर, भारत की सभी राज्य सरकारों के ऊपर, जिला प्रशासन के ऊपर, भारत की शिक्षा जगत के ऊपर, विशेष करके भारत की विद्यार्थियों के ऊपर. आज लगभग 22 लाख विद्यार्थी नीट में बैठने वाले हैं. निर्भय होकर बैठे, चिंता मुक्त होकर बैठे, आप निश्चित रूप में अच्छा करोगे. विद्यार्थियों को मेरा ये अनेक अनेक शुभेच्छा है.

ఎస్, మీకు తెలుసా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం కదా. అయితే సంగీతం అండ్ యోగా ఈ రెండు కూడా మన శరీరానికి మనసును కనెక్ట్ చేస్తాయన్నమాట. అండ్ సంగీతానికి భాషా భేదాలు లేవు. మనుషుల మధ్య సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒక్కటి చేసేటువంటి అద్భుతమైన శక్తి సంగీతం. ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతత ఇచ్చేటువంటి సంగీతం అమృతం అని చెప్పచ్చు. అండ్ యోగా సంగీతం అనేది వేర్వేరు కాదేమో అని అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే ఒకే నాణానికి ఉన్నటువంటి రెండు ముఖాలుగా అనిపిస్తుంది. భారతీయ సంస్కృతిలో సంగీతాన్ని ఒక యోగ సాధనగా భావిస్తారు. ఓంకారం అంటే ఓం చాంటింగ్, మీరు కనుక అలా చాంట్ చేస్తుంటే ఆ శబ్ద తరంగం ద్వారానే ధ్యానం మొదలవుతుంది. అండ్ అలాగే యోగాలో శ్వాస ప్రక్రియ ఏదైతే బ్రీతింగ్ అనేది లయబద్ధంగా సాగుతుందో, అలాగే సంగీతంలో కూడా శృతి లయలు అలాగే ఉంటాయి. మన శరీరంలో కూడా శ్వాస లయ అలా ఉంటుందన్నమాట. అండ్ మన శరీరాన్ని ఫిట్గా ఉంచితే సంగీతం మెదడును ప్రశాంతత పరుస్తుంది. సో ఈ రెండు కలిస్తేనే కదండి మరి మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది. ఏమంటారు? అండ్ ఇంకా మరి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. సంగీత సాహిత్య సమలంకృతే అంటూ స్వాతి కిరణం ఈ చిత్రం నుంచి అండ్ వింటూ ఉండండి. ఇలాగే మరి మనమైతే మాట్లాడుకుందాం మరి యోగా అండ్ మ్యూజిక్ ఎలా కనెక్టెడ్ ఉన్నాయా అనే విషయం గురించి.

0: TFM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా

0: TFM 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఎస్, మరి సంగీతానికి యోగాకి ఏంటబ్బా కనెక్షన్ అనేటువంటి విషయం గురించి మనం అయితే తెలుసుకుంటున్నాం కదా. సో యోగా మన శరీరం, మనసును, శ్వాసను ఒకే దారిలో నడిపించేటువంటి సాధన, అలాగే సంగీతం మన భావోద్వేగాలను సమతుల్యం చేసి మనసుకు ప్రశాంతతను అందించేటువంటి ఒక కళ. అందుకే భారతీయ సంస్కృతిలో యోగా, ధ్యానం, సంగీతం ఎప్పటి నుంచో ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. యోగాలో మనం శ్వాసపైన దృష్టి పెడతాం కదండి, అయితే సంగీతంలో మనం లయ పైన దృష్టి పెడతాం. శ్వాసకు లయ కలిసినప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది. అందుకే యోగా సాధన సమయంలో కూడా మృదువైనటువంటి సంగీతం, అలాగే వేద మంత్రాలు, ఓంకార నాదాలు ఇలాగ ప్రకృతి ధ్వనులను వినిపిస్తాయి. అలాగే సంగీతంలో ప్రతి స్వరం మనలోని భావాలను తాగుతుంది. యోగాలో కూడా ప్రతి ఆసనం మన శరీరాన్ని చైతన్యవంతం చేస్తుంది. సో ఒకటి మనసును, రెండవది శరీరానికి, ఇలా రెండింటికి వ్యాయామం అవుతుంది మనకు యోగా అండ్ సంగీతం ద్వారా. అండ్ ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మరొక లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం ఫ్రమ్ ద మూవీ శృతిలయల నుంచి. ఇన్నిరాసులయునికి ఇంత చిలువ పురాసి అంటూ మరి ఈ పాట అయితే మీ అందరి కోసం వచ్చేసింది. అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపు ఏ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబులలో తలపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రేలను ఈరోజు నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. నౌకా నిర్మాణ రంగంలో భారత్ ఒక కొత్త దార్శనికతో ముందుకు సాగడం ప్రారంభించిందని అన్నారు. నావికాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన ఈ నౌకలు పోరాట కార్యకలాపాలు, హైడ్రోగ్రాఫిక్ సర్వే, జలాంతర్గామి నిరోధక యుద్ద సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక విధానపరమైన సంస్కరణలు చేపట్టిందన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్ లను ఒక ప్రధాన జాతీయ మిషన్ లో భాగంగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
1: భారత్ ఆజ్ అప్నే పూరే మారిటైమ్ ఎకోసిస్టమ్ కో సశక్త బనా రహా ఇస్లియే ఆజ్ భారత్ అప్నే బందర్గాహో కా ఆధునికరణ కర్ రహా హై, నయీ క్షమతా తయార్ కర్ రహా హై, నయీ కనెక్టివిటీ బనా రహా హై, నదీ జల మార్గో కా విస్తార్ కర్ రహా హై, మల్టీ మోడల్ లాజిస్టిక్ నెట్వర్క్ వికసిత్ కర్ రహా హై, సాగర్ మాలా జైసే అభియాన్ ఇసీ వ్యాపక సోచ్ కా హిస్సా హై.
0: ఈ యుద్ద నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారత భవిష్యత్తుకు సంకేతమన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ సముద్ర రంగంలో లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ప్రభుత్వం అభివృద్ది చెందిన భారత్ కు దీన్ని చోదక శక్తిగా భావిస్తోందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో రక్షణ రంగం ఉత్పత్తి వేగంగా వృద్ది చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. 2014 వరకు భారతదేశం దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయగా ఈరోజు ఆ సంఖ్య దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు.
1: 2014 तक देश का कुल डिफेंस प्रोडक्शन 40,000 करोड़ रुपए के आसपास था. आज यह बढ़कर लगभग 1,80,000 करोड़ रुपए तक पहुंच गया है. और साथियों, एक तरफ देश में रक्षा उत्पादन तेजी से बढ़ा है, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है.
0: ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన ఐఎన్ఎస్ దూనగిరి స్టెల్త్ ఫ్రిగేట్ నౌక బ్రహ్మోస్ క్షిపణులు, మధ్యశ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థలతో సన్నద్దమైంది. ఐఎన్ఎస్ సంశోధక్ తీర ప్రాంతంలో లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ కార్యకలాపాల కోసం రూపొందించిన ఒక సర్వే నౌక కాగా, ఐఎన్ఎస్ అగ్రయ్ అనేది తీర ప్రాంత రక్షణ కోసం టార్పెడోలు, రాకెట్ లాంచర్లు, సోనార్ వ్యవస్థలతో కూడిన జలాంతర్గామి నిరోధక యుద్ద నౌక. ఈ నౌకల్లో 75% పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించారని, దీని నిర్మాణంలో 200

పైగా సూక్ష్మ చిన్నమధ్య తరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయని, ఇది భారత దేశీయ నౌక నిర్మాణ పరిశ్రమ వృద్ధిని తెలియజేస్తుందని భారత నౌకాదళం పేర్కొంది. ఈరోజు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ ఈ ఉదయం యోగా సాధనలో వేలాది మంది ప్రజలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగటి సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక పండుగ దినంగా మారిందని ఆయన అన్నారు. యోగాను నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దాన్ని మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు. భారత నాగరికత ప్రారంభంతోనే మొదలైందని విశ్వసించే యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సంక్షేమానికి సంబంధించిన ఒక శాశ్వతమైన సాధన అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. యోగా గురించి ఒక వ్యాసంలో తన ఆలోచనలు పంచుకుంటూ, యోగా భారత్ ఆధ్యాత్మిక వివేకంలో పాతుకుపోయి శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఒక పురాతనమైన క్రమశిక్షణ అని ఉపరాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈవేళ జరుగుతుంది. దేశంలో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 2,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము పూర్తిగా సిద్దంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారుల బ్రిక్స్ సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు ప్రపంచం నేడెదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గే వారి వర్ధంతి సందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గే వారిని ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ, ఆయన ఆర్ఎస్ఎస్ ను స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమ అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపచేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవార్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని, ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి హెడ్గేవార్ కృషి చేశారని అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్ లో పర్యటన కోసం బయలుదేరే ముందు ఇరాన్తో చర్చలు జరిగే పద్దతిని అమెరికా ఏర్పాటు చేస్తుందని, పరమాణు అంశాలపై పురోగతి సాధించే అవకాశం ఉందని చెప్పారు. కాగా ఇరాన్ నుంచి ఒక ప్రతినిధి బృందం కూడా స్విట్జర్లాండ్కు చేరుకుంది. అయితే లెబనాన్ కు సంబంధించిన అంశాన్ని మొదట పరిష్కరించకుండా చర్చలు ముందుకు సాగవని ఇరాన్ ప్రతినిధి బృందం హెచ్చరించింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా తాము హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, పోరాటం ఆగకపోతే సాధించేది చాలా తక్కువని ఇరాన్ హెచ్చరించింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, 60 రోజుల్లోగా ఇరాన్తో తుది ఒప్పందం కుదరకపోతే కీలకమైన ఆ జలమార్గంలో అమెరికన్ టోల్ విధిస్తామని కొత్త ముప్పును తెరపైకి తీసుకొచ్చారు. ఈరోజు పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయాన్ని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 3 దేశాల ఏ జట్టు క్రికెట్ సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్, శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. రంగిరి డంబుల అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్

జరుగుతోంది. శ్రీలంక ఏ జట్టు టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపియ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని టంబులాలో తలపడుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఎస్, మీకు తెలిసే ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం, అలాగే మనం మాట్లాడుకుంటున్నాం సంగీతానికి యోగాకి ఉన్నటువంటి కనెక్షన్ గురించి అనమాట. సో మరి ఇంటర్నేషనల్ యోగా డేనే కాదు, ఈరోజు వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా కూడా అనమాట. అండ్ ఇంకొకటి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మన శరీరంలో ముఖ్యంగా 7 చక్రాలు ఉంటాయి, కుండలిని చక్రాస్ అంటాయి కదా. సో వాటిని అలా ఉంటాయని యోగా చెప్తుంది. అండ్ సంగీతంలో కూడా సప్త స్వరాలు అంటే 7 స్వరాలు ఉన్నాయన్నమాట. అంటే మన శరీరంలోని 7 చక్రాల ఫ్రీక్వెన్సీతో ఈ స్వరాలు కనెక్ట్ అయి ఉంటాయంట. అంటే షడ్జమం సా ఇది పాడినప్పుడు మూలాధార చక్రంపై ప్రభావం చూపుతుంది. ఇలాగా నిర్దిష్టమైన రాగాలను ఆలపించినప్పుడు లేదా విన్నప్పుడు ఆయా చక్రాలు యాక్టివేట్ అయ్యి శారీరక రుగ్మతలు ఏవైనా ఉంటే అవి నయమవుతాయట. సో దీన్నే రాగా థెరపీ అంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే యోగా అంటే మనం కేవలం శరీరం మాత్రమే కదిలించడం కాదు, దాంతో శ్వాసను అనుసంధానం చేయడం కదండి. సంగీతం కూడా అలాగే శబ్దాలను కాలంతో అంటే తాళం లయతో అనుసంధానం చేయడం. అండ్ ఒక గాయకుడు పాడుతున్నప్పుడు అతనికి తెలియకుండానే ఖచ్చితంగా కుంభక ప్రాణాయామం అంటారు, అంటే శ్వాసను నియంత్రించడం అనేది జరుగుతుందన్నమాట. అందుకే సంగీత సాధన చేసేవారికి ఊపిరితిత్తుల సామర్థ్యం ఆయుష్ పెరుగుతుందని యోగ శాస్త్రం చెబుతుంది. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు కూడా వింటూ ఉండండి. అండ్ ఇప్పుడు దివ్యాంధ్ర కోసం మరొక అద్భుతమైన పాట అయితే వచ్చేస్తుంది. ఎస్పి బాలుగారి వాయిస్ లో సిరివర్ణుల సీతారామ గారి శాస్త్రి గారు లిరిక్స్ అందించినటువంటి మనసులో మాట ఈ చిత్రం నుంచి.
1: కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర శార్దూల కర్తవ్యం.

నిజ పని పని పని బాబ నిజ నిజ నిజ నిజ పని పని పని బాబ గమ గమ గమ గమ సగ సగ సగ నిజ గమ గమ గమ గమ సగ సగ సగ నిజ సగమ సగమ గమ పని మావ నిజ సగమ గమ పని మావ నిజ పని సగ సగ

ఎస్, మీకు తెలుసాలో యోగా అండ్ మ్యూజిక్ ఎలా కనెక్టెడ్ అనే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యోగాలో చేసేటువంటి ప్రాణాయామం, భ్రామరి ప్రాణాయామం, సో ఇవన్నీ చేస్తున్నప్పుడు శరీరంలో వేగస్ నర్వ్ అని ఉంటుందన్నమాట. సో అది ఉత్తేజితం అవుతుంది. ఇది గుండె వేగాన్ని తగ్గించి ఒత్తిడిని దూరం చేస్తుంది. అలాగే మనం శాస్త్రీయ సంగీతాన్ని విన్నప్పుడు లేదా మంత్రోచ్చారణ చేసినప్పుడు అది కూడా మన మెదడులో ఉన్నటువంటి ఆల్ఫా అండ్ థీటా బ్రెయిన్ వేవ్స్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మెదడును అత్యంత లోతైన ధ్యాన స్థితిలోకి, అంటే ఒక మంచి మెడిటేటివ్ స్టేట్లోకి తీసుకువెళ్తుంది అన్నమాట. అండ్ మరి సరిగ్గా చెప్పాలంటే మన శరీరాన్ని, మనస్సును ఒక క్రమశిక్షణలో ఉంచేందుకు యోగా ఎంత అవసరమో, అలాగే మనసుకు అమృతం పంచిపెట్టేటువంటి సంగీతం కూడా అంతే అవసరం. అండ్ మన నాదయోగ సంస్కృతి చెప్పినట్టు శృతి లయలతో కూడినటువంటి సంగీతం, అలాగే శ్వాసపై ధ్యాస పెట్టే యోగా, ఈ రెండింటి కలయికే సంపూర్ణ ఆరోగ్యం. కాబట్టి ఇవాళ్టి నుంచి మన దైనందిన జీవితంలో నిరంతరం యోగా సాధనను ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటున్నాము, అలాగే మన మనసుకు హాయినిచ్చేటువంటి మంచి సంగీతాన్ని కూడా భాగం చేసుకుందాం. సో ఇలా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది, శారీరక దృఢత్వం సొంతం చేసుకోవచ్చు. ఏమంటారు? ఓకే కదా మరి. అండ్ మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఎగిరే పౌరమ్మ. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ఐఎన్ఎస్ దుణగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై అనే మూడు యుద్ద నౌకలను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. అత్యాధునిక దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన వీటిని కోల్కతాలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ పోర్టులో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, రక్షణ రంగంలో స్వావలంబన కోసం భారత్ చేస్తున్న కృషికి ఈ నౌకలు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. అంతకుముందు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. 35,000 మందితో కలిసి కామన్ యోగా ప్రోటోకాల్ను అభ్యసించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ సమక్షంలో పలువురు యోగాసనాలు సాధన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి యోగా సాధన ఎంత అవసరమని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ మోహిత్ సోనాకి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైల్వే ఫంక్షన్ హాల్లో థీమ్ యోగా కార్యక్రమంలో రైల్వే ఉద్యోగులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. అనంతరం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ, పెరుగుతున్న వృద్ధ జనాభా నేపథ్యంలో యోగా వంటి సులభమైన అందుబాటులో ఉండే సమగ్ర ఆరోగ్య పద్ధతులు భవిష్యత్ ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రష్యా ఆర్థిక జీవనాడి అయిన చమురు క్షేత్రాలపై ఉక్రెయిన్ గురిపెట్టింది. తాజాగా రష్యా లోపలికి దాదాపు 2,000 కిలోమీటర్లు చొచ్చుకు వెళ్లి మరీ ఉరల్ ప్రాంతంలోని ట్యూమెన్ చమురు క్షేత్రాన్ని ధ్వంసం చేసింది. ఇందుకోసం దీర్ఘశ్రేణి డ్రోన్లను వాడింది. ఇటీవల కాలంలో రష్యా చమురు క్షేత్రాలను ఉక్రెయిన్ ధ్వంసం చేస్తోంది. గత వారం మాస్కోలోని రిఫైనరీపై 2 భారీగా దాడి చేసింది. ఈ వరుస దాడులతో రష్యాలోని పలు ప్రాంతాల్లో చమురు కొరత ఏర్పడింది. పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి. విజయవాడకు చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసులో రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రవిప్రకాష్, సభ్యులుగా పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, బాపట్ల జిల్లాల అదనపు ఎస్పీలను ప్రభుత్వం నియమించింది. నీట్ యూజీ పునఃపరీక్ష నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA విద్యార్థులకు పలు సూచనలు చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డు, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలను వెంట తీసుకురావాలని సూచించింది. మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని, ఈ సమయం దాటితే ఏ అభ్యర్థిని లోపలికి అనుమతించబోరని పేర్కొంది. శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారతీయ ఓపెనర్ సూర్యవంశీ చెలరేగి ఆడాడు. కేవలం 11 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు. కేవలం 29 బంతుల్లో 324 స్ట్రైక్ రేటుతో 94 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం భారతీయ జట్టు 39.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

1 గంట 7 నిమిషాలు అయితే అయిపోయింది మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము ధీరా ప్రోగ్రాంలోకి. మరి ఈరోజు ధీరా ప్రోగ్రాంలో మనమైతే ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. అదేంటి అంటే మహిళల శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా అనేది ఒక అద్భుతమైనటువంటి వరం. సో ఎన్నో ఆరోగ్య పత్రికల విశ్లేషణ ప్రకారం స్త్రీల జీవితంలో ఎదురయ్యేటువంటి ఎన్నో మార్పులు, అంటే హార్మోన్స్ చేంజెస్ కావచ్చు, ఒత్తిడి కావచ్చు, లేదా పునరుత్పత్తి సమస్యలు కావచ్చు, వీటన్నింటికి కూడా యోగాలో లోతైన పరిష్కారం అందిస్తుందన్నమాట. అండ్ అసలు యోగా ఎస్పెషల్లీ లేడీస్కి ఎలా ఉపయోగపడుతుందో అనేది ఈరోజైతే మనం తెలుసుకుందాం మన ధీరా ప్రోగ్రాంలో. అండ్ యోగా ఫర్ ఉమెన్ అనగానే ఫస్ట్ అసలు ఉమెన్స్కి ఉండేటువంటి ప్రాబ్లమ్స్లో మనకి గుర్తొచ్చేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నమాట. స్త్రీల జీవితంలో పీరియడ్స్, గర్భధారణ, మెనోపాజ్ ఇట్లాంటి ఎన్నో దశల్లో హార్మోన్స్ అనేవి నిరంతరం మారుతూ ఉంటాయి. అండ్ సపోజ్ పీసీఓడి కానివ్వండి, పీసీఓస్, సో వీటికి ఏంటి అంటే నిరంతరం యోగా సాధన వల్ల ఎండోక్రైన్ గ్రంథులు సరిగ్గా పనిచేసి హార్మోనల్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. అండ్ ఇలాంటివి అంటే పీసీఓఎస్, పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ముఖ్యంగా ధనురాసనం, భుజంగాసనం ఇలాంటివి అండాశయాలు అంటే ఓవరీస్ పనితీరును మెరుగుపరుస్తాయి అన్నమాట. అలాగే కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో కూడా బాధపడుతుంటారు కదా, సో వీరికి సర్వాంగాసనం అలాగే మత్యాసనం ఇలాంటి ఆసనాలు ఈ థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరిచి మహిళల్లో వచ్చేటువంటి థైరాయిడ్ సమస్యలను కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈ యోగాసనాలు మహిళలకు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాదండి, ఫ్లెక్సిబిలిటీ, మానసిక ప్రశాంతత ఇవ్వడంలో కూడా సహాయపడతాయి. అండ్ మరి ఇలాగా అంటే ఎలాంటి పోజెస్, బెస్ట్ యోగా పోజెస్ ఆడవారికి ఉపయోగపడేటువంటి

కొన్ని ఆసనాల గురించి కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన ధీరా ప్రోగ్రాంలో. మరొక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ శుభాకాంక్షలు, చిత్రకారి వాయిస్లో సామవేదం షణ్ముఖ శర్మ గారు లిరిక్స్ అందించినటువంటి చక్కటి పాట అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. మరి వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రాష్టం సర్వతోముఖాభివృద్ది సాధిస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్టంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునః పరీక్ష మరికాసపెట్లో జరగనుంది. వార్తల వివరాలు: మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ లోక్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లుగా వికాస్ బి విశ్వాస్ బి అనే మంత్రంతో సాంస్కృతిక పునర్జీవనంలో నూతన అధ్యాయం ప్రారంభమైందని పేర్కొన్నారు. యోగా కేవలం వ్యాయామం కాదని, అది ఒక జీవన విధానమని గవర్నర్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘనంగా నిర్వహించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన విజయోత్సవ సభలో కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్టం సర్వతోముఖాభివృద్ది సాధిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ది సంక్షేమం అమలు చేస్తూ అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది చేస్తున్నామని కేంద్ర మంత్రి వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఈరోజు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో డచ్ భవన్ వద్ద జరిగిన కార్యక్రమాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డితో కలిసి ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియాతో పాటు రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొని యోగా ప్రాధాన్యతను వివరించారు.
1: యోగా అనేది మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో భారతదేశంలో భాగస్వామ్యం. ఈ సంవత్సరం థీమ్ కూడా వచ్చేసి వృద్ధుల ఆరోగ్యంగా ఉండాలి, దాని మీద థీమ్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాలకు పరిచయం జరిగింది. అప్పటి నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఈ విధంగా యోగా అనేది మన ఆరోగ్యానికి, మనసు ప్రశాంతతకి, ప్రతి ఒక్కరు కూడా అనునిత్యం ప్రతిదినం కూడా యోగాని ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామి అవడం సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరిగాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిర్వహించిన జిల్లాస్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ డీకే బాలాజీ, స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పాల్గొని యోగా వల్ల ఆరోగ్యం, ఏకాగ్రత, ఉత్పాదకత పెరుగుతాయని తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. నెల్లూరులోని గాంధీ పార్కులో జరిగిన కార్యక్రమంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం 190 దేశాలు ఈ రోజు చేస్తున్నారు. మన భారత సంస్కృతిలో వచ్చింది ఇది. ఈ రోజు ప్రపంచంలో 190 దేశాలకు దీన్ని ఇంట్రొడ్యూస్ చేసామంటే మనం అంత గర్వించదగ్గది. యోగా చేయటం వల్ల అటు మానసిక, శారీరక ఆరోగ్యం రెండు బాగుపడతాయి అనేది ఇది ప్రూవ్ చేయబడ్డది. ఈ విధంగా మన దేశం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మనందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యోగా ఏదైతే మన భారత సంస్కృతిలో ఉందో దాన్ని మనం అందరం పాటించాలనే ఉద్దేశంతో ఈ యొక్క అంతర్జాతీయ యోగా డే పెట్టారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: రాష్ట్రంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం రాష్టస్థాయి రిజిస్టీ ఏర్పాటు, వైద్యులకు ప్రత్యేక శిక్షణ కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలతో ఈ ఏడాది చివరి నాటికి కొత్త పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో 3 రిఫరల్ కేంద్రాలు, 1 అత్యుత్తమ సేవా కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందుకోసం విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, కాకినాడ బోధనాస్పత్రులను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అరుదైన వ్యాధుల జాతీయ విధానం కింద కేంద్ర ప్రభుత్వం 63 రకాల అరుదైన వ్యాధులను గుర్తించిందని, వివిధ రాష్టాల్లో అమలవుతున్న విధానాల ఫలితాలను కూడా అధ్యయనం చేసి రాష్ట్రానికి అనువైన విధానాన్ని రూపొందిస్తామని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునఃపరీక్ష మరి కాసేపట్లో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 22,79,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవకతవకలకు తావులు లేకుండా సీసీటీవీ నిఘా, జీపీఎస్ ట్రాకింగ్, ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ వంటి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1:30 తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ స్పష్టం చేసింది. ట్రాఫిక్ వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఈగల్ విభాగం చేపడుతున్న చర్యల్లో భాగంగా కర్నూలు జిల్లా కే నాగులాపురంలోని కళాశాలలో డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ అధికారులు విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈగల్ విభాగం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పాస్పోర్టు జారీ ప్రక్రియలో భాగంగా నిర్వహించే పోలీసు ధృవీకరణ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుకు వరుసగా 2 ఏడాది జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పాస్పోర్ట్ సేవా దివాస్ 2026 సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ పోలీసుకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు ప్రదానం చేశారు. రాష్ట పోలీస్ తరపున ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ ఏ రమాదేవి ఈ పురస్కారాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేతుల మీదుగా అందుకున్నారు. వాతావరణం. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో ఒకటి లేదా 2 చోట్ల ఈ రోజు మరియు రేపు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో ఈ రోజు మరియు ఉరుములతో కూడిన మెరుపులు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో రేపు వీచే అవకాశం ఉంది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది సాధిస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్ట్రంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునఃపరీక్ష మరికాసేపట్లో జరగనుంది.

0: TFM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ హీరా ప్రోగ్రాంలో. మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, సో మరి మహిళలు ఎదుర్కొనేటువంటి ప్రాబ్లమ్స్లో యోగా ఎలా హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గురించి

అంటూ మరి చాలామంది మహిళల్లో ఇన్సోమ్నియా అంటే స్లీప్ ఇష్యూస్ అనేవి చాలా సాధారణమైన సమస్య అనమాట. మరి పొద్దున్న నుంచి రాత్రి వరకు అలుపెరగకుండా అలా పనులు చేస్తూ ఒక్కొక్కసారి ఆదమర్చి నిద్రపోతున్నట్టుగా అనిపిస్తున్నా వాళ్ళకి డిస్టర్బ్డ్ స్లీప్ అయితే ఉంటుందట. సో ఈ డిస్టర్బ్డ్ స్లీప్ వల్ల మహిళల్లో నిద్రలేమి సమస్యల వల్ల శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయట. వాటిలో హార్మోనల్ ఇష్యూస్, శారీరక నొప్పులు, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా ఈ నిద్రతోనే ముడిపడి ఉన్నాయట.

అయితే మరి ఇలాంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే, అండ్ కొంతమందికి మెన్స్ట్రల్ పెయిన్స్ ఉంటాయి, తర్వాత ప్రెగ్నెన్సీ రిప్రొడక్టివ్ హెల్త్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటన్నిటి కూడా ఒక్కొక్క వాటికి ఒక్కొక్క పోజెస్, అంటే యోగా పోజెస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బటర్ఫ్లై పోజ్ అని చేస్తుంటారు, అలాగే బాలాసనం. సో

ఇవి చేయడం వల్ల ఏంటంటే పెల్విక్ ఏరియాలో ఉండేటువంటి కండరాలు సడలి రక్త ప్రసరణ పెరుగుతుంది. అండ్ ఇది పీరియడ్ క్రాంప్స్ని తగ్గిస్తుంది. అండ్ చాలామందికి ఉండేటువంటి అపోహ ఏంటి అంటే మెన్స్ట్రల్ టైంలో యోగా చేయకూడదని. అయితే ఎక్కువగా చేయకూడదు, బట్ తేలికపాటి యోగా చేయడం వల్ల ఏంటి అంటే మైండ్ బాడీ రిలాక్స్ అవుతాయి. అలాగే యోగాలో కొన్ని ప్రత్యేక ఆసనాలు స్త్రీల గర్భాశయాన్ని అంటే యూటరస్ పెల్విక్ ఫ్లోర్ కండరాలను ఎంతో బలోపేతం చేస్తుందన్నమాట. అలాగే గర్భిణుల నిపుణుల సమక్షంలో చేసేటువంటి ప్రెగ్నెన్సీ యోగా, సో ఇవి కూడా అంటే డాక్టర్స్ దగ్గర ఉండి చేపిస్తాను అనమాట. సో ఈ యోగా వల్ల ఏంటంటే వాళ్ళ శరీరం ఫ్లెక్సిబుల్గా మారి సుఖ ప్రసవం అవుతుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే 40 నుంచి 50 సంవత్సరాల వయసులో వచ్చేటువంటి మెనోపాజ్, సో ఈ దశ మహిళలకు శారీరకంగా మానసికంగా ఎంతో కష్టతరం అవుతుంది. మరి ఇలాంటి సమయంలో శరీరంలో వేడి ఆవిర్లు రావడం, ఇందాక చెప్పినట్టుగా నిద్రలేమి, ఆందోళన, వీటన్నిటినీ తగ్గించడంలో ప్రాణాయామం ధ్యానం అద్భుతంగా పనిచేస్తాయన్నమాట. సో ఇవి మనస్సును ప్రశాంతపరిచి హోమియోస్టాసిక్ అనేటువంటి సో ఇలా కాపాడతాయి. అండ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను, అండ్ మీరు కూడా వింటూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సింధు పోయిరవి.

ఈ స్థిర ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే ఎక్కువగా ఉమెన్కి ఉపయోగపడేటువంటి యోగాసనాల గురించి అయితే మనం చెప్పుకోబోతున్నాం కదా, తెలుసుకుంటున్నాం కూడా. అండ్ 30 ఏళ్ళు దాటినటువంటి మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గడం వల్ల ఎముకల సాంద్రత అంటే బోన్ డెన్సిటీ తగ్గి ఎముకలు బలహీనపడతాయి. సో దాన్ని ఆస్టియోపోరోసిస్ అని అంటారనమాట. అండ్ ఇట్లాంటి వాటికి వీరభద్రాసనం, త్రికోణాసనం వంటి వెయిట్ బేరింగ్ యోగాసనాలు ఎముకలను, కీళ్లను దృఢంగా ఉంచి వయసు పెరిగే కొద్దీ వచ్చేటువంటి కీళ్ల నొప్పులను దూరం చేస్తాయి. అండ్ అంతేకాకుండా యోగా చేయడం వల్ల నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ అనేది రీబూట్ అవుతుంది. మెదడులో ఈ ఒత్తిడి హార్మోన్ ఏదైతే ఉందో అది దాన్ని కార్టిసోల్ అంటారనమాట. సో అవి తగ్గి హ్యాపీ హార్మోన్స్ అంటే ఎండార్ఫిన్స్ అనేవి విడుదలవుతాయి అనమాట. సో ఇవి డిప్రెషన్, యాంగ్జైటీలను తగ్గించి గాఢమైన నిద్రకు ఉపయోగపడతాయి. సో ఇలాగా ఇంటి బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడి వల్ల మహిళలు తరచుగా మానసిక అలసటకు గురవుతుంటారు. అండ్ చాలామంది ఉండేటువంటి అపోహ ఏంటి అంటే, అమ్మో యోగా చేస్తే మేము ఇంకా అలసిపోతాం అని చెప్పి. కానీ బాగా అంటే యోగా మీరు కంపల్సరీ డైలీ రొటీన్లో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే అది మీ ఫిట్నెస్ లెవెల్స్ని పెంచుతుంది. అంటే మీరు చేసేటువంటి పనులు ఏదైతే చేయగలుగుతారో వాటిని ఇంకా పెంచుతుంది. అండ్ మీరు ఇంకా యాక్టివ్గా వర్క్ చేసుకోవడానికి, సరైన నిద్రకి అండ్ మంచి న్యూట్రిషన్ తీసుకోవడానికి మిమ్మల్ని అంటే యోగా చేసేటప్పుడు ఏంటంటే మన మైండ్ కూడా పాజిటివ్గా మారిపోతుంది కాబట్టి, ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. సో ఏది నాకు అవసరం, ఎక్కడి వరకు ఆలోచించాలి, ఏది అవసరం, ఏది తినాలి, ఇలాగా మనల్ని మనం ఓవరాల్గా కంట్రోల్ చేసుకోగలుగుతాం అన్నమాట.

ఎందుకంటే వాళ్ళు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో అవి చేస్తుంటారు కాబట్టి. అండ్ మీరు కూడా స్టార్టింగ్ అంటే ఇప్పుడే కనుక యోగా చేయాలి, స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక, సో బేసిక్ ఆసనస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక మంచి యోగా నిపుణుల సలహా తీసుకొని, సో ఎలాంటి ఎలా స్టార్ట్ చేయాలి లేదా డాక్టర్ సలహా తీసుకొని మెల్లిగా మీ డైలీ రొటీన్లో యోగాని ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇలా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల, సో యంగ్ లేడీస్, సో మీరైతే ఇంకా యాక్టివ్గా ఎనర్జెటిక్గా మారుతారనమాట. ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్. అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ మేఘ సందేశం.

అండ్ ఇందాక నేను చెప్పినటువంటి ఆసనాలతో పాటు ట్రీపురోస్ అంటే వృక్షాసనం కానివ్వండి, వీరభద్రాసనం, బ్రిడ్జ్ పోజ్, బటర్ఫ్లై పోజ్, క్యాట్ కో పోజ్, తర్వాత చైల్డ్ పోజ్, కోబ్రా పోజ్, మౌంటైన్ పోజ్, సో ఇవన్నీ కూడా ఒత్తిడిని తగ్గించి మీ కండరాలను బలపరుస్తాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, అదేంటంటే మీ శరీర సామర్థ్యాన్ని మించి ఆసనాలు చేయడానికి అస్సలు ప్రయత్నించద్దు, ఎందుకంటే దానివల్ల మీకు ఏదైనా అంటే పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఏమైనా అనిపిస్తే వెంటనే ఆపేయండి. అంటే మీ బాడీ ఎక్కడ వరకు ఫ్లెక్సిబుల్ అవుతుందో అక్కడ వరకే చూసుకోండి. అండ్ అలాగే ఆరోగ్య సమస్యలు కనుక ఏమన్నా ఉంటే యోగా నిపుణుల సలహా అయితే తీసుకోండి. అండ్ ఏవో చూసాం కదా సోషల్ మీడియాలో, అవి చూసి అవన్నీ మనం చేసేయాలి అని చెప్పి మాత్రం ట్రై చేయండి.

0: ఉదయం 2 గంటలకు వస్తుంది. మరి కొద్దిసేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు.
1: Good afternoon. This is Akashvani and I am Naresh Mago with the Midday News. The headlines. Prime Minister Narendra Modi

Yes, very, very good afternoon to one and all and welcome to Sunday Sunday program. So, question kosam meerandaru ala ఏదో చూస్తున్నారని తెలుసు. సో మన లిజనర్స్ అయితే మెసేజెస్ పంపించేస్తున్నారు కూడా, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. అండ్ మరి మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజ్తో పాటు మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. క్వశ్చన్ వినేసి ఆన్సర్ని కూడా కలిపి వాట్సాప్ చేసేయండి. మరి సో మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నాద బ్రహ్మ అనే బిరుదు ఎవరికి ప్రసిద్ధి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, నాద బ్రహ్మ అనేటువంటి బిరుదు ఎవరికి ప్రసిద్ధి? సో మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం అల్లుడు గారు ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. కేజే యేసుదాస్ గారు పూర్ణచందర్ గారి వాయిస్లో, కేవీ మహాదేవన్ గారు మ్యూజిక్ అందించిన త్యాగరాజస్వామి కృతి.

సందడి సందడిలో మనమైతే ఉన్నాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి నాద బ్రహ్మ అనేటువంటి బిరుదు ఎవరికి ప్రసిద్ధి అని. అండ్ చూసేద్దాం ఆన్సర్స్ అయితే వచ్చేసాయన్నమాట. శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట చిత్రియాల నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ పంపించారు. అండ్ అలాగే రాజేశ్వరి బాయ్ గారు అదుని నుంచి పంపించారు శుభ మధ్యాహ్నం. అండ్ అలాగే టీవీ సుబ్బారావు గారు అండ్ శ్రీదేవి గారు కాజా నుంచి. అండ్ అలాగే కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జరిపోతుల బుచ్చయ్య గారు అండ్ కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజీపేట తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు. అండ్ అలాగే కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి నుంచి పంపించారనమాట. సండే సందడికి స్వాగతం అన్నారు. మరి ఆన్సర్ ఎక్కడ? మంగళగిరి నుండి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి రైట్ ఆన్సర్. అండ్ పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కడప టీసీ నుంచి మానస్ కుమార్, శ్రీ లతాదేవి, మహంత్ పంపించారు ఆన్సర్. ఓకే, కన్సిడర్ చేస్తారు. ఓకే. అండ్ అలాగే ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే రెబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం రజియా ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పొదుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్. అండ్ అలాగే శ్యామల గారు. అలాగే రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి. సో నెక్స్ట్ ఆ బిరుదు ఇంకెవరెవరికి ఇచ్చారని పంపించారు. ఓకే, ఎనీవేస్. అలాగే కానో నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఆదోని మండల్ హిసామా, సారీ, ఆదోని నుంచి పంపించారు రాజేష్ రెడ్డి గారు. ఓకే. అండ్ అలాగే బ్రహ్మం గారు ఖమ్మం నుంచి పంపించారు, కానీ కాదండి, కాజా నుంచి టీవీ సుబ్బారావు గారు అండ్ శ్రీదేవి పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొత్తూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష్, సో వీరు కూడా పంపించారు ఆన్సర్. ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం.

భారతీయ ఆధ్యాత్మిక సంగీత సాంప్రదాయాలలో నాదబ్రహ్మ అనేటువంటి పదాన్ని ప్రధానంగా విశ్వసృష్టికి కారణమైనటువంటి పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. అండ్ నాదమే బ్రహ్మం, అంటే శబ్దమే దేవుడు అని అర్థం అన్నమాట. అయితే ఇది మన పురాణాల్లో సంగీత లోకంలో కొందరు ప్రముఖులను ఇలా నాదబ్రహ్మగా పిలుస్తారనమాట. అందులో ముఖ్యంగా మరి ఈరోజు వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా అడిగాను కాబట్టి సో అందరూ కూడా త్యాగరాజ స్వామి వారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎందుకంటే కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి వాగ్గేయకారుడు త్యాగరాజు వీరిని భక్తిపూర్వకంగా నాదబ్రహ్మ అని పిలుస్తారు. అలాగే ఆయన సంగీతాన్ని భగవంతుడికి చేరుకునేటువంటి మోక్ష మార్గంగా భావించి

ఉపాసన చేశారు కాబట్టి సో వారిని అలా పిలుస్తారు. అలాగే పరమశివుడు సకల నాదాలకు లయకు మూలకారకుడుగా భావిస్తారు కాబట్టి ఆయన డమరుక నాదం నుంచే అక్షరాలు స్వరాలు పుట్టాయని నమ్ముతారు కాబట్టి శివుడిని కూడా నాదబ్రహ్మ అంటారు. అలాగే విశ్వమంతా తిరుగుతూ వీణ వాయిస్తూ నారాయణ నామస్మరణ చేసేటువంటి దేవర్షి నారదుడిని కూడా నాదబ్రహ్మగా కీర్తిస్తారు. వీరితో పాటు మహారాష్ట్రలోని పుండరీపుర విఠలుడిని కూడా నాదబ్రహ్మ స్వరూపంగా భక్తులు కొలుస్తారు. సో ఈ ఆన్సర్స్ చెప్పినటువంటి ఆన్సర్స్లో ఏది పంపించినా కూడా సో మీదైతే కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, ఏంటో తెలుసుకుందాం. ఆఫ్ ఆసనాస్ అని పిలువబడేటువంటి యోగాసనం ఏమిటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. కింగ్ ఆఫ్ ఆసనాస్గా పిలువబడేటువంటి యోగాసనం ఏమిటి? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ సరిగమలు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్, మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, కింగ్ ఆఫ్ ఆసనాస్గా పిలువబడేటువంటి యోగాసనం ఏమిటి అని చెప్పి. అండ్ చూసేద్దాం మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు అంటే, కేదారి వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే మంగళగిరి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాకేష్ ముంబై నుంచి రైట్ ఆన్సర్. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లి నుంచి నాగమణి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి రైట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు వాసు గారు చనుబండ నుంచి. అలాగే హ్యాపీ ఫాదర్స్ డే అంటున్నారు. అండ్ హ్యాపీ యోగా డే, అలాగే వరల్డ్ మ్యూజిక్ డే కూడా అండి. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే సంహిత గాదిరాజు గారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజేష్ దొంతి గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే పాలెం పోళ్ళయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి మానస్ కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్ కాదండి. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, ఓకే రైట్ ఆన్సర్. రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిగిలి వెంకటేష్ శ్యామలా గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప జిల్లా ముదురూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే వరప్రసాద్ గౌడ్ రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే మళ్ళీ డిలీట్ చేశారు. ఎందుకనో దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా బోల్డ్ అని మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం స్వరాభిషేకం మీ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. మరి వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన మదిర. అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందినట్లు వచ్చిన సమాచారంపై విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిని ఆదేశించారు. యోగా దినోత్సవం సందర్బంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత పాల్గొన్నారు. ప్రపంచానికి యోగా ఒక వరం లాంటిదని మంత్రి పేర్కొన్నారు. శరీరానికి ఆరోగ్యాన్ని, మనసుకు ప్రశాంతతను అందించే అద్భుతమైన మార్గం యోగా. ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ

వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రజలందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడలో జరిగిన మన ఊరు మాటామంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసులకు సూచనలు చేశారు. తప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను ప్రోత్సహించవద్దని, నిజమైన బాధితులకు న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు బట్టిప్రోలు మండలాలకు చెందిన 15 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 13,77,542 రూపాయల విలువైన చెక్కులను శాసనసభ్యులు నక్క ఆనందబాబు ఈరోజు పంపిణీ చేశారు. భీమవరం మండలం కొమరాడ గ్రామంలో ఈరోజు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, రైతులు పాల్గొన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కు జాతీయ స్థాయిలో స్కోచ్ 2026 అవార్డు లభించింది. విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పులను తట్టుకునేలా అమలు చేస్తున్న అర్బన్ స్మార్ట్ వాటర్ ప్లాంట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు ఈ పురస్కారం లభించింది. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా ప్రజలు పాస్పోర్టు కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, జిల్లా కేంద్రంలో పాస్పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పులు సరిచేసుకునేందుకు సవరణ విండోను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఈ నెల 26 రాత్రి 11:59 వరకు తమ దరఖాస్తుల్లో అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. ఏలూరుకు చెందిన భానుప్రకాష్ పంజాబ్లో జరిగిన నేషనల్ ఫెడరేషన్ కప్ 60 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించారు. ఈ విజయంతో నవంబర్లో థాయిలాండ్లో జరగనున్న ఆసియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్కు భారత తరపున పాల్గొనేందుకు అర్హత సాధించారు. కాగా ఫుడ్ డెలివరీ ఉద్యోగం చేస్తూ ఇంతటి విజయం సాధించడం స్ఫూర్తిదాయకమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైంది. దీంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో పరాభవాన్ని చూసిన నెదర్లాండ్స్ జట్టు కూడా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. భారతీయ శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్లు కోల్పోయి 377 పరుగులు చేసింది. 378 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక ప్రస్తుతం 6 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: Jyoti FM 101.3.
1: Hey listen.

యస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, కింగ్ ఆఫ్ ఆసనాస్ అని పిలువబడేటువంటి యోగ ఆసనం ఏమిటి అని. అండ్ రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట ఇంకా కొంతమంది లిజనర్స్. చూసేద్దాం, పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్, మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నరేంద్రప్ప ఉడేవు మొలకల్మూర్ ఓకే కర్ణాటక నుంచి పంపించారనమాట. ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు అమలాపురం నుంచి. అండ్ జాకిర్ హుస్సేన్ గారు గంజికుంట విలేజ్ అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాజారెడ్డి గారు పొద్దుటూరు కడప నుంచి, నాకు తెలియదు మేడం అంటున్నారు, నో ప్రాబ్లం, నేను అయితే రివీల్ చేస్తాను. అండ్ నారాయణ రెడ్డి గారు నల్లపల్లి ముద్దునూరు కడప నుంచి పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అలాగే జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పొద్దుటూరు నుంచి స్పందన కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే మలంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ చిత్రియాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వరప్రసాద్ గౌడ్ రాజేశ్వరి గారు పంపించారు ఎర్రగూడూరు విలేజ్ నుంచి, నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రెబ్బవరం నుంచి నాగుల్ మీరా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్. జాప భూమేశ్వరరావు గారు భూలక్ష్మి వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

కింగ్ ఆఫ్ ఆసనాస్ అని శీర్షాసనాన్ని పిలుస్తారనమాట. సో శీర్షాసనాన్ని ఆసనాల రాజు, కింగ్ ఆఫ్ ఆసనాస్గా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఆసనంలో తల కిందికి, కాళ్ళు పైకి పెట్టి, కేవలం తల చేతుల భాగాలపై మొత్తం శరీరాన్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ దీన్ని ఎందుకు ఇలా అంటారు అంటే, మన రోజంతా నిలబడి లేకపోతే కూర్చొని ఉండడం వల్ల గుండె నుండి రక్తం గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా మెదడుకు చేరాల్సి వస్తుంది. కానీ శీర్షాసనం వేసినప్పుడు శరీరం తలకిందులవుతుంది కాబట్టి దీనివల్ల ఆక్సిజన్తో కూడినటువంటి స్వచ్ఛమైనటువంటి రక్తం నేరుగా అత్యంత వేగంగా మెదడు కణాలకు అందుతుందట. ఇది జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను విపరీతంగా పెంచుతుందంట. అలాగే మన శరీరంలోని హార్మోన్లన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటువంటి మాస్టర్ గ్రంథి అయినటువంటి పిట్యూటరీ అండ్ అలాగే పారాపిట్యూటరీ అంటే పీనల్ గ్రంథులు, ఇవన్నీ కూడా మెదడులో ఉంటాయి కదా. సో ఈ శీర్షాసనం వేసినప్పుడు ఈ గ్రంథులు యాక్టివేట్ అవుతుందన్నమాట. ఒక రాజు ఎట్లయితే తన రాజ్యాన్ని పరిపాలిస్తాడో అలా ఈ ఆసనం ద్వారా మొత్తం హార్మోనల్ సిస్టమ్నే క్రమబద్ధీకరిస్తుందట. అండ్ అలాగే ఎవరైతే ఎక్కువగా ఇలా తలక్రిందులుగా ఉండేటువంటి ఈ ఆసనాన్ని చేస్తారో వాళ్ళకి చర్మంపై ముడతలు రావట, సహజంగా రేడియన్స్ గ్లో ఉంటుంది, జుట్టు రాలడం, చిన్న వయసులో జుట్టు తెల్లబడడం, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయట. అండ్ సాధారణంగా మన గురుత్వాకర్షణ శక్తి వల్ల జీర్ణాశయం క్రింది భాగాలపై ఒత్తిడి పడుతుంది. అయితే శీర్షాసనం వేసినప్పుడు పేగుల్లో పేరుకుపోయినటువంటి వ్యర్థాలు సులభంగా కదులుతాయట. సో ఇలా కాన్స్టిపేషన్ సమస్యను దూరం చేసి జీర్ణశక్తిని కూడా అద్భుతంగా పెంచుతుందంట. అండ్ అంతేకాదండి, ఈ ఆసనం వేయడం వలన శారీరక బలం, అంటే శారీరక బలం అయితే ఉండాలి ఖచ్చితంగా. ఈ ఆసనం వేయాలంటే కంటిన్యూషన్ ప్రాక్టీస్ ఉండాలి. అండ్ మానసిక ఏకాగ్రత అంటే ఫోకస్ కూడా చాలా చాలా చాలా అవసరం అనమాట. అండ్ ఇది వెన్నుముకను, భుజాలను, పొట్ట కండరాలను బలోపేతం చేస్తుందట. సో అది మరి సంగతి. అయితే ఈ శీర్షాసనం కూడా అందరూ చేయడానికి లేదు. హై బీపీ ఉన్నవాళ్ళు, సర్వికల్ స్పాండిలైటిస్, తర్వాత గ్లోకోమా, సో ఇలాంటి వాళ్ళు, అలాగే పీరియడ్స్లో ఉన్నప్పుడు మహిళలు కానివ్వండి, ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటి ఆసనాలు వేయకూడదన్నమాట. సో మరి అది సంగతి. సో అందుకనే ఈ ఆసనాన్ని, శీర్షాసనాన్ని ఆసనాల రాజుగా అభివర్ణించారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రాచీన భారతీయ సంప్రదాయంలో రాగాల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనేటువంటి నమ్మే విధానాన్ని ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. అంటే మీకు ఏదైనా ఇల్నెస్ ఉందనుకోండి, మీకు ఏదైనా రోగం ఉంటే, మీకు ఒక పర్టికులర్ రాగాన్ని వినిపిస్తే ఆ జబ్బు లేకపోతే రోగం నయమైపోతుంది అనమాట. సో ఇలాగా రాగాల ద్వారా రోగాల్ని నయం చేసేటువంటి విధానాన్ని ఏమంటారు? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సప్ చేసేయండి 0866-24-888-14 ఈ వాట్సప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ తూర్పు పడమర.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ సందడి సందడి ప్రోగ్రాంలో మనం ఎదున్నాం కదా, అండ్ మరి అడిగాను కదా క్వశ్చన్, రాగాల ద్వారా రోగాలను నయం చేసేటువంటి ఆరోగ్య విధానాన్ని సో ఏమని అంటారు అని అడిగాను. అండ్ చూసేద్దాం మరి మన లిజనర్స్ పంపించినటువంటి మెసేజెస్ని. అయితే కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మండల శ్రీరాములు లక్ష్మమ్మ పూర్ణతల్ అగ్రహారం నుంచి లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్ నుంచి జయన్ని గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిరిగిరి హరికృష్ణ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఓకే. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కటి గారు పంపించారు ఆన్సర్, కానీ ఆన్సర్ అర్థం కాలేదండి నాకు. దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు ఓకే. అండ్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య పుత్తూరు కడప నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష తిరుపతి నుంచి పంపించారు ఆన్సర్. అండ్ అలాగే నాగేంద్రప్ప కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇందాక క్వశ్చన్స్కి ఆన్సర్ పంపించారు మురహది యశోద జానకిరాజ్ గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఒడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రాగాల ద్వారా ఇవి నయమవుతాయో లేదో తెలియదు, కానీ శ్రవణానందకరమైనటువంటి సంగీతాన్ని ఆస్వాదించడం వల్ల మానసిక స్వాంతన శాంతి లభిస్తుంది అంటూ పంపించారనమాట వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుంచి. ఎస్ కరెక్టే. అండ్ ఇంకా కాకపోతే లేదండి ఉన్నాయి. అండ్ అంకయ్య గారు గడ్డం బందర్పల్లి నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలుకా నారాయణ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నంద్యాల ఎర్రగూడ నుంచి వరప్రసాద్ గౌడ్ రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, కానీ ఆన్సర్ కాదండి. ఓకే కరెక్ట్ ఆన్సర్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొదూరు నుంచి కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. ఎస్, ప్రాచీన భారతీయ సాంప్రదాయంలో రాగాల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నమ్మేటువంటి విధానాన్ని రాగ చికిత్స, రాగ థెరపీ అని అంటారనమాట. సో అది మరి కరెక్ట్ ఆన్సర్. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది, ఏంటో తెలుసుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, గ్లోబల్ డేటా ప్రకారం సపోజ్ ఫాదర్స్ డే కదా, సో మరి ఫాదర్స్ డే అని చెప్పి తండ్రికి ఏం గిఫ్ట్ కొనాలో తెలియనప్పుడు చాలామంది లాస్ట్ మినిట్లో కొనేటువంటి వస్తువు ఏమిటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. గ్లోబల్ డేటా ప్రకారం తండ్రికి ఏం గిఫ్ట్ కొనాలో తెలియనప్పుడు చాలామంది లాస్ట్ మినిట్లో కొనేటువంటి వస్తువు ఏంటి? మరి మీ కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866244888 ఈ వాట్సాప్ నెంబర్కి. అండ్ మీరు ఏం కొంటారు, మీ ఫాదర్స్కి గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
2: ద్వాపరమంతా సవ

ఎస్, మరి సండే సండేలో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి అంటే లాస్ట్ మినిట్ గిఫ్ట్ ఏమిస్తారు ఫాదర్స్ డేకి, అంటే ఏం గిఫ్ట్ కొనాలో తెలియనప్పుడు. సో గ్లోబల్ డేటా ప్రకారం ఎక్కువ మంది ఏం గిఫ్ట్ ఇస్తారో తెలుసా? సో అదైతే తెలుసుకుందాం. ఎస్ కేదార్ వీరేష్ గారు రాజు నుంచి కరెక్ట్గా గెస్ చేశారండి. అలాగే కనకారావు గారు పెడర్ నుంచి పంపించారు ఆన్సర్. సో ఓకే, అంటే ఇది మీరు ఇచ్చే గిఫ్టా లేకపోతే గ్లోబల్ డేటా ప్రకారం ఎవరు ఏమిస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనేది కూడా పంపించాల్సింది. సో ఓకే, శాంతిని గారు నుండి ఒకే ఒక్కడి గారు పెన్ అంటున్నారు. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు మండల శ్రీరాములు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డి పల్లి నుంచి. అలాగే గ్రీటింగ్ కార్డ్స్ అంటున్నారు జాకిర్ హుస్సేన్ గారు అనంతపూర్ నుంచి. క్లాస్ బుక్స్ చదివే వాళ్ళము, సో క్లాస్ బుక్స్ ఇచ్చేవాళ్ళము అంటున్నారు. ఓకే, దేవసేన గారు తిరుపతి నుంచి. అలాగే కడప నుంచి మానస్ కుమార్ గారు, వావ్ సూపర్, పాదాలకు నమస్కారం చేశారట, సూపర్ అండి. అండ్ అలాగే రమేష్ గారు దొంతి అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే మా నాన్నగారికి మామిడి పండ్లు చాలా ఇష్టం, ఆయనకి అవే ఇచ్చేవాడిని అంటున్నారు కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, సూపర్. అండ్ అలాగే సిరిగిరి హరికృష్ణ గారు ఐ గ్లాసెస్ అంటున్నారు, సూపర్. అండ్ అలాగే ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు బిజిలీ వెంకటేష్ గారు శ్యామల రంగారెడ్డి జిల్లా నుంచి. అండ్ అంకయ్య గారు గడ్డం నుంచి పంపించారు మంచి పేరు ఇస్తారట. ఓకే, కార్ నుంచి తాతారావు గారు ఈరోజు అన్ని మంచి వెరైటీ పాటలు వినిపిస్తున్నారు ముందే అనుకుని వచ్చారు అంటున్నారు. లేదండి, ఇక్కడికి వచ్చాక అలా కుదిరిపోతుందంటే. అండ్ జాప భూమేశ్వర గారు భూలక్ష్మి వెల్లుల నుంచి. సో ఇందాక క్వశ్చన్ పంపించారు, ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. సో ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి, సారీ మేబీ మెసేజెస్లో మిస్ అయి ఉంటుంది. అండ్ ఓకే, నాకు ఫాదర్ లేరు, చిన్నప్పుడే చనిపోయారు. సో నేనేం గిఫ్ట్ ఇవ్వలేను, కాకపోతే మా కూతురు తమ్ముళ్ళ కూతుళ్ళు నలుగురు ఉన్నారు. సో వాళ్ళు హ్యాపీ ఫాదర్స్ డే చెప్పి కేక్ తెచ్చి కట్ చేయించి ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేస్తారు. సో అదే గిఫ్ట్ అంటూ పంపించారనమాట, సూపర్. పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి. సో వన్స్ అగైన్ మీకు అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే విషెస్ కూడా అండి. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజ్ గారు బుక్ ఇస్తానంటున్నారు. అలాగే నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి బుక్ అంటూ పంపించారు. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు పంపించారు. ఓకే, అండ్ అలాగే బుక్స్ అంటున్నారు. సో ఓకే, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ గారు, అనంతపురం నుంచి అనురాధ గారు పాదాభివందనం చేసి దీవెనలు తీసుకోవడం మంచిది అంటున్నారు. అండ్ చిలక నారాయణ అనసూయ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకే, సో మరి తెలుసుకుందాం మరి గ్లోబల్ డేటా ప్రకారం అసలు ఎక్కువ మంది ఏం గిఫ్ట్ ఇస్తారు అనేటువంటి విషయాన్ని.

రే మనకి భారతదేశంలో తక్కువ జరుపుకోవడం అనేది చాలా తక్కువ కదండి. అంటే ఈ మధ్య కాలంలో, అంటే గత 10 సంవత్సరాలుగానో ఈ మధ్య జరుపుకుంటున్నాం, కానీ ఫాదర్స్ డే, బ్రదర్స్ డే, మదర్స్ డే, సిస్టర్స్ డే, ఫ్రెండ్షిప్ డే ఇట్లాగా ఇంతకుముందు ఇన్ని డేస్ అయితే మనం జరుపుకునే వాళ్ళం కాదు కదా. సో ఎక్కువగా పాశ్చాత్యులు, అంటే ఇంగ్లీష్ పీపుల్, సో యుఎస్, యూకే ఇలాంటి ప్లేసెస్లో ఉండేవాళ్ళు జరుపుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువగా, అంటే ఎప్పటి నుంచో ఇవంతా క్యాల్కులేట్ చేస్తే గ్లోబల్ డేటా ప్రకారం ఎక్కువగా టైస్ ఇస్తారంట గిఫ్ట్. అంటే టై కట్టుకుంటారు కదా, సో టై అనేది గిఫ్ట్గా ఇస్తారంట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉంది వాచ్, రిస్ట్ వాచ్. సో రిస్ట్ వాచెస్ ఎక్కువగా ఇస్తారట. సో అది మరి సంగతి, ఈ రెండిట్లో ఏది ఆన్సర్ పంపించిన కరెక్ట్ ఆన్సరే. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం.

సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వేదవ్యాసుని అసలు పేరు ఏమిటి? క్వశ్చన్ మార్క్ సార్ రిపీట్ చేస్తున్నాను, వేదవ్యాసుని అసలు పేరు ఏమిటి? మరి మీకు కనుక ఆన్సర్ తెలిసి వాట్సాప్ చేస్తూ ఉండండి 0866 2488 14 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మరి మన ఫాదర్స్ అందరికీ కూడా డెడికేట్ చేస్తూ ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీ అందరి కోసం అయితే వినిపిస్తున్నాను, నాన్నకు ప్రేమతో ఈ చిత్రం నుంచి.

ఎస్, మరి మన సందడే సందడిలో లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి వేదవ్యాసుని అసలు పేరు ఏమిటి అని. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు కేదార్ వీరేష్ గారు, రాజం నుంచి, అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు. షార్ట్ కట్టా? ఓకే. పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. అలాగే కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి, కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు, కనకారావు గారు పెడ నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కూర్నతల్ సునీల్ గారు అన్నమయ్య జిల్లా నుంచి, అలాగే గడిగే తిమ్మప్ప ఎమ్మిగనూరు నుంచి, అనంతపూర్ నుంచి అనురాధ గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి, మంగళగిరి జయలక్ష్మి గారు, అండ్ మండల శ్రీరాములు గారు అన్నమయ్య జిల్లా నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, అలాగే జాకిర్ హుస్సేన్ గారు అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా చిలుక నారాయణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నిజామాబాద్ నుంచి, కాళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి, మూల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కీర్తి గారు కూచినపూడి, ఓకే. అలాగే నాగేంద్రప్ప ఉడవు కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు, అలాగే వరప్రసాద్ గౌడ్ అలాగే రాజేశ్వరమ్మ నంద్యాల డిస్ట్రిక్ట్ ఎరగూడూరు నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా రమేష్ గారు అనంతపురం నుంచి, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు గారు, వీరభద్రారావు కనకారావు గారు, సారీ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, అలాగే మోహన్ రావు లీలావతి హెంప్రి అమృత కప్పలదొడ్డి నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే వేదవ్యాసుని అసలు పేరు కృష్ణ ద్వైపాయన. సో ఇది ఇవాళ మన సందడి సందడి ప్రోగ్రామ్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కోటగిరి మల్లికార్

అర్జున్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, లతా గారు ఉయ్యూర్ నుంచి సో ఆన్సర్స్ పంపించేశారు. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మేజర్ చంద్రకాంత్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన మధిర. అమరావతిలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ నాయకులు ప్రజలకు సేవ చేయడానికి అంకితభావంతో పనిచేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. మచిలీపట్నంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి మంత్రి కొల్లు రవీంద్ర సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని లబ్దిదారులకు ఈరోజు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 854 మందికి 7.98 కోట్ల రూపాయల విలువ కల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశామని మంత్రి తెలిపారు. బాపట్ల మండలం సూర్యలంక బీచ్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పాల్గొన్నారు. ఆత్మకూరు పట్టణంలో ఈ సాయంత్రం జరగనున్న హనుమాన్ శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సీఐ గంగాధర్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలోని 1,626 అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసిన ఇండక్షన్ స్టవ్లు, వంట పాత్రల కిట్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఈరోజు పంపిణీ చేశారు. విజయవాడలో ఈరోజు నిర్వహిస్తున్న నీటి పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. గొల్లప్రోలు పట్టణ శివారులో

దాడులు నిర్వహించి అక్రమంగా నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసు అధికారులు అరెస్టు చేశారు. అక్రమ మద్యం తయారీ విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ఎస్ఐ రామకృష్ణ హెచ్చరించారు. రాప్తాడు మండలం గంగలకుంట సమీపంలో రైల్వే ట్రాక్పై ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సీఐఎస్ఎఫ్ 24 ఏఎస్ఐ పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరిన్ని వివరాలకు సీఐఎస్ఎఫ్ RECTT.CISF.GOV.in వెబ్సైట్ ను సందర్శించవచ్చు. భారత్ ఏ శ్రీలంక ఏ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 378 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక ప్రస్తుతం 18 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. వివేక్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: Bharti FM 101.3.
1: గంటల 3:50 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో వన్ ఫిల్మ్ సాంగ్స్ అయితే వినబోతున్నాం. ఇంతకీ ఏంటి ఆ సాంగ్స్ అంటే అల్లరి ప్రియుడు ఈ చిత్రం నుంచి సాంగ్స్ అయితే వినబోతున్నాం అనమాట. రాజశేఖర్ మధుబాల అండ్ రమ్యకృష్ణ గారు నటించినటువంటి అద్భుతమైనటువంటి మూవీ. అండ్ అలాగే అసలు ఈ మూవీలో సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంలో వివిధ ప్రోగ్రాంలో అల్లరి ప్రియుడు ఈ చిత్రం నుంచి సాంగ్స్ అయితే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి.

0: మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. మరి సమయం చూసుకుంటే 4:48:40 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్లో టైం. అండ్ ఇంకొద్దిసేపట్లో అంటే 4:50 మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల. అండ్ ఇంకా

అండ్ ఇంకా మరి సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి, సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలు అలాగే మంచి టాపిక్స్తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ స్టే హెల్దీ అంటూ, సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్. అండ్ ఇప్పుడైతే కాసేపట్లో మీరు వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా.

Hello dear friends, welcome to our musical vanilla program. Musical endukantunnarante ivvala manamu music and paatala gurinchi maatladukuntunnam. So this is your RJ Chetan welcoming you all. Paatalu paadatam chaala mandiki ishtam. Mahilalu ekkuva paatalu paadutu untaru chinna pillalanu bujjaginchataniki variki gooramuddalu tinipinchataniki amma paade paatalu amrutanla untayi. Tana bidda kosam jola paatalu paadina తల్లులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. అక్కడ ఒక రీసెర్చ్ జరిగింది, దాంట్లో ఇది వెల్లడించారు. అయితే ప్రసవం తరువాత వచ్చే కుంగుబాటు నుంచి బాలింతలు బయటపడేందుకు పాటలు పాడటం ఓ చక్కని మందులా పనిచేస్తుందని ఎక్స్పర్ట్స్ గుర్తించారు. సాధారణంగా ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు ఒక రకమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు, ఆందోళన పడుతూ ఉంటారు. అయితే పాటలు పాడితే ఈ సమస్యల నుంచి చాలా తొందరగా కోలుకోవచ్చని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. అందులోనూ ఒంటరిగా కాకుండా గుంపుగా నలుగురితో కలిసి స్వరం కలిపితే మహిళల్లో మరీ తొందరగా మార్పు వస్తుందట. ప్రతి 8 మంది బాలింతల్లో ఒకరు డిప్రెషన్ కి గురవుతున్నారని అంచనా. ఈ సమస్య నుంచి తల్లి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. వీళ్లకే కాదు, వయసు పైబడిన వారు పాటలు పాడినా మంచి ప్రయోజనం ఉందట. పెద్దలు పాటలు పాడితే డిమెన్షియా వంటి మానసిక రుగ్మతల నుంచి బయటపడొచ్చని అధ్యయనం వెల్లడించింది. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్

0951522739 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

అందరు గాయకులు సమానంగా సృష్టించబడరు. కొంతమంది రాగ్ మల్హార్ యొక్క ఆత్మీయమైన ప్రదర్శనతో వర్షం కురిపించగలిగితే, మరికొందరు వారి తల్లులు మాత్రమే మెచ్చుకోగలిగే గాత్రాన్ని కలిగి ఉండొచ్చు. అయితే టాలెంట్ ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. మీరు 21వ శతాబ్దానికి చెందిన తాన్సేన్ అయినా లేదా వెరీ షాయ్ బాత్రూమ్ సింగర్ అయినా తప్పక పాడండి. మీకు పాడటం అంటే ఇష్టమైతే మీరు చదవబోయేదాన్ని మీరు ఇంకా ఇష్టపడతారు. యు విల్ లైక్ వాట్ యు ఆర్ రీడింగ్. మీరు వినోదాన్ని అందించడమే కాకుండా ఇది కొన్ని చక్కని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పాడటం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి మరి ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. పాడటం వల్ల మీ ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి, మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, మీరు పాడినప్పుడు మీరు రిలాక్స్ అవుతారు. ఇప్పుడు ఇది మీకు కొంచెం సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, సింగింగ్ పాడటం వల్ల మీ బ్లడ్ స్ట్రీమ్ లో అంటే రక్తంలో కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయని, మిమ్మల్ని రిఫ్రెష్డ్ అండ్ రిలాక్స్డ్ గా ఉంచడంలో సహాయపడుతుందని సూచించడానికి తగినన్ని ఆధారాలున్నాయి. కాబట్టి మీ చెడు మానసిక స్థితిని అధిగమించడానికి మీకు ఇష్టమైన పాటను పాడండి. అంతేకాకుండా కొన్ని స్పీచ్ డిసార్డర్స్ ఉంటాయి, వాటిని కూడా పాడటం వల్ల తగ్గించుకోవచ్చు. కమీనే అని హిందీలో ఒక పాపులర్ ఫిల్మ్ ఉంది, గుర్తుందా? ఎందుకంటే ఆ ఫిల్మ్ లో అతను మాట్లాడేటప్పుడు కాకుండా పాడేటప్పుడు అతను తడబడ్డం తక్కువగా కనిపిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి, మెదడు గాయాలు మరియు ఆటిజం వంటి వ్యాధుల్లో స్పష్టంగా కనిపించే ప్రసంగం సంబంధిత నాడీ పరిస్థితులను మెరుగుపరచగల గానం యొక్క చికిత్సా ప్రభావాలను సూచించే తగినంత శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. పాట పాడటం వల్ల స్నేహితులను సంపాదించుకోవచ్చు. Yes, you heard it right, my dear friends. పాడటం వల్ల అందరూ మీ వైపు అట్రాక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరికి పాడాలనుంటుంది. మీ సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అలాగే లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి ఒక గ్రూప్ సింగింగ్ గా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నిజంగా టాలెంటెడ్ సింగర్, నేర్చుకున్న సింగర్ అయితే వేరే వాళ్లకు నేర్పించవచ్చు. హూ డజంట్ లైక్ సింగింగ్? పాట పాడటం ఎవరికి ఇష్టం ఉండదండి? రాదు కాబట్టి పాడరంతే. కాస్త నేర్చుకుంటే అందరూ పాడగలరు. సంగీతం తరచుగా మానవ మనసులపై భావోద్వేగ ప్రభావాన్ని ఎందుకు చూపుతుందో శాస్త్రవేత్తలకు తెలియదు. ఇది మిమ్మల్ని మీ బాల్యంలో ఒక ప్రదేశానికి తీసుకెళ్లొచ్చు, లేదా మీ మొదటి హార్ట్ బ్రేక్ ను మీకు గుర్తు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇది ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగలదు. ఎవరితోనైనా పాడటం వల్ల మీరు వారితో మానసికంగా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మ్యూజిక్ పట్ల మీకున్న సాధారణ ప్రేమతో మీరు వారితో బంధం ఏర్పరచుకుంటారు. మీరు పాడేటప్పుడు మీరు మీ స్వరతంతువులు, మీ ముఖ కండరాలు అండ్ మరీ ముఖ్యంగా మీ ఊపిరితిత్తులను ఉపయోగించుకుంటారు. లంగ్ కెపాసిటీ పెంచడం ద్వారా వాటిని ఇంకా స్ట్రాంగ్ గా చేయొచ్చు. COPDతో బాధపడుతున్న వారు తరచూ పాడమని సలహా ఇస్తారు. ఆస్తమా ఉన్నవారు సింగింగ్ థెరపీ వల్ల కూడా ప్రయోజనం పొందొచ్చు. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు కంపించే మన శ్వాసనాళాలు బదులుగా ఉండే కండరాల వల్ల గురకొస్తుంది. ఇది విచిత్రమైన ధ్వనిని సృష్టించే కంపనం. గురక పెట్టే వారి నిద్రలేని జీవిత భాగస్వాములు పాడటం వల్ల గురకను అరికట్టొచ్చని తెలుసుకుని సంతోషిస్తారు. గాయక గాయకులపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ వదులుగా ఉన్న కండరాలను బలోపేతం చేయడంలో సింగింగ్ ప్రాక్టీస్ సహాయపడుతుందని, తద్వారా గురక చికిత్సలో సహాయపడుతుంది. క్యాన్సర్ పేషెంట్స్ మానసిక క్షేమం తరచుగా ఆందోళన కలిగిస్తుంది, ఎందుకంటే ఇది వారి రోగ నిరోధక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలున్నాయి. పాటలు పాడటం వారి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అండ్ వారి రోగ నిరోధక వ్యవస్థలోని భాగాలను మాడ్యులేట్ చేయడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిత్తవైకల్యం ఉన్న రోగులు మెదడుపై కూడా పాడటం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వారి పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కోవడంలో వారికి సహాయపడుతుంది. బహుశా పాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే చిత్తవైకల్యం ఉన్న రోగుల్లో జ్ఞాపక శక్తి క్షీణించడంలో కూడా ఇది సహాయపడుతుంది. విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి పాడటం వల్ల. దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనేలేదు. పాటలు పాడటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మ్యూజిక్ వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. కానీ ప్రస్తుతమున్న సమాజంలో మన బిజీ లైఫ్ స్టైల్లో ఇవన్నీ మర్చిపోయి ఎక్కడికో పరిగెడుతున్నాం. ఎక్కడికి ఆ పరుగు అంటే చాలా మందికి తెలియనే తెలియదు. సిస్టంలో ఉన్నాము, ఇరుక్కుపోయాం కాబట్టి.

0: పరిగెత్తాలి అంటారు. పరిగెత్తకపోతే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ ఫ్యామిలీ ఎలా నడుస్తుంది, పిల్లలు ఫీజులు ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా యువర్ హెల్త్ ఈజ్ ఆఫ్ అట్ మోస్ట్ ఇంపార్టెన్స్. మీ ఆరోగ్యం చాలా ముఖ్యం, అది మీ శారీరక ఆరోగ్యమైనా మీ మానసిక ఆరోగ్యమైనా. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇంత చిన్న విషయమే కదండి విచ్ యూ క్యాన్ యాడ్ ఇన్ యువర్ రొటీన్. ప్రతిరోజు మ్యూజిక్ ని మీ జీవితంలో అంశంలా చేసుకోండి అండ్ యూ విల్ సీ ద బెనిఫిట్స్. మీలో చేంజ్ మీరే చూసుకుంటారు. యూ విల్ డెఫినెట్లీ నోటీస్ ద పాజిటివ్ చేంజ్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: विविध भारती FM 101.3
1: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుకన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుందన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ నాకు చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి గోరంత దీపం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం కెవి మహదేవన్.

0: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటోంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: కార్యక్రమంలో తర్వాత పాట హలో ఫ్రెండ్ చిత్రం కోసం చిత్ర పాడిన భువన చంద్రగీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: కార్యక్రమంలో తర్వాత పాట గండర గండడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన గీతం, సంగీతం ఎస్పి కోదండపాణి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట గోల్కొండ అబ్బులు చిత్రం కోసం కేజే యేసుదాస్ బృందం పాడిన వేటూరి గీతం. సంగీతం సత్యం.

కార్యక్రమంలో తర్వాత పాట ఎవరైనా ఎప్పుడైనా చిత్రం కోసం రీటా రాహుల్ నంబియార్ పాడిన రెహమాన్ గీతం, సంగీతం మణిశర్మ.

ఈరోజు సాయంత్రం 6:30 మహిళల ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫర్డ్ గ్రౌండ్లో జరగనున్న క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది.

ఈరోజు రాత్రి 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో నల్లమాడ మండలం మసకవంకపల్లి మండల పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం
1: అందరికీ నమస్కారం. ఈనాటి బాలవాణి కార్యక్రమంలో నల్లమాడ మండలం మస్కొంకపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీమతి ఎస్ తస్లిం బాను, హెడ్ మాస్టర్. రూపకల్పన శ్రీమతి బి కవిత మేడం. వ్యాఖ్యాత కుమారి ఎం దేవనందిని, 6వ తరగతి. కార్యక్రమంలో ముందుగా ప్రార్థన గీతంతో మన ముందుకు వస్తున్నారు తేజ మోహనకృష్ణ, 6వ తరగతి.

పోస్టుకార్డు పోస్టుకార్డు పోయి వస్తావా, పుట్టి బాబాకు చిట్టి మదర్ ఫోటో ఇస్తావా, మామ బిడ్డకు నా మంచి మామ చెప్తావా, పోస్టుకార్డు పోస్టుకార్డు పోయి వస్తావా, చిన్ని చెల్లెలు కన్న మాట చెవులో చెప్తావా, అత్త మామకు అల్లుడు చే వార్త చెప్తావా.

కార్యక్రమంలో ఇప్పుడు భారతదేశపు బాలలం అంటూ పాటను పాడడానికి వస్తున్నారు లావణ్య, కృష్ణవేణి, శ్రావణి 3వ తరగతి.

0: తర్వాత పద్యాలు పాడడానికి వస్తున్నారు. లిఖిత్ 7వ తరగతి.
1: కోపము నను ఘనత కొంచెమైపోవును, కోపము నను మిగులు గోడు చెందు, కోపమడిచనేని కోరికలీడెరు, విశ్వదాభిరామ వినురవేమ భావం. కోపం వల్ల గొప్పతనం తగ్గిపోతుంది, కోపం దుఃఖాన్ని కలుగు చేస్తుంది, కోపాన్ని అణుచుకోగల వారి కోరికలు నెరవేరుతాయి. అనగననగరాగా మతి శైలచనుండు, తినగ తినగవేమో తీయనుండు, సాధమున పనులు సమకూర ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ భావం. సాధన చేయగా చేయగా రాగాల పన ఇంపుగా ఉంటుంది, తినగ తినగ వేపాకు తీయగా ఉంటుంది. సాధన చేస్తే ఏ పనులైనా నెరవేరుతాయి.
0: ఇప్పుడు ఎక్కడికమ్మా బండిలో పాట పాడడానికి వస్తున్నది పూజిత, హేమలత 2వ తరగతి.

0: తీయగనుండు అదేమిటే? కొబ్బరికాయ. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చి తైతక్కలాడింది, ఏమిటో చెప్పు కవ్వ. తోక ఉంటుంది, జంతువు కాదు, ఆకాశంలో ఎగురుతుంది, విమానం కాదు, ఏమిటో చెప్పు గాలిపటం. తండ్రి గరగర, తల్లి పిచ్చు పిచ్చు, బిడ్డలు రత్న మాణిక్యాలు, ఏమిటది? పనస పండు.
1: కార్యక్రమంలో తర్వాత చదవాలి అందరం అంటూ పాట పాడడానికి వస్తున్న వారు స్వాతి, గౌతమి, శ్వేత 5వ తరగతి.

0: అమ్ముడా.
1: ఇప్పుడు పొడుపు కథలు చెప్పడానికి వస్తున్నారు 3వ తరగతి విజయ్.
2: చెయ్యని కొండ, పొయ్యని నీళ్ళు, వేయ

భావం ఇంపుగా చదవని నూరు, అమ్మ అని పిలిచి అన్నం పెట్టమని అడగని నూరు, తమ్ములను ప్రేమతో పిలువని నూరు, గుమ్మరి మన్ను తవ్వినట్టి గొయ్యి వంటిది.

0: సుమతి భావం పరస్పరం స్నేహం ఉన్న రోజుల్లో తప్పులు ఎప్పుడు కనపడబోవు. ఆ స్నేహం చెడిపోగానే అన్ని తప్పులుగానే కనపడుతుంటాయి. ఇది నిజం.
1: తర్వాత బడిలో ఆటుందిరా అంటూ పాట పాడడానికి వస్తున్నారు దేవనందిని, పుష్ప, సంధ్య.

0: చిన్న బడిలోన పాటుందిరా, బడిలోన ఆటుందిరా, చిన్న బడిలోన పాటుందిరా.
1: ఇప్పుడు కథ చెప్పడానికి శ్రావణి వస్తున్నారు, విన్నాం.
2: జాను 2వ తరగతి చదువుతాంది. ఎప్పుడు చిరుతిండ్లు తినే అలవాటు జానుకు చాలా ఎక్కువ. దాంతో కడుపు నిండి మధ్యాహ్న భోజనం కూడా సరిగ్గా చేసేది కాదు. ఓ రోజు జాను మిగిలిన అన్నాన్ని పారవేయడం గమనించిన మాస్టరు, ఏం జాను ఏం చేస్తున్నావు, అన్నాన్ని తినకుండా ఎందుకు అలా పారేస్తున్నావు అని అడిగారు. కొంచెం తినేసరికి కడుపు నిండిపోయింది మాస్టరు, అందుకే మిగిలిన అన్నం పారేస్తున్నాను అని చెప్పింది జాను. మన దేశంలో అన్నం లేక ఆకలితో బాధపడేవారు చాలామంది ఉన్నారు. మనకు ఉంది కదా అని వృధా చేయవచ్చా ప్రశ్నించారు విజయ్ మాస్టర్. ఇంకెప్పుడు ఇలా చేయను మాస్టరు అంది. కానీ ప్రతిరోజు మిగిలిన అన్నం పారవేయడం జానుకు అలవాటుగా మారిపోయింది. ఇది ఇలా ఉండగా ఒక రోజు జాను తన బాబాయ్తో కలిసి ఓ పెళ్ళి విందుకు వెళ్ళింది. ఎన్నెన్నో వంటకాలను నోరు రుంచే రుచులు చక్కగా వడ్డిస్తున్నారు. అంతా ఆనందంగా భోంచేస్తున్నారు. కానీ జాను అక్కడ ఒక విషయాన్ని గమనించింది. అదేంటంటే అక్కడ చాలామంది తనను లాగానే భోజనాన్ని పదార్థాలు వృధా చేస్తూ పారేస్తున్నారు. మాసిన బట్టలతో ఉన్న తల్లి తన పిల్లవానితో అక్కడికి వచ్చి అందరూ పారవేస్తున్న భోజనాన్ని ఎంగిలాకులతో పాటు తీసుకొని తినడాన్ని జాను గమనించింది. అది చూసిన జానుకి చాలా బాధేసింది. విజయ్ మాస్టరు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చాయి. తను రోజు పారేస్తున్న అన్నం వెనుక ఇంత కష్టం దాగుందా. వెంటనే జాను ఒక నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఎప్పుడు జాను అన్నాన్ని వృధా చేయలేదు. తను తినగలిగిన అంత మాత్రమే వడ్డించుకొని పూర్తిగా తినేది.
1: ఇప్పుడు పాట పాడడానికి వస్తున్నారు ప్రియా, పూజిత.

0: వెళ్ళు చిట్టి చిలకమ్మ అంటూ మన ముందుకి వస్తుంది లోకేశ్వరి.
1: చిట్టి చిలకమ్మ పలక ఏదమ్మ, పావురాయమ్మ పట్టుకెళ్ళిందా, పలక తేవమ్మ పలక నారమ్మ పండు నీరమ్మ.
0: తర్వాత పిల్లలు బడికి వస్తున్నారు అంటూ మన ముందుకి ఒకటో తరగతి సుదర్శన్ వస్తున్నాడు.
2: పిల్లలు బడికి వచ్చారు, పలక బలపం పట్టారు, జాతులు ఎన్నో రాశారు, బొమ్మలు ఎన్నో గీశారు, బందితో అట్టలు ఆడారు, బహుమతులు ఎన్నో గెలిచారు.
0: ఇప్పుడు రింగు రింగులు సాయిపోవు అంటూ మన ముందుకి వస్తున్నారు తేజ వసంత్ 6th క్లాస్.

0: నల్లించు పట్లు చీర నేను కట్టనాని జడలు పూలు పెట్టానాని జడలు పూలు పెట్టానా.
1: ఇప్పుడు గ్లోబురా గ్లోబురా అంటూ తేజ పుష్ప వస్తున్నారు.

గ్లోబులో 7 ఖండాలురా. అందులో పెద్దది ఆసియా, అందులో చిన్నది ఆస్ట్రేలియా. గ్లోబురా, ఇది గ్లోబురా, గోళాకారపు గ్లోబురా, భూమికి నమూన గ్లోబురా. గ్లోబులో 5 మహాసముద్రాలు.

గ్లోబులో 7 ఖండాలురా. అందులో పెద్దది ఆసియా, అందులో చిన్నది ఆస్ట్రేలియా. గ్లోబురా, ఇది గ్లోబురా, గోళాకారపు గ్లోబురా, భూమికి నమూన గ్లో.

0: సంగురాలు.
1: మీరు ఇంతవరకు బాలవాణి కార్యక్రమంలో నల్లమాడ మండలం మస్కొంగపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కతంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీమతి ఎస్ తస్లింబాను, హెడ్ మాస్టర్. రూపకల్పన శ్రీమతి బి కవిత. వ్యాఖ్యాత కుమార్ ఎం దేవనంద్, 6వ తరగతి.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: The main event in India was held in Kolkata's Red Road, led by Prime Minister Narendra Modi, who performed yoga alongside thousands of practitioners at the iconic venue. Speaking on the occasion, Prime Minister Modi emphasized yoga's role in providing pathway from mental wellness to physical wellness.
1: योग केवल हमारे शारीरिक स्वास्थ्य पर ही फोकस नहीं करता, योग मानसिक स्वास्थ्य से शारीरिक स्वास्थ्य का मार्ग दिखाता है। इसलिए योग के विषय में युक्त चेष्टस्य कर्मसु कहा गया है, यानी हमें क्या करना चाहिए, क्या नहीं करना चाहिए, इसका बोध, ये बोध हमारे जीवन में शांति का स्रोत तो बनता ही है, इससे विश्व शांति का मार्ग भी खुलता है।
0: The International Day of Yoga is being observed throughout the globe today. President Draupadi Murmu performed yoga at the Garrison Ground in Jabalpur, Madhya Pradesh. Indian women hockey team has lifted the FIH Women's Nations Cup for the second time, defeating host New Zealand 2-0 in the final in Auckland today. Prime Minister Narendra Modi has congratulated the Indian team on their win and praised them for the exceptional performance throughout the tournament. In cricket, India A defeated host Sri Lanka by 66 runs in the summit clash of the Tri-Nation A series in Dambulla. Today, put into bat, India posted 377 runs for the loss of 9 wickets in stipulated 50 overs. In reply, Sri Lanka were bowled out for 311 in 47.1 overs. And with that, we end this news bulletin.
2: Peddakodala. ఇది నీ కోసమమ్మా.
3: దీనికి ఇంత అందరు వచ్చింది.
2: అరే చిన్న కోడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
3: కానీ నాయనమ్మా, మీకోసం
4: అంతా తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
2: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సాంకేతికత ఆధ్యాత్మికతల కలయికతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో నీట్ యూజీ 2026 పునః పరీక్ష ఈరోజు ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. సాంకేతికత ఆధ్యాత్మికతల కలయికతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ఈరోజు నిర్వహించింది. యోగా గురువు బాబా రామ్దేవ్ సమక్షంలో పలువురు యోగాసనాల సాధన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్తో రామ్దేవ్ బాబా ప్రాణాయామం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి చొరవతోనే ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగల విశ్వగురు సామర్థ్యం ఒక్క భారతదేశానికే ఉందన్నారు. రసాయనరహిత ఆహారాన్ని అందించేందుకు రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 1 గంట పాటు యోగా కోసం కేటాయించాలని, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
7: ఒత్తిడి మానసిక ఆందోళన తగ్గించేది యోగా, శారీరకంగా మానసికంగా స్ట్రాంగ్ చేసేది యోగా, శరీరాన్ని మనసును అనుసంధానించే శక్తి ఒక్క యోగాకే ఉంది. ఫిజికల్ గా మెంటల్ గా ఫిట్ గా ఉంచే ఏకైక సాధనం యోగా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
6: యోగ సాధనతో మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక సమతుల్యత సాధ్యమని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి ఫలితంగా ఐక్యరాజ్య సమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించిందన్నారు. యోగా అంటే వ్యాయామం కాదని, ఒక జీవన విధానమని పేర్కొన్నారు. శరీరం మనస్సు ఆత్మ మధ్య సమన్వయాన్ని నెలకొల్పే మహోన్నత సాధనమే యోగా అని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం

0: సో సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా ఆయన పోస్టు పెట్టారు. యోగా అనేది భారతదేశ నాగరికత జీవన విధానంలో ఒక అంతర్భాగమని వ్యాఖ్యానించారు. ప్రపంచానికి భారతదేశం అందించిన ఒక అమూల్యమైన కానుక యోగా అని అభివర్ణించారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక స్పష్టత, అంతర్గత సమతుల్యత, ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్యకర ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగం చేసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు విశాఖపట్నం సాగర తీరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక అని, దాని ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఈరోజు ప్రశాంత వాతావరణంలో జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్షను నిర్వహించారు. రాష్ట్రం నుండి 65,790 మంది అభ్యర్థులు నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం 185 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. యోగా సాధన వల్ల మానసిక శారీరక దృఢత్వం లభిస్తుందని, అందరూ యోగాను నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని గాంధీ పార్కులో జరిగిన యోగా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ప్రపంచంలోని 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గుంటూరు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. వందలాది మందితో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఇతర ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను తీసుకొచ్చే జీవన విధానమని అన్నారు. నేడు 177 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం భారతదేశానికి గర్వకారణమని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. యోగ సాధనతో మనసు ప్రశాంతంగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యోగాను ప్రధానమంత్రి విశ్వవ్యాప్తం చేశారని అన్నారు. పూర్వీకులు మనకు అందించిన ఈ యోగాను మనం నిత్యం సాధన చేయాలని, యోగా సాధనతో మంచి ఆరోగ్యం సాధ్యమని పేర్కొన్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏఓబి ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ శాఖలు సంయుక్తంగా జరిపిన దాడిలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు పరిధిలోని అరకు నియోజకవర్గం ముంచింగిపుట్టు మండలం బూసిపుట్టు వద్ద ఈరోజు నిర్వహించిన దాడిలో సుమారు 5,60,00,000 రూపాయల విలువైన 1,125 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 3 వ్యక్తులను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలో ఈ నెల 23వ తేదీ వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని, కోస్తా జిల్లాల్లో వేడి, తేమతో కూడిన ఉక్కపోత వాతావరణం ఉంటుందని ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో ఈ రోజు మరియు రేపు ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో వీచే అవకాశం ఉంది.
0: రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ

0: మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు 12వ అంతర్జాతీయ యోగాంధ్ర 2026 దినోత్సవం సందర్భంగా ఏలూరులో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యోగాంధ్రతో రాష్ట ప్రజలు ఆరోగ్యం వైపు అడుగులు వేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. యోగా ఆరోగ్యవంతమైన నవ సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ యోగాకు కొంత సమయం కేటాయించాలని అన్నారు. యోగా ఒక ఆధ్యాత్మిక సాధనమని, ఇది శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంకేతికత ఆధ్యాత్మికతల కలయికతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో నీట్ యూజీ 2026 పునః పరీక్ష ఈ రోజు ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని హోంమంత్రి మంగళపూడి అనిత పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
2: TLI है ना?
1: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं TLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.

ఈ సాయంత్రం 6:30 ఐసీసీ మహిళా ప్రపంచకప్ క్రికెట్ 2026లో భాగంగా భారత్ సౌత్ఆఫ్రికా జట్ల మధ్య మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ గ్రౌండ్లో జరగనున్న క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది.

రాత్రి 7:15 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు. రాత్రి 8:40 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు ప్రసారమవుతుంది.

ఈరోజు రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి 9:30 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు ప్రసారమవుతుంది. మ్యాచ్ ముగిసే వరకు రాత్రి 11:00 చిత్రసీమ సినిమా పాటలు, 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. రేపటి ప్రసార వివరాలు రేపుదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివనామావళి అష్టకం, శివ పంచాక్షర స్తోత్రం, శివభక్తిగీతం ప్రసారమవుతుంది.

6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ టి నాగరాజు. 6:35 సేద్యపు శుద్ధులు శీర్షికన సోలార్ పంపు సెట్ల ఉపయోగాల గురించి

ట్రాక్టర్ నగర్ టెక్నీషియన్ శ్రీ సివి కిరణ్ కుమార్ గారు అందించే వివరాలు వినవచ్చు. 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

రేపుదయం 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 11వ భాగం వినవచ్చు. రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో డాక్టర్ జి యమునారాణి గారి స్వీయ కవితలు వినవచ్చు. అనంతరం భక్తిమాల కార్యక్రమంలో భక్తిగీతాలు ప్రసారమవుతాయి.

8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ. రచన శ్రీయన్ సుదర్శన్ రెడ్డి. 8:35 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి.

రేపుదయం 9 గంటలకు మానవతయే మంచిబడిరా రూపకం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ ఏ హేమంతరాజు, శ్రీమతి ఎం అనుష, రచన నిర్వహణ శ్రీ ముళ్ళగిరిహరి. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు.

రేపు ఉదయం 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి. రేపటి సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు.

రేపు సాయంత్రం 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. కార్యక్రమ సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి.

రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన శ్రీ దళవాయి అంజినప్ప బృందం వారిచే సుందరకాండ తోలుబొమ్మలాట నేపథ్యగానం వినవచ్చు. 7:45 వికసిత్ భారత్

రేపు రాత్రి 8 గంటలకు చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:45 చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వినవచ్చు.

రేపు రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి 9:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపటి మా ప్రసార వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30, సమయం 6:30గా వస్తోంది. మరి కాసేపట్లో క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. ఎర్ర సముద్రం చిత్రం కోసం వంగపండు బృందం పాడిన వంగపండు సాహిత్యం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

కార్యక్రమంలో తర్వాత పాట హ్యాపీ హ్యాపీగా చిత్రం కోసం కార్తీక్ పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ.

కార్యక్రమంలో తర్వాత పాట గరగాట గోపయ్య చిత్రం కోసం మనో చిత్ర పాడిన రాజశ్రీ గీతం, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట గజ దొంగ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో తర్వాత పాట గంగామంగ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం రమేష్ నాయుడు.

శ్రోతలు ఇంతవరకు హృదయాంజలి చిత్రం కోసం చిత్ర పాడిన గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడొక లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

0: చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తారు. ఫిఫా ప్రపంచకప్లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు ఇంగ్లీష్తో పాటు 12 భారతీయ భాషల్లో నిర్వహించారు. పరీక్షకు ముందు నిన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించి అన్ని వ్యవస్థల పనితీరును పరీక్షించింది. ఇందులో జామర్లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్స్ వంటి భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది. పరీక్ష సజావుగా, పారదర్శకంగా జరగడానికి పర్యవేక్షకులు, కోఆర్డినేటర్లు, పరిపాలన అధికారులు, పోలీసులతో పాటు 2,00,000కు పైగా సిబ్బందిని నియమించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలు ఐఎన్ఎస్ దోనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రైలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, నౌకా నిర్మాణ రంగంలో భారతదేశం ఒక కొత్త దార్శనికతతో ముందుకు సాగడం ప్రారంభించిందన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం పలు విధానపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, నిర్వహణను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు మోదీ తెలిపారు.
1: 2014 తక్ దేశ్ కా కుల్ డిఫెన్స్ ప్రొడక్షన్ 40,000 కరోడ్ రూపాయ కే ఆస్పాస్ థా. ఆజ్ యహ్ బఢ్కర్ లగ్భగ్ 1,80,000 కరోడ్ రూపాయ తక్ పహుంచ్ గయా హై. ఔర్ సాథియో, ఏక్ తరఫ్ దేశ్ మే రక్షా ఉత్పాదన్ తేజీ సే బఢా హై, దూసరీ తరఫ్ హమారా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అభూతపూర్వ గతి సే బఢ్ రహా హై.
0: ఈ యుద్ద నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారతదేశ భవిష్యత్తుకు సంకేతమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ సముద్ర రంగం లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. దేశంలో రక్షణ రంగ ఉత్పత్తి వేగంగా వృద్ధి చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించిన రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం

0: 36వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆమె బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, రాణి దుర్గావతి ధైర్య సాహసాలకు ప్రతీక అని, భారతీయ మహిళలకు నిరంతరం స్ఫూర్తినిస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణ లక్ష్యం సమాజంలోని ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి అభివృద్ది ఫలాలు చేరినప్పుడే సాధ్యమవుతుందన్నారు. సమాజ అభివృద్దికి విద్య అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మంగుబాయ్ పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్ హాజరయ్యారు. రాష్ట్రపతి రేపు కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తున్నారు. ఇంధన భద్రత, సుస్థిరత, ఇంధన లభ్యత, ఈక్విటీ, సాంకేతికత, ఆవిష్కరణలు అనే మూడు అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా దృష్టి సారిస్తారు. బ్రిక్స్కు చెందిన 11 సభ్యదేశాల ఇంధన మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ది, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తారు. ఈ సదస్సు గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్కు ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. అలాగే సమగ్రత, సమానత్వం, సుస్థిరతతో కూడిన ప్రపంచ ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని తెలిపారు. అశ్విని వైష్ణవ్ జైపూర్లోని ఖతీపురా రైల్వే స్టేషన్ నుండి ఖతీపురా దర్భంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. అలాగే ఖతీపురాలో నిర్మించిన మెగా కోచింగ్ టెర్మినల్ను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన పలు ప్రయాణికుల సౌకర్యాలను ప్రజలకు అంకితం చేస్తారు. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకున్నారు. కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తూ, జూన్ 21న భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం ఉంటుందని, యోగా వల్ల అదిప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక దినంగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయసు వారికైనా పరిమితం కాదని పేర్కొన్నారు. యోగాను కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దానిని మన జీవితాల్లో ఒక భాగంగా చేసుకోవాలని ఆయన కోరారు.
1: యోగ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కి కళా సిఖాతా హై. యోగ హమే డూ యర్ డోంట్ సిఖాతా హై. ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హై తో స్వాస్థ్య హమారా స్వభావ్ బన్ జాతా హై. సాథియో, యోగ కేవల్ హమారే శారీరిక్ స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా. యోగ మానసిక స్వాస్థ్య సే శారీరిక్ స్వాస్థ్య కా మార్గ దిఖాతా హై.
0: ఫిఫా ప్రపంచకప్ లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్ లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. అమెరికాలోని అట్లాంటాలో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 ప్రారంభమవుతుంది. మరొక గ్రూప్ జి పోర్లో బెల్జియం నేషనల్ ఫుట్బాల్ జట్టు

ఇరాన్ నేషనల్ ఫుట్బాల్ జట్టుతో ఆడుతుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. దీంతోపాటు మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో కురుక్షేత్ర నాటకం నుండి అర్జున పాత్ర పద్యాలు వినిపిస్తున్నవారు శ్రీ బివి రంగారావు.
1: ద్రుపదుని పంపునాదనే పురోహితుడు భగవద్ అనుగ్రహమున ఎట్లటో 12 సంవత్సరములు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము గడిచినది. ఇక శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించి సంధిగావంప ప్రయత్నించడం గాక

అంధ్యుడు అంభోతి జావరుడు ఆకావనుడు అంగజ గజుడు శ్రీవత్సల్ కుడేమో

ధన్యోస్మి ధన్యోస్మి దేవా, ఇదిగో హృదయపూర్వకంగా కోరుకుంటున్నాడు మహాత్మ నందకుమార. యుద్ధమున నా రథమందు వసేపుమయ్యా, మధ్యన భానుమంగళ విధముల నిదగు కలిమి చేసి నా సందనముప్పుగాక, విపుసల తటి తేజము దప్పుగాక, నీవెల్తును ఆయుధము.

వినబడదేల గోవిందనేడు మనల గంగొని లెంకలను సరిల్పరు నమస్కృతులు.

దేవా దేవా, ఏ అనిష్టము రాకుండా నా మనం మీట్లు చూపింపదు. విరాట దుపదాదులు ఏమైనారో, కవలెట్లున్నారో, ధర్మజనగతి ఏమైనదో మహాత్మా, అది కాక దేవా

కానీ యోచించి చూడ నాకు ఒక విషయం తోచున్నది మహాత్మ. గురుడు పన్నిన తమి మగరమ భేద్య మనసు మనవారు సౌభద్రు నల్పిరటకు కటకట వాడు దాని చించుటయగాని మొనవెడలి వచ్చుటెరుగక మోసపోయే అభిమన్యు తండ్రి, నీవు నాకెట్టు దక్కుదురా తండ్రి. చతురం బోధిపరీతమైన ధర

0: శ్రోతలు ఇంతవరకు కురుక్షేత్రం నాటకం నుండి అర్జున పాత్ర పద్యాలు శ్రీ బివి రంగారావు గారిచే విన్నారు. ఇప్పుడు వినండి హరిశ్చంద్ర నాటకం నుండి చంద్రమతి పాత్ర పద్యాలు. వినిపిస్తున్నవారు శ్రీమతి వి సరోజ.
1: నాథా, మీరేలా

మాధాత్రాది రాజన్యులు ఎందరు పాలించిరి ఎందరి గిరి ఇక ఎం

ఈ చిన్ని పాపను రక్షింపరగా ఆ పరమేశ్వరా కదా.

నక్షత్రేశ్వర ఇటు వినుము. జరుగన్నేరదు దేహయా.

దుష్కరిచర్ మములే కాని పైకి తగు వస్త్రం బీనియం

ಅಟ್ಟಿ ಮಾದರಿ ಬಾ.

0: ప్రాణేశ్వరం. ఈ పట్టణంతో ఇరు అనుభవించి నామన యొక్కింత ఆలకింపుడు స్వామి.
1: కాలగతి సర్వ సంపదలు గోలు పోవా,
0: కాలగతి సర్వ సంపదలు గోలు పోయినా స్వామి,

సిరి నాకు మీరును, మీకు నేనే కదా more.

ప్రాణేశ్వర, మేము చూసి అవకాశం నాకు లేదు స్వామి. నా యజమానుడు తొందరపడుతున్నాడు. మేము దర్శించు భాగ్యం నాకు లభించిన స్వామి. కదలవేయని విప్రుడదలి.

的命中，我的爷爷你我种大在林族的公墓里，米诺的努力在你拉了命中，那儿我为

ముక్కోపి అయిన కాలకొస్తు కొంచెం బుక్కును పట్టుకొని చెడుగా

chiquipa.

శ్రోతలు ఇంతవరకు రంగస్థలి పల్లె ప్రాంతాలు శీర్షికన హరిశ్చంద్ర నాటకం నుండి చంద్రమతి పాత్య పద్యాలు శ్రీమతి వి సరోజ గారిచే విన్నారు. ఇంతటితో ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి సి సరస్వతి పాడిన లలిత గీతాలు.

శ్రోతలింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి సి సరస్వతి పాడిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రసధుని కార్యక్రమంలో పాత సినిమా పాటలు. కార్యక్రమంలో మొదటి పాట కన్న కూతురు చిత్రం కోసం పి సుశీల పాడిన గీతం.

కార్యక్రమంలో తర్వాత పాట జ్యోతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: తిరుమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు నవ్వు.
1: కార్యక్రమంలో తర్వాత పాట కులదైవం చిత్రం కోసం ఘంటసాల పాడిన గీతం.

శ్రోతలు రసధ్వని కార్యక్రమంలో పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత్ ఐరోపా సమాఖ్య ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శ్రీలంకతో జరిగిన త్రైపాక్షిక ఏ సిరీస్ క్రికెట్ పోటీలో భారత్ ఏ జట్టు విజేతగా నిలిచింది. వార్తల వివరాలు. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా శ్యామాప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైన 3 సరికొత్త యుద్ద నౌకలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక, ఐఎన్ఎస్ అగ్రై నౌకలను ఆయన నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో రక్షణ రంగంలో ఎన్నో కీలక విధానపరమైన సంస్కరణలను అమలు చేసిందని గుర్తు చేశారు. సముద్ర శక్తి బలంగా ఉన్న దేశం ఆర్థిక వ్యూహాత్మక ప్రభావం అంతే బలంగా ఉంటుందని, అందుకనుగుణంగానే భారత్ సన్నద్ధమవుతోందని పేర్కొన్నారు. నౌకల నిర్మాణం, వాటి మరమ్మతులు, మెయింటెనెన్స్ రిపేర్ ఆపరేషన్స్ రంగాలను జాతీయ మిషన్గా కేంద్రం భావిస్తోందన్నారు. రాబోయే కాలంలో సముద్ర తీర రక్షణ రంగం లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే ఒక జాబ్ ఇంజిన్గా మారబోతోందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: యాజ్ రక్షా క్షేత్రమే డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎక్స్పోర్ట్ కి నయీ సంభావనాయే బనీ హై. 2014 తక్ భారత్ కరీబ్ 700 కరోడ్ రూపాయే రక్షా ఉత్పాదో కా నిర్యాత్ కర్తా థా. ఆజ్ యే ఆంకడా బఢ్కర్ కరీబ్ 40,000 కరోడ్ రూపాయే పహుంచ్ రహా హై. ఆత్మనిర్భర్తా కీ యాత్రా మే అభీ బహుత్ కుచ్ కర్నా బాకీ హై.
0: కాగా భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన ఈ 3 నౌకలను కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించింది. ఒకేసారి 3 అత్యాధునిక నౌకలను రంగంలోకి దించడం భారత సముద్ర రక్షణ సామర్థ్య చరిత్రలోనే ఒక మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులో, ఈ అత్యాధునిక నౌకలు దేశ రక్షణ తయారీ రంగానికి ఆత్మనిర్భర్ భారత్ పట్ల దృఢ సంకల్పానికి నిదర్శనమన్నారు. ప్రపంచ సమాజానికి మన దేశం అందించిన అత్యంత అమూల్యమైన కానుక యోగా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈరోజు నిర్వహించిన యోగా ప్రదర్శనలో ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమించడానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అశాంతి, ఒత్తిళ్లు పెరుగుతున్న నేటి తరుణంలో మానవాళిని ప్రశాంతత, సమతుల్యత, పరస్పర సామరస్యం, సామూహిక సంక్షేమం వైపు నడిపించడంలో యోగా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష పునఃపరీక్ష ఈరోజు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ముగిసింది. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని మరో 14 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది 22.79 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు ఇంగ్లీష్తో పాటు తెలుగు సహా 12 భారతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పెరియపాళయంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతి పరిశ్రమలో ఈరోజు భారీగా అమ్మోనియా వాయువు లీకైంది. ఈ ప్రమాదంలో ఊపిరాడక 7 కార్మికులు అక్కడ

0: అక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 70 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైన కార్మికులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యోగాను కేవలం ఒక రోజు లేదా ఒక సందర్భానికి పరిమితం చేయవద్దని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవన శైలిలో భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని రెడ్ రోడ్ వేదికగా దేశవ్యాప్త యోగా వేడుకలకు ప్రధానమంత్రి నేతృత్వం వహించారు. ఈ ఉదయం వేలాది మంది యోగా సాధకులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని సాధించేందుకు, సమతుల్య జీవనాన్ని సాగించేందుకు యోగా తోడ్పడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 100 రోజుల ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా యోగా 365 అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లిందని ఆయన పేర్కొంటూ,
1: యోగ మానసిక స్వాస్థ్య సే శారీరక స్వాస్థ్య కా మార్గ దిఖాతా హై. ఇస్లియే యోగ కే విషయ మే హమే క్యా కర్నా చాహియే క్యా నహీ కర్నా చాహియే ఇస్కా బోధ్ ఇస్సే విశ్వ శాంతి కా మార్గ భి ఖుల్తా హై. యోగ దునియా కే బెహతర్ భవిష్య కే లియే ఏక్ ఆవశ్యక్తా భీ హై.
0: భారత్ ఐరోపా సమాఖ్య ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఒప్పందం వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరి లేదా మార్చి నాటికి పూర్తిగా అమల్లోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఐరోపాలోని దాదాపు అన్ని దేశాల మార్కెట్లలోకి భారతీయ వ్యాపారాలు అత్యంత సులభంగా దాదాపు 0 సుంకం స్థాయిలతో ప్రవేశించడానికి వీలవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, యోగా సాంప్రదాయాన్ని మేళవిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ, భారత పురావస్తు శాఖ సంయుక్తంగా దేశవ్యాప్తంగా 100 చారిత్రక ప్రదేశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహించాయి. న్యూఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్, హంపి, మహాబలిపురం, ముంబై, నలంద, అహ్మదాబాద్, సార్నాథ్, లేహ్, హైదరాబాద్, సిల్చార్లలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు జరిగాయి. ఈ ఏడాది యోగా సంగమం పోర్టల్లో 6 లక్షలకు పైగా సంస్థలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి ఐసీసీఆర్ సమన్వయంతో విదేశాల్లోని దాదాపు 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా 2500 ప్రాంతాలలో యోగా దినోత్సవాలను నిర్వహించాయి. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన ముక్కోణపు క్రికెట్ వన్డే సిరీస్లో ఇండియా ఏ విజేతగా నిలిచింది. శ్రీలంక ఏతో ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఏ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 377 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 94 పరుగులు, తిలక్ వర్మ 67 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ టోర్నమెంట్లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. టోర్నీలో అద్భుత విజయంతో కప్ను కైవసం చేసుకున్న మహిళల జట్టుకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో భారత జట్టును కొనియాడారు. నైరుతి ఋతుపవనాలు 2 రోజుల్లో తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఈ నెల 25 వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

0: ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శ్రీలంకతో జరిగిన త్రైపాక్షిక ఏ సిరీస్ క్రికెట్ పోటీలో భారతీయ జట్టు విజేతగా నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి ఒక పాట.

0: మాస్టారు, ఓ మాస్టారు,
1: పొద్దున్నే నా కోసం ఎవరు వస్తారబ్బా? అయినా నేను ఈ ఊరొచ్చి పొట్టుమని 10 రోజులు కూడా కాలేదు. ఎవరు పరిచయం కూడా కాలేదు. చుట్టాలకే కాదు, ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా నేను ఇక్కడ ఉన్నట్టు తెలియదే. ఎవరప్పా
0: మాస్టారు? మాస్టారు, ముందు తలుపు తెరవండి.
1: పైగా అడుగుంతుగా తలుపు తెరవమంటుంది. అయినా ఆమె ఎవరో నా ఇంటికి వచ్చి నా తలుపులు కొట్టడం దేనికి? పక్కనున్న నా ఇంటి ఓనర్ తలుపు కొట్టొచ్చు కదా.
0: మాస్టారు, తలుపు తెరవండి.
1: అమ్మో, తలుపు కానీ నేను తెరవకపోతే రోడ్డు మీద వచ్చిపోయే జనం ఆమె నా ఇంటి దగ్గర చూస్తే ఏమని అనుకోవచ్చు. ఒకవేళ పనిపిల్ల పని అడగడం కోసం వచ్చి ఉండొచ్చేమో. ఏదేమైనా భారం భగవంతుడి మీద వేసి తలుపులు తెరవాలి. ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద, గోవింద.
0: నమస్కారం మాస్టారు, నా పేరు పార్వతి, నాకు ఇంకా పెళ్లి కాలేదు. అన్నట్లు మీకు ఇంకా పెళ్లి కాలేదటగా.
1: అయితే ఏమిటట, ఇంకా పక్క మీద నుంచి కూడా నేను లేవలేదే. ఏదో పని ఉన్న దానిలో పొద్దున్నే వచ్చి నాకు పెళ్లి కాలేదు, నీకు పెళ్లి కాలేదు కదా అని అడగడం ఏమిటి? ఎందుకీ, ఎవరు నువ్వు, నాతో నీకు పనేమిటి?
0: మాస్టారు, ముందు వెళ్ళి పళ్ళు తోముకురండి, ఆ పైన అన్ని చెప్తానన్నాను కదా.
1: అరే భగవంతుడా, ఇదెక్కడుకోలయ్యా బాబు, కొంపదీసి మెట్ల కేసు కాదు కదా, కరుస్తుందో ఏమిటో. సరే, ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తారు.
0: మా మంచి మాస్టర్.
1: మా మంచి మాస్టర్? అవును, మరి కరుస్తావేమో నన్న భయం. చస్తానా? ఎక్కడి నుంచి కూడా పడ్డావో ఏమిటో. మహాతల్లి, పొద్దున్నే వచ్చింది,

0: ఇప్పుడు చెప్పు.
1: ఆనండి మాస్టారు.
0: ఏ, నా పళ్ళు వదిలేయా లేదానా, లేకపోతే నాకు అక్షరాలు రావునా?
1: అది కాదు మాస్టారు, ఒకసారి ఆనండి చెప్తాను.
0: పొద్దున్నే వచ్చి నా తలుపు కొట్టి నన్ను లేపి మరీ నా ఇంట్లోకి సరాసరి వచ్చేసావు. ఇప్పుడు అనండి, ఊ అనండి అని అక్షరాలు చెప్పిస్తున్నావు. ఎందుకు నువ్వు ఎవరు?
1: నన్ను పొద్దున్నే విసిగించకండి, ముందు నోరు తెరచి ఆనండి.
0: అమ్మో, కోపం వచ్చినట్టుందే. నోరు తెరవడం చాలా మంచిది.
1: అది ఈ సున్నుండా నేనే చేశాను మాస్టారు. ఎలా ఉంది? ఇదిగో ఈ నీళ్ళు తాగండి. నేను సున్ని బాగా చేస్తాను. నేను చేసిన పిండి వంటలకు ఈ ఊర్లో ఎవరు వంకలు పెట్టారు తెలుసా?
0: తెలుసు. ఇంతకీ నువ్వు ఎవరు, నీ పేరేమిటి?
1: అది వరుస. ఏ వరుస లేదు కనుకని మీ సరసన చేరి వరుస కలుపుకుందామని వచ్చాను.
0: ఎంత పొగరు నీకు, ముందు బయటకు పో. పోతావా పోవా, నేను ముందే ఊహించాను. ఇదేదో మెంటల్ కేసు అయి ఉంటుంది.
1: ఓయ్ మాస్టారు, మాటలు కాస్త జాగ్రత్తగా రానియండి. ఏదో బ్రహ్మచారి కదా, మీరు శ్రమ పడుతుంటే నేను చూడలేక ఆదుకుందామని వస్తే.
0: అబ్బబ్బో, నేను శ్రమ పడుతుంటే చూడలేక నన్ను ఆదుకుందామని వచ్చావా? అయ్యో, పొరపాటు నిన్ను కాని ఎప్పుడైనా ఎక్కడైనా తలెత్తి చూశానా? నా కష్టాల గురించి నీతో చెప్పుకున్నానా? ఒకవేళ నువ్వు కలగని ఉంటే ఆ కలలో నీకు కనబడింది నేనే ఉండను. ఒకసారి జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోమ్మా.
1: ఇదిగో మాస్టారు, ఎందుకంత కంగారు పడతారు? నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా, లేకపోతే పిశాచన్నై మిమ్మల్ని పీకు తిన్నామని వచ్చా అనుకుంటున్నారా? ముందు స్నానం చేసి రండి. మీరు వచ్చేప్పటి టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టి నా దోవన నేను వెళ్ళిపోతాను, మీ దోవన మీరు పోదురు గాని, సరేనా?
0: ఏమిటో, అంత అయోమయంగా ఉంది. ఈ ఊరు వచ్చి పట్టుమని 10 రోజులు కూడా కాలేదే, అప్పుడే ఇబ్బందులు చిక్కుకున్నాను. అరే భగవంతుడా, నీట ముంచినా పాల ముంచినా నీదే భారమయ్యా.
1: టిఫిన్ రెడీ మాస్టారు, జీడిపప్పు ఉప్మా చేశాను, తిని.

0: ఎలా ఉందో చెప్పండి.
1: జీడిపప్ప అదెక్కడిది?
0: సుబ్బారావు దుకాణంలో మన ఖాతా పెట్టాను. జీతం వచ్చాక నెలాఖరికి ఇవ్వచ్చులే.
2: ఓరు నాయనో, ఇప్పుడు ఉప్మాలో జీడిపప్పు లేకపోతే ఏం వచ్చింది? అయినా నిన్ను ఉప్మా చేయమని ఎవరు చెప్పారు?
0: ఎవరు చెప్పాలి మాస్టారు? మనసుండాలి గాని మార్గం లేదంటారా మాస్టారు? అన్నట్టు మాస్టారు, స్కూల్ వదలగాని మధ్యాహ్నం ఇంటి వచ్చేయండి, కొబ్బరికాయ పచ్చడి మజ్జిగ పులుసు వండుతాను. సరేనా?
2: వస్తాను, నా ఇంటికి నేను రాక చేస్తానా? తప్పకుండా వస్తాను. అసలు నా ఇంటికి నన్ను రమ్మనడానికి పంపడానికి నువ్వెవరు? తెల్లవారకుండా నా ఇంటికి సున్ని ఇచ్చుకు మరీ వచ్చావు. ఆ సున్నులో ఏ మందు కలిపావో ఏమో, నాకంతా కంగారుగా ఉంది. సమయానికి అమ్మా నాన్న కూడా నా దగ్గర లేరు. భగవంతుడా, ఈ పిల్లబారి నుంచి నన్ను కాపాడవయ్యా. ఓ అరే, బడి టైం అయిపోతుందే.

0: వదినా, నువ్విప్పుడు ఏమడుగుతావో నాకు బాగా తెలుసు.
1: ఏమిటది?
0: ఏమమ్మా పార్వతి, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావమ్మా అని. అంతేనా?
1: సరే,
0: నేనే చెప్తాను జరిగిందంతా. మన ఊరు ఎలిమెంటరీ స్కూల్కి కొత్తగా ఈశ్వరరావు అనే మాస్టర్ వచ్చారు వదినా. ఆయనకి ఇంకా పెళ్లి కాలేదని తెలిసింది.
1: సరే, ఆయనకి పెళ్లి కాలేదనే విషయం నీకెలా తెలిసింది?
0: మన గోపిగాడి చేత కూపీ లాగించానులే.
1: అంటే అత్తా మేనల్లుడు కలిసి ఆడుతున్న నాటకం అన్నమాట. ఇంతకీ ఏమైంది?
0: ఏం జరిగిందేమిటి? మాస్టారు లేవకమునిపే తలుపు కొట్టి లేపేశాను. దగ్గరుండి ముఖం కడిగించి, నోరు తెరిపించి, నోట్లో సున్నుండ పెట్టి స్నానానికి బాత్రూంలో నీళ్లు పెట్టాను. స్నానం చేసి మాస్టారు వచ్చేప్పటికి జీడిపప్పు ఉప్మా చేసి పెట్టి మాస్టార్ని స్కూల్కి పంపించి వచ్చేశాను.
1: ఇన్ని చేస్తుంటే ఆ మాస్టర్ ఏమనకుండా ఎలా ఊరుకున్నాడమ్మా?
0: ఊరుకుంటాడా? కాసేపు పిచ్చిదే అని అనుకున్నాడు. ఆ తర్వాత దెయ్యం పోతామని అదిరిపడ్డాడనుకో.
1: అంటే నీ పెళ్లికి నువ్వే ఏర్పాట్లు చేసుకుంటున్నావన్నమాట.

0: నీళ్ళు ఇవిగో, త్వరగా కాళ్ళు కడుక్కురండి, భోజనం వడ్డించేస్తాను.
1: ఓరి దేవుడో, నేనేం చేశాను రా భగవంతుడా.
0: అయ్యయ్యో, ఎందుకండి అలా పిల్లల్లా ఏడుస్తారు? ఏమైంది మీకు?
1: ఇంకా ఏం కావాలి? సున్నుండ్లో కలిపిన మందు చాలా పవర్ఫుల్గా ఉంది. సమయానికి అమ్మా నాన్న కూడా ఇక్కడ లేరు. ఏమైపోతానేమో, నాకంతా భయంగా ఉంది.
0: మీకేం భయం లేదు, కానీ మీకేం కావాలో చెప్పండి, నేను చేసి పెడతానుగా.
1: మాట తప్పు కదా, నాకు చిన్న సాయం చేయాలి.
0: నేను మాట తప్పను. నేను మాట అన్నానంటే అంతే, తప్పకుండా చేస్తాను. చెప్పండి.
1: నువ్వు నన్ను మర్చిపోవాలి.
0: అది మాత్రం నేను చేయలేను, ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి.
1: పార్వతి, ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు? నేనేం తప్పు చేశానని
0: బాధ పెడుతున్నానా? అనండి అనండి, మీ ఇష్టం వచ్చినట్టు అనండి.
1: అలా గట్టిగా అరవకు. వీధిలో నలుగురు చూస్తే నా పరువు కాస్త పోతుంది. ఇప్పుడు నేనేమన్నానని?
0: మీరు అన్నందుకు కాదండి, మీరు ఏమైపోతారు అని.
1: అవును, ఇలా ఉంటే నేనేమైనా అయిపోతాను. ఏమి చేయలేక, ఏం చేయాలో తోచగా నాకు ఏడుపు వచ్చేస్తా.
0: అలా జుట్టు పీకోకండి, అసలే మీది బట్టతల.
1: అమ్మా,
0: ఏడవకండి మాస్టారు, ప్లీజ్. మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది.
1: ఇక లాభం లేదు, అమ్మకి నాన్నకి వెంటనే లెటర్ రాసి రమ్మని చెప్పాలి.

ఒరేయ్ రాజు, ఆ ఉత్తరం ఇలా పట్రా. ఆ నువ్వు ఈ చాక్లెట్ తీసుకురా. మాస్టారు ఏమి రాశాడు, అసలు ఎవరికి రాశాడు, లెటర్ చింపితే తెలిసిపోతుందిగా. మాస్టారు మన దెబ్బకి అదిరిపడ్డాడు. మాస్టారు చూడండి, మిమ్మల్ని మరో ఆట ఆడిస్తా. రాజు చాక్లెట్ కొనుక్కున్నావా? ఆ ఇదిగో ఈ ఉత్తరం పోస్ట్ చెయ్యి. మాస్టారు మీరు రాసిన ఉత్తరం నా దగ్గర, నేను రాసిన ఉత్తరం మీ నాన్న దగ్గర. ఇప్పుడు అసలు కథ ప్రారంభం అవుతుంది.

0: ఆ ఉషయ్ అన్నపూర్ణ, నీ కొడుకు ఉత్తరం రాశాడే.
1: అబ్బాయి కులాసాగా ఉన్నాడా? ఏవి రాశాడు చదవండి. పిచ్చి మొహం, వాడు మనల్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేడు. బెంగ పెట్టుకుని ఉంటాడు. చదవండి.
0: చదువుతున్నా. నీ కొడుకు రాసిన ఉత్తరం వినడానికి నీకు అంత సంబరంగా ఉంది కదూ. సరే, అయితే విను. పూజ్యులైన నాన్నగారికి మీ కుమారుడు ఈశ్వర్ నమస్కరించి వ్రాయినది. ఒంటరిగా ఉన్న నేను మీ గురించి బెంగ పెట్టుకోవడం లేదు. అన్నట్టు మొన్న ఈ మధ్య కనికట్ల వారి అమ్మాయిని చూసుకున్నాను. మీరు అమ్మని ఒకసారి ఇక్కడికి తీసుకువస్తే సంబంధం విషయం ఖాయపరుచుకొని తాంబూలాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కనుక ఈ లెటర్ అందిన వెంటనే రాగలరు. అమ్మకి నా నమస్కారములు తెలియజేయండి. ఇట్లు నీ కుమారుడు ఈశ్వర్.
1: అమ్మో అమ్మో, ఈ ఉత్తరం రాసింది మనవాడే అంటారా? అసలు ఈ ఉత్తరం మనదో కాదో,

0: పెట్టుకుని ఉంటాడు. చదవండి.
1: చదువుతున్నా. నీ కొడుకు రాసిన ఉత్తరం వినడానికి నీకు అంత సంబరంగా ఉంది కదూ. సరే అయితే విను. పూజ్యులైన నాన్నగారికి మీ కుమారుడు ఈశ్వర్ నమస్కరించి వ్రాయినది. ఒంటరిగా ఉన్న నేను మీ గురించి బెంగ పెట్టుకోవడం లేదు. అన్నట్టు మొన్న ఈ మధ్య కనికట్ల వారి అమ్మాయిని చూసుకున్నాను. మీరు అమ్మని ఒకసారి ఇక్కడికి తీసుకువస్తే సంబంధం విషయం ఖాయపరుచుకొని తాంబూలాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కనుక ఈ లెటర్ అందిన వెంటనే రాగలరు. అమ్మకి నా నమస్కారములు తెలియజేయండి. ఇట్లు నీ కుమారుడు ఈశ్వర్.
0: అమ్మో అమ్మో, ఈ ఉత్తరం రాసింది మనవాడే అంటారా? అసలు ఈ ఉత్తరం మనదో కాదు, ఒకసారి చూడండి.
1: ఓ సివెర్రిదానా, నీ కొడుకు అడ్రస్ తప్పు రాశాడంటే నమ్మగలవా? అదీగాక జగన్నాథం గారు అని 2 అడ్రస్లో స్పష్టంగా రాశాడు. ఇందులో సందేహపడవలసింది ఏమీ లేదు.
0: ఈ ఉత్తరం తీర్చుస్తే వాడు రాసినట్లేదు. నాకు ఇదేదో అనుమానంగానే ఉందండి.
1: నాకు అలానే అనిపిస్తుంది. ఆలోచిస్తే ఈ వ్రాత కూడా మనవాడిలా లేదే. ఏమో, అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా మార్పు వచ్చిందేమో, ఎవరు చెప్పగలం?
0: ఏం తింటున్నాడో, ఎలా ఉంటున్నాడో, వాడి రాత కూడా మారిపోయింది. ఏమిండోయ్, మనం రేపు బయలుదేరి అబ్బాయి దగ్గరికి వెళ్దాం. అసలు విషయం అక్కడే తేలిపోతుంది.
1: అవునవును, అంతే కదా. మరి అసలు విషయం తెలుసుకోవాల్సింది అక్కడే.

0: అబ్బా బాబా, ఈ హడావిడిలో మన వాడిల్లెక్కడో ఏమిటో. అన్నపూర్ణ, ఆ అమ్మాయిని అడిగితే తెలుస్తుంది. ఓసారి ఆ అమ్మాయిని పిలు.
1: అమ్మాయి, ఇక్కడ ఈశ్వర్ అని ఎలిమెంటరీ స్కూల్లో మాస్టర్గా పనిచేస్తున్నాడు. వాడు మా అబ్బాయే, ఎక్కడుంటున్నాడో కాస్త చెప్పగలవా?
2: ఆ మాస్టారా, అదిగో ఆ గుడిసందులో ఉంటున్నారు, నాలుగో ఇల్లే.
0: ఆహా, అలాగా. సరే గాని అమ్మాయి, నీ పేరేమిటి?
2: నా పేరండి పార్వతి అండి. వస్తానండి.
1: మంచిదమ్మా.
0: అన్నపూర్ణ, ఆ అమ్మాయిని చూశావు? అచ్చం లక్ష్మీదేవిలా లేదు, మన కోళ్ళ అయితే బాగుంటుంది అనిపించింది. ఈశ్వర్!
1: ఈశ్వర్!
3: ఏంటి ఇవి, అమ్మా నాన్న గొంతుల్లా ఉన్నాయే. అమ్మా, నాన్న వచ్చేసారా? నాన్న, ఇక్కడ ఒక్కడిని ఒంటరిగా ఉండలేక మీ గురించి బెంగ పెట్టుకుని మిమ్మల్ని రమ్మని లెటర్ రాశాను నాన్న.
0: ఏం జరగాలో అదే జరిగిందిరా. అయినా నేను నమ్మలేదులే. ఈ ఉత్తరం చదువు, నీకే అర్థమవుతుంది.
3: ఏది అవసరం లే?
0: ఇదిగో
3: ఈ పని ఖచ్చితంగా పార్వతి అయి ఉంటుంది. పార్వతి.
1: ఎవర్రా పార్వతి?
0: ఎవర్రా?
3: అదిగో తొంగి చూస్తుంది. ఏయ్ పార్వతి, ఇలా రా, ఒకసారి ఇలా రా.
0: ఈ అమ్మాయే కదా మనకి ఇల్లు చూపించింది.
3: పార్వతి, ఈ లెటర్ సంగతి ఏంటో తేల్చు ముందు.
4: ఈ లెటర్ రాసింది నేనే, నన్ను క్షమించండి. ఎందుకు రాశాను, ఏ పరిస్థితుల్లో రాశానో చెప్తాను. నా తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. నేను మా అన్న వదినల దగ్గర ఉంటున్నానండి. కొద్ది కాలం క్రితమే మా అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయాడు. మా వదినకి నేను భారం కాకూడదని, పెళ్లి కానీ మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఇలా అల్లరి పెట్టాను, నన్ను క్షమించండి.
1: ఇంతవరకు వచ్చాక ఎలా క్షమిస్తాడు?
0: ఒరే ఈశ్వరు, ఈ అమ్మాయి మెళ్ళు మూడు ముళ్ళు నువ్వు వేయవలసిందేరా.
1: అవును, మూడు ముళ్ళు వేయవలసిందే
3: అమ్మా.
0: అయితే ఇంకేం శుభాష శీఘ్రం, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా.
5: శ్రోతలు ఇంతవరకు పార్వతీ పరిణయం నాటిక విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. గూడు పుట్టాని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన గీతం

కార్యక్రమంలో తర్వాత పాట జయం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ స్వరాలు అందించి పాడిన గీతం.

0: కార్యక్రమంలో తర్వాత పాట ఇంద్రా చిత్రం కోసం కేకే మహాలక్ష్మి పాడిన గీతం, సంగీతం మణి శర్మ.
1: Boom, boom, boom, boom, boom, boom, boom.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలుగా వస్తోంది. మరి కాసేపట్లో శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీయు శ్రీనివాస్ గారి మాండలిన్ వాద్యం.

శ్రోతలు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీయు శ్రీనివాస్ గారి మాండలిన్ వాయిద్యం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. మెరుపు కళలు చిత్రం కోసం చిత్ర ఉన్నిమెన్నన్ శ్రీని పాడిన గీతం, సంగీతం యార్ రెహమాన్.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 11:10 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రకటించిన అంశం విజయవాడ కేంద్రం నుండి.

0: still looms. There is the war situation, twin war situation. Both the wars impact us hugely. For the first time, you're seeing green shoots of private sector investment coming in, because private sector capacity utilization is around 74-75%, and a lot of new projects are coming up. And the other interesting part is, given the digitization, you know, whether it is GST, Udyam registration, the GEM, the ONDC, or the PM Swanidhi, or let's not forget the ENAM network.
1: Yes.
0: It has got millions of entrepreneurs that were previously invisible to the system, got them online, got them formalized, and got them access to credit and visibility to the external market.
1: And also, there's been a lot of stress on inclusivity. If we see the Mudra scheme, you know, the women are, I being a lady, you know, I feel that, I mean, there's a lot of stress that has been given on developing women as business entrepreneurs. And a lot of encouragement has been given to new entrepreneurs. So you feel that this is an era where anybody who has the talent has now the opportunity, has been enabled to become a part of nation building?
0: I think absolutely. If there are any listeners who want to start a business, women or men, there are a lot of specific projects. And, you know, if you look at the year before last budget, right, one of the things was 75% women in economic activity. You know, that's his goal of what does Viksit Bharat mean, right?
1: Yes.
0: And we want to become entrepreneurial. So this is the best time for any young person or even a person
1: of
0: who is
1: any age
0: group,
1: yes,
0: to actually explore setting up a business. The domestic ecosystem to promote entrepreneurship has never been better. Some people may say some more changes are going to have required, but this is always work in progress. And the interesting part of this whole system is that the government is willing to listen to what changes need to be made. If you give a suggestion, it is looked at, it may be accepted, but the whole idea here is ease of doing business and ease of living.
1: Absolutely. In fact, we are totally running out of time. Would you like to say something, Dr. Sharma?
2: Yes, Sonuji, I would like to mention one more promising area, which is the artificial intelligence, which is promoting and supporting the business's trajectory and making them more and more easier. अगर आप देखें तो जो हम पहले बहुत बैकवर्ड माने जाते थे कि हम टेक्नोलॉजी अडॉप्शन में अभी हम सबसे आगे हैं.
1: Yes.
2: हमारी जो ग्रोथ है आर्टिफिशियल इंटेलिजेंस के अडॉप्शन में दैट इज सिग्निफिकेंटली फास्टर देन एनी एडवांस्ड इकोनॉमी इन द वर्ल्ड इकोनॉमिक सिस्टम.
1: तो ये एक ब्रेकथ्रू मेजरली टू
2: यस जो सरकार का आर्टिफिशियल इंटेलिजेंस मिशन जो है जो सरकार ने लगभग कोई 10,000 करोड़ के फंड से शुरू किया तो आज वो बहुत तेज गति से आगे बढ़ा हुआ है. अब कंपनीज नाउ आर कमिंग फॉरवर्ड टू अडॉप्ट मोर एंड मोर आर्टिफिशियल इंटेलिजेंस एंड टू बिकम मोर एंड मोर प्रोडक्टिव and competitive in the, not only in the domestic economy, but at the global economic system.
1: Dr. Sharma, Mr. Chinoy, thank you so much for coming.
0: Thank you.
2: Thank you.
3: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. विशेष श्रृंखला के अंतर्गत अभी आप सुन रहे थे व्यापार में सुगमता, सुधारों से सशक्त होती अर्थव्यवस्था पर परिचर्चा. इसमें भाग ले रहे थे आर्थिक विश्लेषक दिलीप चिनॉय और डॉक्टर एसवी शर्मा. परिचर्चा का संचालन कर रही थी सोनू सूद. यह कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया. इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन AIR और यूट्यूब चैनल न्यूज ऑन AIR ऑफिशियल पर भी सुन सकते हैं.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివనామావళి అష్టకం, శివ పంచాక్షర స్తోత్రం. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ టి నాగరాజు. 6:35 సేద్యపు సిద్ధుల శోర్షికన. సోలార్ పంపు సెట్ల ఉపయోగాలు ట్రాక్టర్ నగర్ టెక్నీషియన్ శ్రీ సివి కిరణ్ కుమార్ గారు అందించే వివరాలు. 7:15 భగవద్గీత పారాయణం. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. నవల స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 11వ భాగం వినవచ్చు. రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో డాక్టర్ జి యమునారాణి గారి స్వీయ కవితలు. భక్తికి మాల కార్యక్రమంలో భక్తి గీతాలు. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి. 8:35 చిత్రసీమ. 9:00 మానవతయ్య మంచిబడిరా రూపకం. వ్యాఖ్యాతలు శ్రీ ఏ హేమంతరాజు, శ్రీమతి ఎం

అనుష, రచనా నిర్వహణ శ్రీ ముళ్ళగిరి హరి. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు. 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. 5:30 విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన శ్రీ దళవాయి అంజినప్ప బృందం వారిచే సుందరకాండ తోలుబొమ్మలాట నేపథ్య గానం. 7:45 వికసిత్ భారత్. 8:00 చిత్రసీమ. 8:45 చిత్రజగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వినవచ్చు. రేపు రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ. 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపటి మా ప్రసార వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:47. ఇంతటితో ఈనాటి మా సాయంత్రం.